ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 16వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 6వ తేదీ బుధవారం నిలయంలో సమయం 5:58 దాటి 34 సెకండ్లైంది. శుభోదయం

అమృత ఘట్కేశ్వరర్ అభిరామి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం ఇవాళ్టి క్షేత్రదర్శినిలో. పాలసముద్రాన్ని చిలికే ముందుగా గణాధిపతి అయిన తన దేవతలు ఎవరూ పూజించలేదని వినాయకుడికి కోపం వచ్చిందట. దీంతో అలిగిన వినాయకుడు పాలసముద్రంలో నుంచి అమృతం పుట్టగానే దానిని దొంగిలించినప్పుడు ఇక్కడ మూల విరాటున్న చోట దాచేశాడట. అప్పుడు దేవతలు తమ తప్పును తెలుసుకుని వినాయకుడికి పూజలు చేసి కుడుములు నివేదించగా సంతుష్టుడైన వినాయకుడు అమృత భాండాన్ని దేవతలకు తిరిగిచ్చేశాడట. నాడు గణపతి అమృత భాండంలో పెట్టిన చోటనే పరమేశ్వరుడు స్వయంభూగా అవతరించాడని, అందుకే ఆయనకు అమృత ఘట్కేశ్వరనే పేరొచ్చిందట అని ఈ స్థల పురాణం చెబుతోంది. నాడు అమృతాన్ని కాజేసిన కారణంగా ఈ ఆలయంలోని వినాయకుడిని కల్ల వినాయకర్ అని పిలుస్తారట. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ రెండు భక్తి గీతాల తర్వాత.

6:26 దాటి 49 సెకండ్లైంది వీబీ క్లాక్ లో అర్చన క్షేత్రదర్శనంలో భాగంగా తమిళనాడులోని నాగపట్నం జిల్లా తిరుక్కడయూరులో ఉన్న ప్రసిద్ధ శివాలయం అమృత ఘట్కేశ్వరర్ అభిరామి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ ఆలయానికి ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ప్రధాన శివలింగానికి ఎడమవైపున శివుడి పాదాలను చుట్టుకుని ఉన్న మార్కండేయుడు ఉండగా శివుని యముడిని శిక్షిస్తున్నట్లుగా ఉండే ఒక విగ్రహం ఉంటుంది. మృకుండు అనే మహర్షి భార్య సంతానం కోసం శివుని గురించి కఠోర తపస్సు చేస్తాడట. వీరి తపస్సుకు మెచ్చుకున్న శివుడు, మీకు పూర్ణాయుష్కుడైన దుష్టుడు కావాలా లేక

సర్వోత్తముడైన 16 ఏళ్ల మాత్రమే ఐరార్థం గల కుమారుడు కావాలి అని అడగగా, 16 ఏళ్లు మాత్రమే జీవించే ఉత్తమ సంతానాన్ని ఇవ్వమంటాడట. వారి కోరిక మేరకు వారికొక కుమారుడు కలుగుతాడు. అతడే మార్కండేయుడు. ఆ బాలుడు దినదినాభివృద్ధి చెందుతూ సకల విద్యా పారంగతుటై తల్లిదండ్రులకు పేరు తెస్తాడు. కాని 16 ఏళ్లు రాగానే తండ్రి కుమారుడికి శివుడు వరం గురించి చెప్పేస్తాడు. దీంతో మిగిలిన కొద్దిపాటి సమయాన్ని శివధ్యానంలో గడపాలని మార్కండేయుడు నిర్ణయించుకుని అందుకు తగిన స్థలంలో వెతుకుతూ నేటి అమృత ఘట్కేశ్వరుని ఆలయానికి వచ్చి అక్కడే మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉండిపోతాడు. ఇంకా కథ ఉంది, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది అర్చన సమయం.

మార్కండేయుడు నేటి అమృత ఘట్కేశ్వరుని ఆలయానికి వచ్చి అక్కడే మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉండిపోతాడు అని చెప్తున్నాను కదా. అయితే ఖచ్చితంగా బాలుడికి 16 ఏళ్ళు నిండగా యముడు మార్కండేయుడిని తీసుకొని పోయేందుకు పాశాన్ని చేతబూని అక్కడికి రాగా భయపడిన బాలమార్కండేయుడు అక్కడ శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు. దీంతో ఆ పాశం శివలింగంపై పడటంతో క్రోధించిన శివుడు తన త్రిశూలంతో యముడిని వధించుతాడట. యముని మరణంతో ముల్లోకాలు అల్లోలకంగా దేవతలు కోరికపై శివుడు యముడిని తిరిగి బతికించడమే కాక మార్కండేయుడికి చిరంజీవిగా ఉండే వరమిస్తాడు. ఈ ఆలయానికి మరో పురాణ కథ ఉంది. ఈ ఆలయం గురించి ఒకనాడు పార్వతీదేవి పరమభక్తుడైన అభిరామ భట్టారకుడు అనే భక్తుడు అమ్మవారి ధ్యానంలో ఉండడం చేత తన పక్కనే నిలబడి ఉన్న మహారాజును పట్టించుకోడట. అందుకు ఆగ్రహించిన మహారాజు అభిరామ భట్టారకుణ్ణి ఈరోజు తిథి ఏమిటి అని అడగగా ధ్యానంలో ఉన్న అభిరాముడు అమావాస్యకు బదులుగా పున్నమి అని పొరపాటున జవాబిస్తాడు. దానికి ఆగ్రహించిన రాజు అభిరాముణ్ణి ఒక చెక్కకు కట్టి భగభగ మండే లోతైన అగ్నిగుండంలో మెల్లమెల్లగా దించమని ఆదేశిస్తాడట. వేడి మంటలకు ధ్యానం నుంచి బయటకు వచ్చిన భట్టారకుడు అమ్మవారిని ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటూ అష్టోత్తరం చదువుకుంటూ కంటిన్యూస్గా ఆ అష్టోత్తరాన్ని చదవడం మొదలు పెడతాడట. చెప్తాను, ఇంకా చెప్తాను ఈ ఆలయ విశేషాలు. మీరు వింటున్నారు అర్చనా.

అమృత గట్కేశ్వరర్ అభిరామి ఆలయ విశేషాలు చెప్తున్నాను కదా. అయితే భట్టారకుడు అమ్మవారిని ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటూ అష్టోత్తరం చదవటం మొదలుపెట్టాడు అని చెప్పాను. ఈ అష్టోత్తరంలో ప్రత్యేకత ఏమిటంటే మొదటి నామం యొక్క చివరి అక్షరంతో తర్వాతి నామం మొదలవుతుంది. ఇలా ఆర్తిగా కన్నీటితో అభిరామ భట్టారకుడు 70వ నామం చదువుతుండగా అమ్మవారు తన చెవి కుండలాలని ఆకాశంలో విసురుతుంది. ఆభరణం పూర్ణ చంద్రుడిలా మెరుస్తూ కనిపించడంతో దాన్ని చూసిన మహారాజు పున్నమిని అనుకుంటాడు. అభిరామ భట్టారకుడిని క్షమించి వేడుకొని అప్పటి నుండి అమ్మవారు పేరు అభిరామిగా మార్చి అమ్మవారి సేవ చేసుకుని అక్కడే శివైక్యమవుతాడు. తిరుక్కడియూరులోని అమృత ఘట్కేశ్వరర్ ఆలయానికి వెళ్లాలనుకునేవారు కుంభకోణం లేదా చిదంబరం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. వీలు కుదిరినప్పుడు మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించండి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వే జనః సుఖినో భవంతు. ఇది ఇవాల్టి అర్చన.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఈ రోజు ఉదయం 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో వినియోగదారుల్లో అవగాహన చైతన్యం ఈ అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఈ రోజు ఉదయం ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో 9:15 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఈ అంశం గురించి హైదరాబాద్ ఏఎస్సీఎస్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫినాన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ సంబంధించి సంభాషణ ఉంటుంది. ఇవాళ ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్ 2

7:30 జనరంజన్లో వాట్సాప్ ద్వారా కోరిన సినిగీతాలు, అలాగే 8:15 ఫోన్ ద్వారా కోరిన సినిగీతాలు వింటారు జనరంజనిలో.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. దేశంలో 32 లక్షల మంది పత్తి రైతులకు ప్రయోజనం కలిగించడం కోసం 5,659 కోట్ల రూపాయల వ్యయంతో కపాస్ క్రాంతి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పైన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్స్లో భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. పత్తి రంగంలో నెలకొన్న అడ్డంకులు, క్షీణిస్తున్న వృద్ధి, నాణ్యతాపరమైన సమస్యను పరిష్కరించడానికి కేంద్ర మంత్రివర్గం 5,600 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో పత్తి ఉత్పాదకత మిషన్ కపాస్ క్రాంతికి ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ మిషన్ ప్రభుత్వ 5F విజన్ ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ అనే విధానానికి అనుగుణంగా ఉందని, పత్తి ఉత్పాదకతను పెంచడంపై దృష్టి పెడుతుందని తెలియజేశారు. వ్యాధులు, చీడపీడలను తట్టుకోగల అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలను అభివృద్ది చేయడంతో పాటు ఆధునిక పంట ఉత్పత్తి సాంకేతికతలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యమని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: ये प्रधानमंत्री जी का विजन है 5F, फार्म से फाइबर बनाना, फाइबर से फैक्ट्री में जाना, फैक्ट्री से फैशन, फैशन से फॉरेन शोर्स तक कॉटन का पूरी सप्लाई चेन को मेंटेन करना, कस्तूरी कॉटन इसकी प्रॉपर मार्केट में स्थापना करवाना, ये भी इस मिशन का पार्ट है. 32 लाख किसानों को इसका बेनिफिट होगा और कॉटन की प्रोडक्टिविटी उसको डबल करने का इसमें टारगेट हाथ में लिया है. हम प्रोडक्शन को पहुंचाना चाहते हैं 498, जिससे कि भारत की कंप्लीट डिमांड भारत में ही मीट हो सके, आत्मनिर्भर बन सके.
0: దీని ద్వారా సుమారు 32 లక్షల మంది పత్తి రైతులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా 2030-31 సంవత్సరానికి పత్తి ఉత్పత్తిని 498 లక్షల బేళ్లకు పెంచవచ్చునని అంచనా వేస్తున్నారు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0కి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా వ్యాపారాలకు ఎదురయ్యే స్వల్పకాలిక నగదు లభ్యత సమస్యలను పరిష్కరించడంలో ఈ

0: పథకం ద్వారా సహాయపడతారు. రుణ హామీ మద్దతు అందించడమే లక్ష్యమని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ పథకం కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 100% క్రెడిట్ గ్యారంటీని, విమానయాన రంగానికి 90% హామీని కల్పిస్తారు. అర్హులైన రుణగ్రహీతలకు అందించే అదనపు క్రెడిట్ సదుపాయంలో డిఫాల్ట్ అయ్యే మొత్తం కోసం నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ ద్వారా రుణ సంస్థలకు ఈ గ్యారంటీ కవరేజ్ లభిస్తుంది. 2026-27 చక్కెర సీజన్కు సంబంధించి క్వింటల్ చెరుకుకు 365 రూపాయల చొప్పున ఎఫ్ఆర్పీని కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 5 కోట్ల మంది చెరుకు రైతులతో పాటు చక్కెర మిల్లులు, సంబంధిత అనుబంధ కార్యకలాపాల్లో పనిచేస్తున్న సుమారు 5 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. భారత సెమీకండక్టర్ మిషన్ కింద మరో 2 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. వీటిలో గ్యాలియం నైట్రేట్ సాంకేతికత ఆధారంగా దేశంలోనే మొట్టమొదటి వాణిజ్య మినీ మైక్రో ఎల్ఈడి డిస్ప్లే యూనిట్తో పాటు ఒక సెమీకండక్టర్ ప్యాకేజింగ్ వ్యవస్థ కూడా ఉంది. 3,936 కోట్ల రూపాయల పెట్టుబడితో గుజరాత్లో ఈ సెమీకండక్టర్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేశారు. దీనివల్ల దాదాపు 2,230 మంది నిపుణులకు ఉపాధి లభిస్తుందని ఆయన వెల్లడించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా 4,800 కోట్ల రూపాయలకు పైగా కనీస మద్దతు ధర అందిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది రబీ పంట కాలానికి సంబంధించి కర్ణాటకలో 9,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పొద్దుతిరుగుడు పువ్వును కనీస మద్దతు ధర వద్ద కొనుగోలు చేసేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. దీని మొత్తం ఎంఎస్పీ విలువ 69 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2025-26 రబీ సీజన్ గాను మహారాష్టలో శనగల గరిష్ట కొనుగోలు పరిమితిని ప్రభుత్వం 8 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది. దీని మొత్తం ఎంఎస్పీ విలువ 4,800 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. దీంతోపాటు మహారాష్టలో శనగల కొనుగోలు కాలాన్ని మరో 30 రోజులు పొడిగించి మే 29వ తేదీ వరకు కొనుగోళ్లు కొనసాగేలాగా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పార్లమెంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, 1956 ఈ చట్టాన్ని సవరించడం ద్వారా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కి, అంటే అదనంగా 4 పెంచాలని ఈ బిల్లులో నిర్దేశించినట్లు చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచాలని బిల్లు ప్రతిపాదించింది.
1: दो हजार चौदह से अगर हम देखें तो 25 सुप्रीम कोर्ट के जजेस थे और आज 33 से 37 किया, यानी करीब करीब 50% जजेस की संख्या में वृद्धि की है, क्योंकि जस्टिस डिलीवरी बहुत इंपॉर्टेंट है. टोटल जो 92,000 केसेस पेंडिंग है उसके पॉइंट ऑफ व्यू से बहुत जरूरी है कि हम जजेस बढ़ाए और ये जजेस बढ़ाए गए.
0: ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మొత్తం 23,437 కోట్ల రూపాయల ఖర్చుతో 3 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలియజేసింది. జాతీయ నౌక మరమ్మత్తు వ్యవస్థను భారీగా విస్తరిస్తూ గుజరాత్లోని వాడినార్ వద్ద అత్యాధునిక షిప్ రిపేర్ ఫెసిలిటీ అభివృద్ధి చేసేందుకు కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం ఆమోదం తెలియజేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ జయంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీన కొత్త మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తమిళనాడులో నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగవెట్రి కళగం 108 స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడంతో చెన్నై సమీపంలోని పన్నయూరులో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో టీవీకి ఎమ్మెల్యేలు విజయ్ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. పశ్చిమ బెంగాల్ శాసనసభాపక్ష నాయకుడి ఎన్నిక కోసం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షాను భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అబ్జర్వర్గా నియమించింది.

0: ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆ రాష్టానికి కేంద్ర కోఅబ్జర్వర్ గా నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు, ఓట్లను బలవంతంగా లూటీ చేశారని, మొత్తం ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని తాను నమ్ముతున్నందువల్ల రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఆమె ప్రకటించారు. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపుపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల కమిషన్ ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, అవాస్తవమని అంది. దక్షిణ కోల్కతా జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేసిన ప్రకటనలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఖచ్చితంగా జరిగిందని స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజయ్ డోవల్ నిన్న న్యూఢిల్లీలో వియత్నాం అధ్యకుడు, వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి టోలామ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వియత్నాం అధ్యకుడు తోలాం భారత్లో తన తొలి పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ నిన్న చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 156 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో సీఎస్కే కేవలం 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఈరోజు హైదరాబాద్లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు సాయంత్రం 7:30కి తలపడతాయి. మరోపక్క ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గత మార్చిలో టీ20 ప్రపంచకప్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో 3వ సారి విజేతగా నిలిచి ఐసీసీ ర్యాంకింగ్లో కొనసాగుతోంది. విశేషాలు మరొకసారి. 5,659 కోట్ల రూపాయల వ్యయంతో కపాస్ క్రాంతి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. శాసనసభ ఎన్నికలు వెలువడ్డ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 23 సెకండ్లైంది. ఇది మన చట్టం కార్యక్రమంలో వినియోగదారుల్లో అవగాహన చైతన్యం ఈ అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు మనిషి మనుగడలో ఆధునికంగా అభివృద్ధి చెందుతూ ముందుగా బార్టర్ విధానం ద్వారా ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభించిన మనిషి, ధనం లేదా డబ్బు మనిషి జీవితంలో ప్రవేశించిందో అప్పటి నుంచి వస్తువుని డబ్బిచ్చి కొనుక్కోవడం అనేది మొదలైంది. అప్పటి నుంచే మనందరం వినియోగదారులం అయిపోయాం. మరి ఆ వినియోగదారుల చైతన్యం, వినియోగదారుల సంరక్షణ పరిరక్షణ, ఈ అంశం తాలూకు భారత న్యాయ వ్యవస్థలో పొందుపరిచిన చట్టాలు, వాటి తాలూకు విశేషాలు అందించడానికి శ్రీ వేముల గౌరీశంకర్ గారు, వారు హైకోర్టు సీనియర్ న్యాయవాది, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్యకు వారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గౌరీశంకర్ గారు.
1: నమస్కారం
0: సార్. ముందుగా వినియోగదారుడు అంటే ఎవరు సార్?
1: వినియోగదారుడు అంటే మనం ప్రతిరోజు నిద్ర లేచిన మొదలుకొని రాత్రి పండుకునేదాకా నువ్వు రకరకాల వస్తువులు ఉపయోగించుకుని ఉంటాం. అదేవిధంగా రకరకాల సేవలు కూడా పొందుతూ ఉంటాం. దానికి మనకు ఆహార పదార్థాలు కానీ, వస్తువులు కానీ, కిచెన్ వేర్ కానీ, లేకపోతే బట్టలు కానీ, పుస్తకాలు కానీ, వాహనాలు కానీ, ఇలా రకరకాల వస్తువులు కొంటుంటాం, ఉపయోగించుకుంటుంటాం. అదేవిధంగా మనము బయటకు వెళ్ళిన తర్వాత చాలామంది చాలా సంస్థల సేవలు ఉపయోగించుకుంటూ ఉంటాం. అంటే మనకు బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, ఫైనాన్స్ కంపెనీలు కానీ, చిట్ ఫండ్ కంపెనీస్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అలాగే మనకు టెలిఫోన్స్ కానీ, అదేవిధంగా

0: ట్రాన్స్పోర్టేషన్ రోడ్లు కానీ బస్సులు కానీ విమానాలు కానీ ట్రైన్స్ కానీ ఇలా రకరకాల ప్రయాణ సాధనాలు ఉపయోగించుకుంటుంటాం. సో ఈ విధంగా వస్తు సేవలు ఉపయోగించుకునే ప్రతి వ్యక్తి కూడా వినియోగదారుడవుతాడు. ఎందుకంటే మనం ఇది ఉచితంగా కాదు, ప్రతి వ్యక్తి కూడా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయటం కానీ లేకపోతే సేవలు పొందడం కానీ జరుగుతుంటుంది. కానీ ఈ వస్తు సేవలు పొందేటప్పుడు మనం ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు మనకు ప్రతిఫలం రావాలి. కానీ చాలా సందర్భాల్లో కొందరు తొందరగా లాభాలు రావాలి, అతి తక్కువ టైంలోనే మనం కోటీసులు కావాలి, లక్షాది కావాలని చెప్పేసి కొందరు అన్స్క్రూపులస్ ట్రేడర్స్ కానీ ఉత్పత్తిదారులు కానీ సేవా సంస్థల యజమానులు కానీ తొందరగా డబ్బులు రావాలి అనే ఉద్దేశంతో రకరకాల పద్ధతుల్ని అవలంబించి వినియోగదారుల దగ్గర దోచుకుంటూ ఉంటారు. వాటిలో ఉదాహరణకి ఏంటంటే మనకు తునుకల కొలతలు మోసాలు, సేవల్లో లోపాలు, సెకండ్ హ్యాండ్ వస్తువులు బ్రాండ్ న్యూ అని చెప్పేసి అమ్ముతుంటారు, రిపేర్ చేసిన వాటిని కానీ రీకండిషన్ చేసిన వాటిని కానీ మనకు అమ్ముతుంటారు. అదేవిధంగా రకరకాల అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు టీవీలు కానీ పత్రికలు కానీ రకరకాలుగా మీడియా ద్వారా కానీ, వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతం లేకుండా కేవలం అమితే సరిపోతుందనే ఉద్దేశంతో వారంటీలు గ్యారంటీలు ఇస్తుంటారు. ఈ వస్తువు అవసరం వచ్చినప్పుడు రిపేర్ చేయమంటే చేయరు, కొత్త వస్తువు అంటే ఇవ్వరు, డబ్బులు వాపసు అంటే ఇవ్వరు. అలాగా వస్తువులు కొనుక్కుని నష్టపోతుంటాం చాలా సందర్భాల్లో, అదేవిధంగా సేవలు కూడా పొందుతూ నష్టపోతుంటాం.
1: అయితే భారత ప్రభుత్వం ఎలాంటి చట్టాలు ప్రవేశపెట్టింది, ఆ చట్టాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్తారు?
0: స్వాతంత్రం రాకముందు నుంచే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచే దాదాపు వినియోగదారులకి వినియోగదారుల రక్షణ చట్టం 1986లో వచ్చింది. అప్పటి వరకు దాదాపు 3 డజన్ల చట్టాలు ఉన్నాయండి. 1860 ఆన్వర్డ్స్ వినియోగదారుల పరిరక్షణ కోసం ఏదైనా వస్తువు కొంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కానీ, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కానీ, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ కానీ, ఆ తర్వాత స్టాండర్డ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ యాక్ట్ కానీ, ఇలా రకరకాల చట్టాలు ఉన్నాయి. ప్రతి చట్టం ప్రకారం అన్ని కూడా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసమే ఉన్నాయి. అదేవిధంగా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కానీ, ఇలాగ రకరకాల చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం వినియోగదారులకి హక్కులు భంగం కలిగినప్పుడు వారికి సంరక్షించడం కోసం రకరకాల అధికార యంత్రాంగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కోర్టుకు రావడానికి ముందే సపోజ్ ఆహార పదార్థాలు కల్తీ జరిగింది అనుకోండి, కల్తీ నిరోధక చట్టం ఉంది. అలాగే మనకు మందులు సంబంధించి మనం వాడతాం కదా ఆరోగ్యం కోసం ఫార్మసీ, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఉంది, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ ఉంది, ఇలా రకరకాల వెయిట్స్ అండ్ మెజర్స్ యాక్ట్ ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఉన్నాయి. తర్వాత పాత చట్టాలు తీసేసి కొత్త చట్టాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా వినియోగదారులకి రకరకాల ఫీల్డ్లో కోర్టుకు పోవడానికి ముందే ప్రివెంటివ్గా హక్కుల పరిరక్షణ కోసం ప్రయోజనం కోసం దాదాపు 3 డజన్ల చట్టాలు కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా ఇన్ని చట్టాలు ఉన్నాయని తెలిసినప్పుడు కూడా ఈ వినియోగదారుల దోపిడీ మనకు అట్లాగే జరిగిపోతుంది.
1: మీరు అన్నట్టు ఎక్కడెక్కడైతే భయపడి వినియోగదారుడు, అది కాస్ట్లీ లిటిగేషన్ కారణం కావచ్చు, కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కారణం కావచ్చు, జస్టిస్ దొరకడంలో అబ్నార్మల్ డిలేస్ అన్నారు మీరు, నా లోపం వల్ల కూడా వినియోగదారుడు వెళ్ళకపోవచ్చు, దీన్ని అవకాశంగా తీసుకొని ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్స్ అయినా గూడ్స్ అమ్మే వాళ్ళు అయినా చేస్తున్నారు, మరి దీన్ని అరికట్టడానికి చట్టం పరంగా ఎలాంటి?
0: ఎస్, ఈ ఎక్స్ప్లాయిటేషన్ కంటిన్యూగా జరిగిపోతుంది కాబట్టి దీన్ని ఏదో విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి, అధికార యంత్రాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు కూడా ఈ కారణాల చేత మెజారిటీ వినియోగదారులు పోవట్లేదు కాబట్టి కోర్టులకు వెళ్ళి హక్కులు సాధించుకోవట్లేదు. ఇది ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని 1985లో ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ అక్కడ వాళ్ళు ఒక తీర్మానం పాస్ చేస్తారు. ఏంటంటే ఆ యుఎన్ఓలో ఉన్న అన్ని సభ్య దేశాలందరూ కూడా వాళ్ళ వాళ్ళ దేశాల్లో వినియోగదారుల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేయండి, ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలకి అడిషనల్గా ప్రత్యామ్నాయంగా సులభంగా సత్వరంగా అతి తక్కువ ఖర్చులో న్యాయం అందించే విధంగా ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. దాని ప్రకారం మన భారతదేశంలో 1986లో వినియోగదారుల రక్షణ చట్టం అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగిందండి.
1: సో ఈ చట్టం ప్రకారం ఒక గూడ్స్ అమ్మే కంపెనీ కావచ్చు, వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, అలాగే సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వ్యక్తి కావచ్చు, సంస్థ కావచ్చు, ఎలాంటి పనులు చేయకూడదు అడ్వర్టైజ్మెంట్ విషయంగా కానీ, ట్రేడ్ ప్రాక్టీస్ విషయంలో కానీ, సర్వీస్ ఇచ్చే విషయంలో కానీ చట్టం ఏం చెబుతుంది వారి పరంగా?
0: ఈ చట్ట ప్రకారం ఏంటంటే మొట్టమొదటిగా వినియోగదారులకి కొన్ని హక్కులు ఇవ్వడం జరిగిందండి. ఒక 6 హక్కులు ఇచ్చారు, రైట్ టు సేఫ్టీ, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు చూస్, రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్, కన్జ్యూమర్ అవేర్నెస్, అని 6 హక్కులు ఇచ్చారు. ఈ హక్కులు సాధించుకోవడం కోసం ఒక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఒక సివిల్ కోర్టుకు ప్రత్యామ్నాయంగా వినియోగదారుల రక్షణ వేదికలు అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఏజెన్సీస్ అని చెప్పేసి సివిల్ కోర్టులో కాకుండా ఆల్టర్నేటివ్ గా ఒక కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఏజెన్సీస్ అంటారు, అంటే వినియోగదారుల ఫోరం అనొచ్చు తెలుగులో చెప్పాలంటే. సో దానికి జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో, నేషనల్ లెవెల్లో 3 అంచెల న్యాయ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. 86లో వచ్చిన యాక్ట్ ప్రకారం ఏంటంటే జిల్లా లెవెల్లో జిల్లా ఫోరం, అంటే వినియోగదారులకు నష్టపరిహారం ఎంత ఉండాలి అనేది దానికి సంబంధించి ఏ జిల్లాలో అయితే మోసం జరుగుతుందో ట్రేడర్ ఉంటారు అక్కడ కేసేసుకోవడానికి. అదేవిధంగా అప్పుడు 86 యాక్ట్ ప్రకారం మానిటరీ జరుషన్ కూడా ఇచ్చారు. అది ఒక 20 లక్షల రూపాయలు అయితే జిల్లా ఫర్మ్ వరకు, స్టేట్ కమిషన్ ఒక 50 లక్షల, తర్వాత అయితే నేషనల్ కమిషన్ పోవడానికి అవకాశం.

0: ఉండేది. సో పెక్కిన జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఆపోజిట్ పార్టీ ఎక్కడ నాడు, ప్రతివాది ఎక్కడ నాడు, లేకపోతే ఈ వ్యవహారం ఎక్కడ జరిగింది ఆ ప్రాంతంలో ఆ జిల్లాలో వేసుకోవాలి. ఎంత నష్టపరిహారం అడుగుతున్నామో దాన్ని పేసేసుకుండా కందుమూరు ఫారం, జిల్లా ఫారం, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ ఉండేది. సో దీంట్లో సివిల్ కోర్టులో ఉండే అన్ని చట్టాలు అప్లై కావు, చాలా సులభంగా ప్రొసీజర్ ఉంటుంది. వినియోగదారు సొంతంగా వేసుకోవచ్చు, లేకపోతే వినియోగదారు సంఘం ద్వారా కేసేసుకోవచ్చు, లేకపోతే అడ్వకేట్ ద్వారా కేసేసుకోవచ్చు. ప్రతివాదికి నోటీస్ అందిన తర్వాత 3 నెలల నుంచి 5 నెలల లోపు పరిష్కారం కావాలి. కానీ కొన్ని చాలా సందర్భంలో కొంత కాకపోవచ్చు, సివిల్ కోర్టుతో పోల్చుకుంటే చాలా తొందరగా అయితే ఉంటుంది. కోర్టు ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది, చాలా నామినల్గా ఉంటుంది. అదేవిధంగా ఈ జిల్లా ఫారం ఇచ్చే ఆర్డర్స్ జనరల్గా ఎట్లా ఉంటాయంటే, వినియోగదారుల ఫోరంకి వెళ్ళాలంటే 2 సంవత్సరాల లోపు కేసు కాజ్ ఆఫ్ యాక్షన్ అంటారు, ఎప్పుడు జరుగుతుంది వ్యవహారం, ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతుందో అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య
1: నష్టం కలిగింది అని నేను తెలుసుకున్న తర్వాత 2 సంవత్సరాల లోపల నేను కొన్న దగ్గర నుంచి 2 సంవత్సరాలు.
0: దాన్ని ఏంటంటే ఆ కేసు టు కేసు ఉంటుంది. నార్మల్గా అయితే మనకు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో అక్కడి నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది, లేదా వారంటీ గ్యారంటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తారో అక్కడి నుంచి కూడా 2 ఇయర్స్ ఉంటుంది. అలాగా ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, ఒక 2 సంవత్సరాలు దాటి పడినప్పుడు కూడా ఆలస్యమైన ఉంటే రీజనబుల్ పీరియడ్ 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఉంటే కారణం ఏంటో చెప్తే డిలే కండిషన్ పిటిషన్ కూడా ఇస్తానికి అవకాశం ఉంది. తర్వాత జిల్లా ఫార్మ్ ఇచ్చిన తీర్పులు ఎట్లా ఉంటాయంటే, డిఫెక్టివ్ గూడ్స్ ఏదో ఇచ్చారనుకోండి, ఒక టీవీ సెట్ కొంటాం, అది ఎన్నిసార్లు కొన్నాక రిపేర్ వస్తూ ఉంటుంది, 4-5 సార్లు వచ్చింది అనుకోండి, ఇంకా ఇర్రిపేరబుల్, దాన్ని రిపేర్ చేస్తానికి అవకాశం లేదు అని అనుకున్నారనుకోండి, అప్పుడు అది డబ్బులు మొత్తం వాపస్ ఇవ్వమని చెప్పేస్తానికి అవకాశం ఉంది. మనం ఎంత చెల్లిస్తామో 20,000 ఇస్తామా 50,000 ఇస్తామా ఎంత అయితే ధర మొత్తం అని వాపస్ రిఫండ్ ఆఫ్ ది ప్రైస్ అంటారు, అది ఇవ్వచ్చు. లేకపోతే రిపేరబుల్ అనుకోండి, రిపేర్బుల్ అంటే రిపేర్ చేస్తే రిపేర్ చేసేందుకు అవకాశం ఉంటే రిపేర్ చేసి ఉండి అని చెప్పచ్చు. లేకపోతే ఇంకా లాభం లేదనుకుంటే కొత్త వస్తువు రీప్లేస్మెంట్ చేయండి అని చెప్పేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మానసిక వేదన జరుగుతుంది, నష్టం జరుగుతుంది, కష్టం జరుగుతుంది, అంటే కూడా నష్టపరిహారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని కల్తీ వస్తువులు ఉన్నాయనుకోండి, మనకు ఈ వస్తువు ఒక కంపెనీ తయారు చేస్తే ఒక టాబ్లెట్స్ కానీ లేకపోతే కొన్ని పదార్థాలు 100,000 యూనిట్స్ తయారు చేస్తారు, ఆ బ్యాచ్ లో ఒక వస్తువు శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తే ఇది కల్తీ అని తెలుసుకోండి, మిగతా బ్యాచ్ మొత్తం అట్టే ఉంటుంది కదా. అందుకని అంటే వాటిలో వాళ్ళు సీజన్ రిజిస్టర్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు, ప్రొడక్షన్ స్టాప్ చేయమని చెప్పచ్చు, మార్కెట్ లో వస్తువులు వాపస్ తీసేసుకోండి అని చెప్పి చెప్పచ్చు. అలా విధంగా అడ్వర్టైజ్మెంట్ కూడా రకరకాలు ఇస్తుంటారు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు, అలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ స్టాప్ చేయమని చెప్పచ్చు. అదేవిధంగా మార్కెట్ లో ఆల్రెడీ రకరకాల అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు కదా, ప్రజల మైండ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, దాన్ని రెక్టిఫై చేసి అడ్వర్టైజ్మెంట్ కొత్త అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పచ్చు. ఇలాగ లార్జ్ స్కేల్లో నెంబర్ ఆఫ్ కన్సూమర్స్ ఉంటారు, ఎంతమందో తెలియదు, వందల్లో వేలలో ఉంటారు. అలాంటి వాటిలో కూడా ఈ కన్సూమర్ ఫర్మ్స్ లార్జ్ స్కేల్లో పబ్లిక్ ఉంటారు కాబట్టి హెవీ డ్యామేజ్ ఇంపోజ్ చేస్తానికి అవకాశం ఉంటుంది.
1: అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కన్సూమర్ ఫోరంకి అంత
0: అది మానిటరీ బట్టి బట్టి. ఇప్పుడు ఏంటంటే జూరిస్డిక్షన్ 1986 వచ్చిన చట్టాన్ని సబ్సిక్వెంట్ దాన్ని కంప్లీట్ గా రిపీల్ చేసేసి 2019 కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కొంచెం చాలా మార్పులు వచ్చాయి. దీని ప్రకారం గతంలో అయితే మనకు ఆ ప్రతివాది ఎక్కడ ఉంటాడో అక్కడ కేసు వేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం మనం, ఏదో పని ఉండి ఢిల్లీ వెళ్తాం, ఢిల్లీలో ఒక వస్తువు కొనుక్కుని మనం వస్తాం, వచ్చిన తర్వాత హైదరాబాద్ ఇక్కడ యూజ్ చేస్తే అది పనిచేయదు, ఆడ చెడిపోతుంది. గతంలో అయితే మనం ఢిల్లీలో పోయి కేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొత్త చట్ట ప్రకారం ప్రతివాది ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోవచ్చు, లేకపోతే వినియోగదారు ఎక్కడ ఉంటే అక్కడ కన్సల్ట్ వేసుకోవచ్చు, హైదరాబాద్ కూడా వేసుకోవచ్చు
1: ఈజీ.
0: అట్లా వాది ఎక్కడ ఉంటాడో అక్కడ వేసుకోవచ్చు, ప్రతివాది ఉంటే అక్కడ వేసుకోవచ్చు, వాళ్ళ బ్రాంచ్ ఆఫీసర్ ఉంటే అక్కడ వేసుకోవచ్చు, లేకపోతే ఈ ట్రాన్సాక్షన్స్ 2-3 చోట్ల జరుగుతాయి. ఒకసారి హైదరాబాద్ ఉంటే ఇక్కడ మనం ఆర్డర్ ప్లేస్ చేస్తాం, డిస్ట్రిబ్యూటర్ ఒక చోట ఉంటాడు, మ్యానుఫ్యాక్చర్ ఒక చోట ఉంటాడు. సో ఇక్కడ ఏది ఎక్కడ జరిగినా కానీ ఏ ప్రాంతంలో వేసుకోవచ్చు.
1: అంటే ఇక్కడ వినియోగదారునికి సౌకర్యం కల్పించడం కోసం ఎక్కడైనా వేసుకోవచ్చు అనే ప్రొవిజన్
0: తీసుకొచ్చారు కొత్తగా. అదేవిధంగా ఏంటంటే గతంలో మనం నష్టపరిహారం ఎంత అడుగుతున్నాము దాన్ని ఆధారంగా చేసుకుని జిల్లా లెవెల్ వేసుకోవాలా, స్టేట్ లెవెల్ వేసుకోవాలా, నేషనల్ లెవెల్లో ఉండేది. ఇప్పుడు అలా సంబంధం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే వినియోగదారుడు ప్రతివాదికి ఎంత డబ్బులు చెల్లించాడు అది బేసిస్. సపోజ్ మీకు ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం ఉందనుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంటుంది, 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం, 1,00,000 రూపాయల పాలసీ ప్రీమియం ఏంటి, యాన్యువల్గా ఉండే 20,000 - 30,000 ఉంటుంది. ఈ చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇవ్వరు, ఏదో కారణం రిజెక్ట్ చేస్తారు. ఈ ఇన్సూరెన్స్ కేసు వేయాలంటే ఇప్పుడు ఎక్కడ వేసుకోవాలి, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిన 20,000, క్లెయిమ్ అడిగితే 1,00,000 రూపాయలు ఉంటుంది. సో జిల్లా లెవెల్ అయితే ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం అది కూడా ఏం చెప్పారంటే వినియోగదారుడు ప్రతివాదికి ఎంత చెల్లించాడు అది బేసిస్. అంతేకాని గతంలో అయితే వినియోగదారుడు పే చేసింది ఎంతనే అవసరం లేదు, ఎంత నష్టపరిహారం అడుగుతున్నాడు దాని వాల్యూ ఉండేది. ఇప్పుడు మనం 20,000 కాబట్టి ఇప్పుడు జిల్లా ఫార్మలు వేసుకోవచ్చు, 6 - 10 కోట్ల రూపాయలు అనుకోండి నష్టపరిహారం అడుగుతారు మీరు. లేకపోతే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఒక ఫ్యాక్టరీకి ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ఫ్యాక్టరీకి ఫైర్ పాలసీ తీసుకుంటారు, కాలిపోయింది దానికి 10 కోట్ల రూపాయలు నష్టం జరిగింది, వీడు పే చేసింది ఒక 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తారు, 5 లక్షల రూపాయలు కదా ఇన్సూరెన్స్ కంపెనీకి వీడు కంపెనీ వాడు పే చేసింది కాబట్టి అది జిల్లా లెవెల్కి వచ్చేస్తుంది. సో క్లెయిమ్ అనేది ఎంతైనా కావచ్చు, క్లెయిమ్తో ఎంత అడుగుతున్నామో అది ఇంపార్టెంట్ కాదు, వినియోగదారుడు

0: ప్రతి వారికి అంత పే చేస్తారు. అదే విధంగా హాస్పిటల్ మీద వేస్తారు, హాస్పిటల్కి ఒక 1,00,000 రూపాయలు ఫీజు పే చేస్తారు. ఓకే అనుకుందాం డాక్టర్ తప్పు వల్ల, హాస్పిటల్ తప్పు వల్ల పేషెంట్ చనిపోయారు అనుకుంటాం. అలాంటప్పుడు హాస్పిటల్ మీద కేసు వేయాలంటే మీరు ఒక 5 కోట్ల కాంపెన్సేషన్ అడుగుతున్నారు అనుకుందాం. 5 కోట్ల కాంపెన్సేషన్ అంటే ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు, మీరు పే చేసిన తర్వాత ఫీజు 1,00,000 రూపాయలు కదా, ఇది ఎలా వేసుకోవచ్చు. సో అట్లాగా వినియోగదారుడు ప్రతివాదికి ఎంత డబ్బు చెల్లించారు అనేది అప్ టు 50 లక్షల రూపాయల దాకా జిల్లా ఫారం పరిధి ఉంటుంది. 50 లక్షలు దాటి 2 కోట్ల రూపాయల వరకు పరిధి, దాన్ని స్టేట్ కమిషన్లో వేసుకోవచ్చు. అయితే ఇదే విధంగా కొన్ని కొత్త కొత్త పాయింట్స్ కూడా ఈ కొత్త రక్షణ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఉదాహరణ మనకు సిసిపిఏ అని చెప్పేసి ఒకటి పెట్టి, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ అథారిటీ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనేది, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో 100,000 మంది 1,00,000 మంది వినియోగదారులు ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు, దేశవ్యాప్తంగా ఉంటారు. సో చిన్న చిన్న వాళ్ళు ఎవరు కోటికెళ్ళరు, మిస్రీడింగ్ అది పేపర్లో వేస్తుంటారు, టీవీలో వేస్తుంటారు, అట్లా ఉంటారు. చాలా మంది వినియోగదారులు ఉంటారు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ రాకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అథారిటీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీని ప్రకారము మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ వల్ల నష్టపోతున్నారు వినియోగదారులు, 1,00,000 మంది ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన అథారిటీని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, లార్జ్ స్కేల్లో కన్జ్యూమర్ రైట్స్ ఎక్కడైనా వైలేట్ అయితే వారి మీద నోటీస్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ చేసి కల్తీమై ఉన్నట్టు వస్తువులు ఉంటే వాళ్ళని స్టాప్ చేయమని చెప్పేసి, మార్కెట్లో ఉంచి విత్డ్రా చేసుకోమని చెప్పేసి, ప్రొడక్షన్ ఆపమని చెప్పేసి, అడ్వర్టైజ్మెంట్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఆపమని చెప్పేసి, మళ్ళీ కొత్త అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పేసి. అదే విధంగా చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు మనకు టీవీలో, గీవీలో రకరకాల వస్తువులు,
1: బ్రాండ్ అంబాసిడర్స్
0: అని చెప్పేసి, వాళ్ళకి సాధారణంగా తెలియదు ఏదో డోట్ డబ్బుల కోసం చేస్తారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ అంబాసిడర్స్ కూడా స్పాన్సర్ చేసే వాళ్ళు, యాక్టర్స్ కావచ్చు, టెన్నిస్ స్టార్స్ కావచ్చు, ఎవరైనా సరే
1: వాళ్ళు కూడా జాగ్రత్త,
0: వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. వాళ్ళ మీద కూడా ఫైన్ వేస్తానికి, 1,00,000 ఫైన్ వేస్తానికి అవకాశం ఉంది, వాళ్ళు కూడా జైలుకి పంపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సెలబ్రిటీస్ హీర్ అండ్ ఆఫ్టర్ అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు దేనికి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని చట్ట ప్రకారం ఉందని సాటిస్ఫై అయిన తర్వాతనే వాళ్ళు చేయాలి, లేకపోతే వాళ్ళు కూడా వ్యక్తిగతంగా బాధ్యత ఉంటారు.
1: చాలా బాగుంది గౌరీశంకర్ గారు, వినియోగదారుల చైతన్యం గురించి రకరకాల అంశాలపై చక్కటి సమాధానాలు చెప్పారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మా శ్రోతలకు వివరాలు అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.

ఇంతవరకు ఇది మన చట్టం వినియోగదారుల్లో అవగాహన చైతన్యం ఈ అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకరరావు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కారివర్ది గోపిశెట్టి.

కమ్మని పాటల కార్ఖానా జనరంజని శ్రోతల ఫోన్ వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు విందాం. జనరంజని అంటే మాకు ఎంతో ఇష్టం, మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ భూదాన్ పోచంపల్లి, ఎలగందల మార్కండయ్య, లక్ష్మి, దివ్య, శ్రీను, చెన్ను, ఇంకా వైజాగ్ ఐటీఐ జంక్షన్ నుంచి ప్రతాప్ గారు మెసేజ్ చేశారు, అది మంచి పాట వినిపించండి అంటూ నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, ఇంకా అంకుశాపురం నుండి దొర్నాల సుదర్శన్, అవిశ్విత్ బాబు, రాఘ్విబాస్, విభు, అలాగే జనరంజన్లో మాకోసం కూడా ఒక మంచి పాట కావాలి అంటూ కీసరి మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మలేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నమంతల, మీరందరి కోసం వచ్చేస్తుంది జరిగిన కథ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఈ కమ్మని గీతం.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
3: ఈరోజు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఈ అంశం గురించి హైదరాబాద్ ఏఐసీఐ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫినాన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారితో సంభాషణ ఉంటుంది ఇవాళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: మధురమైన మనసుదోచే పాటలు జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు. జనరంజని ప్రతిరోజు వింటుంటాం, మాకోసం కూడా మంచి పాట కావాలి అంటూ సంగారెడ్డి పటాన్చెరు న్యావనంది కాలనీ నుండి స్వరాగిణి రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్వక్ రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖరా, కిట్టు, అలాగే మా కోసం కూడా మంచి పాట కావాలి జనరంజని వింటూ ఉంటాం ప్రతిరోజు అంటూ వడ్లమాల్ మాని అల్మాస్ గుడె నుంచి రవికుమార్ మెసేజ్ చేశారు. అలాగే ఎద్దు మైలారం నుండి శ్రీనిధి, శైలజ, సహస్ర, అలాగే దేవనూరి వీరయ్య, యాదమ్మ, ఇంకా రేడియో వినడం మాకు రోజు అలవాటు, మా కోసం కూడా మంచి పాట వినిపించండి, మా రోజు రేడియో వింటుండే ప్రారంభమవుతుంది అంటూ మెసేజ్ చేస్తున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండయ్య, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక, శ్రీ, హర్షతేజ, ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుండి NTR కాలనీ నుండి మెసేజ్ చేశారు. బండారు త్రిమూర్తుల గుప్త, గొళ్లపూడి నాగలక్ష్మి, ఇంకా జగదీష్, రేవతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ అందరికోసం వచ్చేస్తుంది. బాంధవ్యాలు చిత్రం కోసం ఘంటసాల వసంతాలపించిన గీతం డాక్టర్ సి నారాయణ రెడ్డి గేయ రచన, ఎస్ హనుమంతరావు సంగీతం.

0: శ్రోతల మనోరంజని జనరంజని శ్రోతల కొరిన సినీ గీతాలు వింటున్నారు. చోటుపల్ శ్రోతలు హేమలత విశ్వనాథ్, అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా ఇస్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట కామారెడ్డి గ్రామం నుంచి మెసేజ్ చేశారు, ఒక మంచి పాట వినిపించండి అంటూ. రవికుమార్ మాణిక్యాలరావు నాగేశ్వరరావు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, అలాగే నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ ప్రత్యుష దిలీప్ అన్విత్ చిత్తూరు జిల్లా నుంచి మెసేజ్ చేశారు, మా కోసం కూడా ఒక మంచి పాట కావాలి అంటూ. అంబర్పేట నుండి అంబదాసు ప్రకాష్ అనిల్ కుమార్ సంధ్యారాణి అశ్వి, అలాగే రామ్నగర్ నుంచి సాహితీ సుధాకర్, ఇంకా నల్గొండ జిల్లా చందంపేట గ్రామం నుండి శ్రోతలు దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవీన్ నవీన్ రాధిక త్రిలోక్ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం వచ్చేస్తుంది. అలాగే నల్గొండ జిల్లా సందీప్ మమత అక్షయ్ కోసం కూడా పాట ప్రియురాలు పిలిచింది చిత్రం కోసం శంకర్ మహదేవ్ ఆల్పించిన ఈ గీతం ఏ మృత్యం శివ గణేష్ గేయ రచన ఏ రెహమాన్ సంగీతం.
1: లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: आरोग्य जीवनम आनंददायकम।
3: वैद्य రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:52 దాటి 10 సెకండ్లైంది. జనరంజని వాట్సాప్ ద్వారా కోరిన సినిగీతాలు వింటున్నారు. కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, ఇద్దరు మంచి పాట వినిపించండి అంటూ. మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి, ఇంకా జాన్కంపేట నిజామాబాద్ శ్రోతలు చిలక నారాయణ, అనసూయ, యమున కోసం, అలాగే దాసరి రవి గారి కోసం కూడా మంచి పాట వినిపించేస్తున్నాం. మా కోసం కూడా మంచి పాట వినిపించండి అంటూ విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు మూర్తి మంగమ్మ. అందరి కోసం వచ్చేస్తుంది ఆ చిత్రం కోసం రమ్య, సాయి శివాని, రాహుల్ నంబియార్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి గేయ రచన, ఇంకా సంగీతం మికీ జెమియర్. ఇంకా మరికొందరి శ్రోతల కోసం కూడా ఈ పాట వినిపించేస్తున్నాం. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి నుంచి

అయితే చేస్తున్నారు. పూజారి ధనుంజయ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం కూడా ఒక బాట కావాలి అంటూ చందానగర్ హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్, పాపిరెడ్డి కాలనీ నుండి హనుమంతరావు గారి కోసం కూడా ఈ పాట వచ్చేస్తోంది.

బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. ఈనాటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఈ అంశం గురించి హైదరాబాద్ ఏఎస్సీఎస్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫినాన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారితో సంభాషణ ఉంటుంది ఈ రోజు ఉదయం 9:15.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:15 దాటి 44 సెకండ్లైంది. జనరంజని ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకి దగ్గరైన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని. హలో, గుడ్ మార్నింగ్ జనరంజని.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం, భూమిదేని లక్ష్మీనారాయణ.
0: లక్ష్మీనారాయణ గారు చెప్పండి, ఏం పాట వినాలనుకుంటున్నారు ఇవాళ?
1: మాకు స్వాతి మూవీ నుంచి చామంతి పూల పక్కయ్యమన్నది అనే పాట ఉంటది, ఆ పాట వినిపించండి.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.

0: నమస్కారం సార్.
1: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: రమేష్, కరీమాబాద్, వరంగల్ నుంచి సార్.
1: చెప్పండి రమేష్ గారు, ఎలా ఉన్నారు?
0: అంతా
1: బాగున్నాం అండి. మేము కూడా
0: శ్రీకృష్ణ అర్జున మూవీలోకి వెళ్ళి
1: ఓకే
0: బొమ్మలు కలుగు నాయకు పోయి రావే మరదలాగి పాట.
1: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట మీకోసం.

0: హలో, గుడ్ మార్నింగ్. జనరంజని.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చంద్రపేట మండలం చీతిరాల గ్రామం దమ్మోది వెంకటాచారి మాట్లాడుతున్నాను సార్.
0: వెంకటాచారి గారు, చెప్పండి, ఇవాళ ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: ఏజెంట్ గోపిలో అంశబలే రామచీలక ఓ రబ్బి అనే పాట వినిపించండి.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట మీకోసం.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం యామనింది నుంచి శ్రీరామ్ హనుమాన్ మాట్లాడుతున్నా సార్.
0: హనుమాన్లు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్. మీ కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి సార్. వివి భారతి నుంచి వచ్చి
0: చాలా సంతోషం అండి. ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు మీరు?
1: సంసారం ఒక చదరంగం నుంచి సార్ పాట. సంసారం ఒక చదరంగం, ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. తప్పకుండా వినిపించండి సార్.
0: చాలా మంచి పాట అండి అది. తప్పకుండా అండి. మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది, మనందరి జనరంజని, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు మెళకువలు సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
3: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
4: ఈనాటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఈ అంశం గురించి హైదరాబాద్ ఏఎస్సీఐ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫినాన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారితో సంభాషణ ఉంటుంది ఈరోజు ఉదయం 9:15.

0: పూజ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణిజయరాం ఆలపించిన గీతం విన్నారు. దాశరథి రచన, రాజనాగేంద్ర సంగీతం.
1: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: आरोग्य जीवनम आनंददायकम.
4: वैद्य రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.
0: ఈ రోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో రూట్ కెనాల్ ఈ అంశం గురించి డాక్టర్ ఎం ప్రేమ్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసరే.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

8:53 దాటి 13 సెకండ్లు. ఇప్పుడు వినిద్దాం ఆహుతి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, మల్లెమాల రచన సత్యం సంగీతం.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం.

వింటున్న పాట అంకుశం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పండింది, మల్లెమాల రచన, సత్యం సంగీతం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజ

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఈనాటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఈ అంశం గురించి హైదరాబాద్ ఏఎస్ఏ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫినాన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారితో సంభాషణ ఉంటుంది ఈ ఉదయం 9:15.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఈ అంశం గురించి తెలియజేయడానికి హైదరాబాద్ ఏఎస్సీఐ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫినాన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో కొన్ని విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం.
2: నమస్కారం అండి.
0: వెల్కమ్ టు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఫినాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడి ఎంపిక, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అయితే మేడం, అసలు పెట్టుబడి అంటే ఏంటి? మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలి?
2: చాలామంది పొదుపు అంటే సేవింగ్స్, పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్కి రెండిటికి తేడా తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బీరువాలో దాచిన డబ్బులు పెరుగుతాయి కానీ అవి ఈ ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్, మనకి ధరల పెరుగుదల వల్ల ఆ డబ్బులు తరిగిపోతాయి. 100 రూపాయలు ఈరోజు మనం బీరువాలో పెట్టామంటే సంవత్సరం తర్వాత అది 96 రూపాయలు అయిపోతుంది. ఇది తెలియక అందరూ బీరువాలో దాచుకుంటే డబ్బులు లేదా బ్యాంకులో వేసుకుంటే డబ్బులు అదే పెట్టుబడి అనుకుంటారు. దాన్ని మనం సేవింగ్స్ అంటాం. పెట్టుబడి అంటే దీన్ని మనం ఎలా పెంచుకోవాలి అనేది మాత్రమే పెట్టుబడి. దానికి రకరకాల ప్రణాళికలు మనం ఈరోజు తెలుసుకుందాం. అది చాలా ముఖ్యం.
0: షూర్ మేడం. అయితే మన భారతీయులకు బంగారం అంటే ప్రాణం, ఎస్పెషలీ లేడీస్కి, అవునా? మరి పెట్టుబడి పరంగా బంగారం ఎలా ఉంటుంది?
2: పెట్టుబడి పరంగా అంటే ఇప్పుడు అందరం నగలు కొనేసేసుకుని అది మనకి పెట్టుబడి దాచేసుకుందాం అనుకుంటారు. కానీ నగలు కొనుక్కోవడం మూలాన బంగారం ధర పెరిగినా దానిలో తరుగు, వేస్టేజ్ అని, ప్లస్ మళ్ళీ దాన్ని మనం మార్చుకుంటే దానికి కావలసిన విలువలు రావట్లేదు. దీని బదులు మనం ఏం చేయాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ మనకి సోవరిన్ బాండ్స్ అని, గోల్డ్ ETFs అని ఆప్షన్స్ ఇచ్చాయి. అందులో మనకి ఏంటంటే 2.5% మనకి పెరుగుతూ ఉంటుంది ఇంట్రెస్ట్, దానికి వడ్డీ లభిస్తుంది. ఇది కాకుండా మనం చిన్న చిన్నవి పేటిఎము, ఈ వీటిల్లో కూడా మనం రోజుకింత బంగారం కొనుక్కోవచ్చు. దీన్ని డిజిటల్ గోల్డ్ అంటారండి. ఇది మనకి ఏ దొంగలు మన దగ్గర నుంచి తీసుకెళ్లేరు. మనం దీన్ని ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు డబ్బుల కింద.
0: అంటే
2: కన్వర్షన్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ లాభం ఆ విధంగానే ఉంటుంది మనకి.
0: షూర్ మేడం. శ్రీదేవి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలియజేసుకుందాం ఈ పాట తర్వాత.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బిజినెస్ ముచ్చట్లు వింటున్నారు మేడం. అయితే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో రిస్క్ ఎంతవరకు ఉంటుంది?
2: మేడం, మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలామంది ఇన్వెస్టర్ల దగ్గర నుంచి డబ్బులు సేకరించి ఫండ్ మేనేజర్స్ అంటే ఫైనాన్షియల్ నిపుణులు దాన్ని షేర్ మార్కెట్లో పెడతారు. అది స్టాక్స్లో యా షేర్స్లో పెట్టచ్చు, లేదా బాండ్స్ అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్లో కలిపి పెడతారు. దీనిలో ఏంటి అంటే, మీరు చాలా సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల కంటే అధికంగా మీరు ఇందులో డబ్బులు పెడుతూ ఉంటే అది మీకు రిస్క్ తగ్గిస్తుంది. అంటే సమయాన్ని బట్టి రిస్క్ తగ్గుతుంది, ఒకటి. రెండవది, దీనిలో మీరు పెద్దగా గొప్పగా వేలకు వేలు పెట్టక్కర్లా. నెలకు 500 చొప్పున ఒక 3 సంవత్సరాలు

0: సంవత్సరాలు మీరు పెట్టారు అంటే దాని విధంగా మంచి మీకు రిటర్న్స్ వస్తాయి. మీరు మీ బుర్రను ఉపయోగించకుండా ఈ ఫైనాన్షియల్ నిపుణులు మీ తరఫు నుంచి అది మంచి రిటర్న్స్ వచ్చే పెట్టుబడుల్లో వాళ్ళు పెడతారు. అందుకనే చాలా లాభం, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిస్క్ కూడా తగ్గుతుంది.
1: అంటే స్మాలర్ అమౌంట్స్లోనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్
0: చేసుకోవచ్చు.
1: నైస్ మేడం. అయితే మనం ఏం ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మన పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తాం, అవునా? అయితే పిల్లలు చదువు లేదా పెళ్లి కోసం ఏ రకమైన బెస్ట్ ప్లాన్స్ ఉన్నాయంటారు?
0: చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీనికి మన గవర్నమెంట్ కూడా చాలా సహకరిస్తోంది. పిల్లలు పుట్టంగానే ఒక 2-3 సంవత్సరాల లోపల మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు అంటే మనకి స్పెషల్లీ ఆడపిల్లలకి సుకన్య సమృద్ధి యోజన అని ఒకటి స్టార్ట్ చేశారు. మీకు అన్ని బ్యాంక్స్లో ఇది ఓపెన్ అవుతుంది. ఇది మనకి ట్యాక్స్ ఫ్రీ కూడా సెక్షన్ 80C ప్రకారం. అది ఉన్నతమైన ఆప్షన్ మీరు త్వరగా స్టార్ట్ చేస్తే. లేదు మీ పిల్లలు కొంచెం ఒక 10 ఏళ్ళు వచ్చారు ఇప్పుడు మీరు మీకు ఈ ఆలోచన వచ్చింది అంటే అప్పుడు ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనే ఆప్షన్ మీరు చూసుకున్నారంటే అది చాలా హెల్ప్ఫుల్ అండి. మీరు ఆ నెక్స్ట్ ఇంకో 10-15 ఏళ్ళు దాచారంటే వాళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ లేదా పీజీకి వచ్చేసరికి ఆ డబ్బులు మీకు కనీసానికి కనీసం 27% పెరుగుతాయి అన్నమాట సంవత్సరానికి.
1: గ్రేట్ మేడం. ఎందుకంటే 27% ఆఫ్ ఇంక్రీసింగ్ అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ నంబర్. మరిన్ని విషయాలను అడిగి ఇంకా కొన్ని విషయాలు తెలియజేసుకుందాం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి ఈ పాట తర్వాత.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఈరోజు హైదరాబాద్ ఏఎస్ఏఐ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫినాన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు మనకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడి ఎంపికలు, ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి మనకు తెలియజేస్తున్నారు. అయితే మేడం, ఇందాకలు చెప్పినట్టుగా చిన్న చిన్న పెట్టుబడులు కూడా మనకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయన్నారు కదా. మరి ఇప్పుడు చాలా మటుకు మనం వింటున్నాం స్టాక్ మార్కెట్ గురించి, అవునా? మరి నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చా? ఇందులో ఏదైనా తెలియని మోసం ఉందంటారా?
2: స్టాక్ మార్కెట్ ఏమీ మోసం కాదండి. స్టాక్ మార్కెట్ అనేది ఒక వ్యాపారం. అంటే రకరకాల కంపెనీలు అక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇస్తున్నాయి. వాటి పనితీరును బట్టి మనం ఒక నిర్ధారణకు వచ్చి వాటిలో పెట్టుబడి పెట్టచ్చు. ఎగ్జాంపుల్ చెప్తానండి, విప్రో ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, ఎంఆర్ఎఫ్ ఉంది. వీటన్నిటికీ గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటికి చూస్తే మనకి అన్నీ డబుల్ అయినాయి. అందరికీ ఇప్పుడు మనకి సేఫ్ హెవెన్ గోల్డ్ ఒకటే అనుకుంటున్నారు. ఎందుకంటే గోల్డ్ పెరుగుతోంది, ఇన్ఫ్లేషన్ టైంలో ఈ ద్రవ్యోల్బణంలో చాలా యూస్ఫుల్గా ఉంది. అన్నీ మనం డబ్బులు గోల్డ్లో పెట్టలేం. అలాంటప్పుడు ఎదిగే వ్యాపారాల్లో పెడితే మనం ఒక ఫ్రెండ్ బిజినెస్లో పెట్టినట్టు, ఎంత లాభం వస్తే అంత ఎదుగుదల వల్ల అంత లాభం వస్తుంది. మనం ఎంచుకున్న కంపెనీలు జాగ్రత్తగా చూసుకొని మనం గత 10 సంవత్సరాల గురించి స్టడీ చేసి ఆ వ్యాపారాల్లో మనం పెట్టుబడులు పెడతామండి. దీనివల్ల కొత్త వారికి, పాత వారికి, అందరికీ డైరెక్ట్గా ఎక్కువ లాభాలు వస్తాయి. అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి. ఇప్పుడు BSE 50, NSE 50, NIFTY 50, అవి ఇండెక్స్ ఫండ్స్. ఆ పర్టికులర్ స్టాక్ మార్కెట్కి ప్రోద్బలంగా చూపిస్తుంది. అది డైరెక్ట్గా అందులో పెట్టామనుకోండి ఎటువంటి రిస్క్ ఉండదు. అంటే మీరు బ్యాంకులో FD పెట్టినట్టు. కానీ ఒకటే ఆలోచించాలి, రిస్క్ తగ్గించాలి అంటే మనం కనీసం 2 సంవత్సరాలు పెట్టాలండి పెట్టుబడి. 2 సంవత్సరాలు దానిపైన పెడితే హ్యాపీగా మీకు బ్యాంకులో FD పెట్టినట్టు, చెప్పినట్టు ఇందాక 23 నుంచి 27, 29, 30 ఒక్కొక్కసారి డబుల్ కూడా అయిపోతాయి 10 సంవత్సరాలు పెడితే.
1: ప్రోగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్.
2: ప్రోగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి, భయం ఏం లేదు, ఇది ఒక వ్యాపారం, మోసం కాదు.
1: ఓకే, మరో ప్రశ్న మేడం. అంటే మనం ప్లానింగ్ అనేది ఏ సార్ట్ ఆఫ్ లైఫ్లో, అంటే రిటైర్మెంట్స్ టైంలో మొదలు పెట్టచ్చా?
2: ప్లానింగ్ అనేది మనం మొదటగా జాబ్ వచ్చినప్పుడు, అంటే రేపు కొత్తగా జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి మనం ఆలోచించాలండి. దీన్ని చాలా సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే మనం 5, 3, 2, 1. 5 అంటే 5 రకాల ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. గోల్డ్, స్టాక్ మార్కెట్స్, రియల్ ఎస్టేట్, ఈ PPF, NPS, ఇలాంటివి 5 రకాల ఫండ్స్లో డబ్బులు పెట్టాలి. కనీసం 3 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి. మూడోది మనం ఏంటి అంటే, ఎప్పుడైనా ఏదైనా ఆలోచించినప్పుడు 2 విధాలుగా మనకి ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంటే

0: మనకి 5 ఏళ్లలో డబ్బులు కావాలా, 2 ఏళ్లలో డబ్బులు కావాలా అది చూసుకోవాలి. లాస్ట్ది ఒక్కటే దృక్పథితో ఉండాలి. ఎవ్రీడే మనం ప్రతిరోజు స్టాక్ మార్కెట్ని చూడొద్దండి, హార్ట్ అటాక్ వస్తుంది. అందుకని ఇన్వెస్ట్ చేసేసి ప్రశాంతంగా పడుకోవాలి. అండ్ ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది మీరు 60 ఏళ్లలో మొదలెట్టకూడదండి, 20 ఏళ్లలో మొదలెట్టాలి. ఈ విధంగా 5 రకాల ఇన్వెస్ట్మెంట్స్ కనీసం 3 సంవత్సరాలు పెట్టి ఆ తర్వాత దాన్ని వదిలేసి ఇంకొక 7 సంవత్సరాలు ఎంతో వదిలేసి మళ్ళీ తిరిగి చూసుకుంటే ప్రతిదీ మీకు 2 అంతలు 3 అంతలు అలా పెరుగుతూ ఉంటుంది. ప్లస్ ఇది రకరకాలుగా, ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్లో పెట్టామనుకోండి, ఫ్లాట్ అనేది తరుగుతుంది, కానీ ల్యాండ్ అనేది ఎవరైనా కబ్జా చేసేసుకుంటారు. సో ఇలాంటి రిస్కులు ఉంటాయి. కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ ఫండ్స్ కూడా ఉన్నాయి, వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా రకరకాల అవగాహన పెంచుకొని మార్కెట్ని ఫాలో అవుతూ మనం 20 సంవత్సరాల్లో ఇదంతా అవగాహన లేదు అంటే చాలా సింపుల్గా అండి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో పెట్టేసుకోవచ్చు, లేదా నేషనల్ పెన్షన్ సిస్టంలో కూడా పెట్టేసుకోవచ్చు. ఎన్పిఎస్ వాళ్ళు కూడా మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇస్తారు. అందులో కూడా మీరు ఈక్విటీ పెట్టుకోవచ్చు, ఈ డెట్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. సో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 25 నుంచి 30% పెంచుకునే విధంగా మీరు ఇంకొక 40 సంవత్సరాలు పెంచుకున్నారంటే ఇంకా మీకు తిరుగులేదు. రిటైర్మెంట్ ప్లానింగ్ షుడ్ స్టార్ట్ ఎట్ 20, నాట్ ఎట్ 60.
1: ఓకే, బాగుంది మేడం. అంటే ఇది నా పర్సనల్ క్వశ్చన్ యాక్చువల్గా. అంటే నాకు అవగాహన ఉన్న దాంట్లో ఇప్పుడు చదువుకున్న వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్స్ గురించి లేకపోతే ఈ ప్రణాళిక గురించి కొంచెం అర్థం ఉంటుంది, అంటే వాళ్ళకి తెలుసుంటుంది, కానీ నిరక్షరాస్యులకు వాళ్ళకి అవగాహన ఎలా కల్పిస్తాం మనం?
0: చాలా సింపుల్ అండి. నిరక్షరాస్యులు కూడా నేను చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో వర్క్ చేస్తూ ఉంటాను. అంటే చిన్న చిన్న పొదుపులు మేము వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాము. వాళ్ళు ఎప్పుడు ఒక పర్పస్కి సేవ్ చేస్తారు, 2 సంవత్సరాల తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి లేదా చదువు ఉంది అని. వాళ్ళకి ఈ అవగాహన ఇంతకుముందులాగా మనం ఇప్పుడు అవగాహన పెంచుకుని చేయక్కర్ల. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా చేసేయచ్చు. మీ బ్యాంక్ యాప్లోనే మీకు ఆప్షన్ ఉంటుంది. ఎట్లా అంటే నాకు ఒక 17% రిటర్న్స్ రావాలి, 20% రిటర్న్స్ రావాలి, లేదా నాకు ఈ పర్పస్ ఉంది అని మీరు బ్యాంక్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారు. లేదు అన్నా కొంచెం అవగాహన ఉండి మన యాప్లో చూసుకుంటే, యాప్లో మనం ఇచ్చేసాం మన దగ్గర ఒక 10,000 మిగిలి ఉన్నాయి, ఈ 10,000 నాకు ఇంకో 2 సంవత్సరాల వరకు అవసరం లేదు, ఏం చేయొచ్చు అని అంటే అదే చక్కగా మనకు చెప్పేస్తుంది. ఇవాళ రేపు మనం మాట్లాడుతున్నాం ఏఐ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్ ఈస్ ఇన్బిల్ట్ అండి. దీన్ని ఈ విధంగా వాడుకోవచ్చు. దీనికోసం అని మనం పెద్దగా అవగాహన పెంచుకొని లేదా మంచి ఎడ్యుకేషన్ ఉండి మనకి కమర్షియల్ ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్స్ మీద అవగాహన ఉండక్కర్లేదు. సో మన ఫండ్ మేనేజర్ ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్ స్థాపిస్తారు.
1: అంటే ప్రతిసారి మనం వెళ్ళి కట్టాల్సిన అవసరం లేదు, మన బ్యాంకుకే అది
0: లింక్ అయి ఉంటుంది మన యాప్లో. 3 కావాలండి దానికి, ఒక ఆధార్ కార్డ్, ఒకటి మీది ఒక పాన్ కార్డు, 2 మీ బ్యాంక్ అకౌంట్. ఈ 3 ఉంటే అన్ని ఆన్లైనే మీ బ్యాంక్ యాప్లోనే. ఇప్పుడు ఐసిఐసిఐ అయితే ఐ మొబైల్ యాప్, ఎస్బీఐ అయితే యోనో యాప్, అందులోనే ఉంటుంది.
1: ఓకే, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పాట తర్వాత.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670464944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: స్టూడియో క్లాక్ లో టైం 9:41 దాటి 22 సెకండ్లు అయింది. బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇప్పుడు మేడం ఒక చిన్న ప్రశ్న. విహారయాత్రలకు లేదా స్వల్పకాలిక అవసరాల కోసం ఎక్కడైనా పెట్టుబడి పెట్టచ్చా? ఎలా ఉంటాయి ఆ పెట్టుబడులు? మరి
2: చక్కగా పెట్టచ్చండి, ఎందుకు పెట్టకూడదు? 1 నుంచి 3 సంవత్సరాల లోపల అవసరాల కింద మనం దీన్ని పరిగణించుకుందాము. దీనికి మనకి బెస్ట్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా లిక్విడ్ ఫండ్స్. లేదా ఇదంతా అవగాహన లేదు అంటే సింపుల్గా మనం ఆర్డి ఓపెన్ చేసుకుని అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల అసలు భద్రంగా ఉంటుంది, రెండోది మనకి దీనిపైన ఖాతా మీద వడ్డీ వస్తుంది. దీనన్నిటికీ చాలా సింపుల్గా చెప్పాలి అంటే మీకు రిటర్న్స్ ఒక 6 నుంచి మనకి 10% వరకు ఉంటాయండి. కానీ డబ్బులు మాత్రం ఎప్పుడంటే అప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు.
1: ఓకే మేడం, అయితే మరో ప్రశ్న. ఇప్పుడు ఎమర్జెన్సీగా ఏదైనా మనకు, ఇవన్నీ లాంగ్ టర్మ్స్ కదా యాక్చువల్గా, సో మరి ఇలాంటివి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఉందనుకోండి, ఈ ఫండ్స్ని ఎలా వాడుకుంటాం యాక్చువల్గా? అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది? ఇది ఎంతవరకు దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మనం యాక్చువల్గా అయితే?
2: ఖచ్చితంగా అండి, మీరు మొదటి నెల జీతం వచ్చినప్పటి నుంచి మనం ఎమర్జెన్సీ ఫండ్ గురించి ఆలోచించాలండి. మనకు 100 రూపాయలు వచ్చింది అనుకుందాం, 100 రూపాయల్లో 5 రూపాయలు ఖచ్చితంగా ఈ ఎమర్జెన్సీ ఫండ్కి మనం తీసి పక్కన ఉంచేసుకోవాలండి. ఏ విధంగా ఉంచుకోవాలి అంటే, ఈ ఫండ్ అంటే కనీసం మనకు ఉద్యోగం లేదు లేదా ఇప్పుడున్న మెడికల్ ఖర్చులు విధంగా తీసుకుంటే మనకు కనీసం ఒక 6 నెలలకు సరిపడే డబ్బులైనా మనం ఈ ఎమర్జెన్సీ ఫండ్ కింద దాచుకోవాలండి. ఇది మనకి చాలా లిక్విడ్ ఫామ్లో ఉంటుందండి. అంటే ఇది పీపీఎఫ్, ఎన్పిఎస్ వాటిల్లో పెట్టకుండా మనము ఒక మ్యూచువల్ ఫండో లేకపోతే ఒక డిజిటల్ గోల్డో లేకపోతే ఒక ఆర్డీఓ ఎఫ్డిఓ అలా పెట్టేసి, అంటే 100 రూపాయల్లో ఖచ్చితంగా అండి జీవితకాలం మనం ఒక 5 రూపాయలు దాచుకోవాలి. అదొక్కటి మనం చక్కగా చేసుకుంటే హ్యాపీగా మీకు లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అండ్ ఇది ఒక మన నిబద్ధతగా మనం చేసుకోవాలి తప్పకుండా అండి. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయాలి, తప్పకుండా చేయాల్సింది.
1: అంటే రూపాయి కూడా పెట్టుకుంటే అది ఎప్పటికైనా ఎమర్జెన్సీలో మనకు ఉపయోగపడుతుంది అంటారు?
2: అంతేనండి, 100%.
1: బాగుంది మేడం, మరిన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
3: చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్నీ అంది మని మని.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఈ అంశం గురించి హైదరాబాద్ ఏఎస్సీఏ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫినాన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు మనకు ఫినాన్షియల్ ప్లానింగ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఆర్థిక ప్రణాళిక పెట్టుబడి ఎంపికలు ఈ అంశం గురించి చాలా విషయాలు తెలియజేస్తున్నారు. మరో చక్కటి ప్రశ్న మేడం, వయసుని బట్టి పెట్టుబడులు ఎలా మారుతూ ఉంటాయి?
1: ఓకే అండి, చాలా సింపుల్ అండి. మనం సగటు వయసు ఒక 100 సంవత్సరాలు వేసుకుందాం. మీ వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు ఉంది, అంటే 100 - 30 అంటే 70% మీరు స్టాక్ మార్కెట్లో లేదా ఈక్విటీలో పెట్టుకోండి. ఈ 30% 15% మీరు గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్, ETF లేదా సావరిన్ బాండ్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు వాటిలో పెట్టండి. ఇంకా 15% సేఫ్గా మీ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. ఈ విధంగా మీరు సేవ్ చేసుకుంటూ పోయారు అంటే మధ్య మధ్యలో అవసరాలకి విత్డ్రా చేసుకుంటూ ఉంటే సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి మళ్ళీ ఇదే విధంగా రూపుదిద్దుకుని అన్ని ముందరికి వెళ్తూ ఉంటే వయస్సు పరంగా మీరు చక్కగా రిస్క్ లేకుండా మీ డబ్బుని, ఆస్తిని పెంచుకుంటూ వెళ్ళచ్చు.
0: ఓకే, అయితే ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్స్కి అయితే, అంటే ఇదివరకు ఎప్పుడైనా అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఇవన్నీ సరమామూలు, ఎలా చేయాలి, ఎందులో చేయాలి ఏంటనేది తెలుసు. కానీ కొత్త ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం?
1: చాలా సింపుల్ అండి. చాలా సినిమాల్లో చెప్తూ ఉంటారు, ఎప్పుడు బుల్లెట్ ఇది బుల్లెట్ వేసావా కాదు, ఎప్పుడు దిగిందా అనేది ముఖ్యం అన్నట్టు. ఎప్పుడు మొదలెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత వీలైతే అంత త్వరగా మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టండి. దీనికి చక్కని ప్రణాళిక ఏంటి అంటే, 100 రూపాయలు మీరు సంపాదిస్తున్నారు అంటే 80 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోండి, 20 రూపాయలు సేవింగ్ చేసుకోండి. 20 రూపాయలు ఇందాక చెప్పినట్టు అత్యవసర నిధి, దానికి 5 రూపాయలు, ఇంకా 15 రూపాయలు మీరు వివిధ అవసరాల కింద, సంవత్సరం తర్వాత ఒక వెకేషన్, 2 సంవత్సరాల తర్వాత మీకేదో ఆస్తి కొనుక్కోవాలి లేదా నగ కొనుక్కోవాలి, లేదా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పిల్లల చదువులు, ఉన్నత విద్యలు, లేదా రకరకాల అవసరాలకి విధంగా, అంటే ఈ 15% కంపల్సరీగా ఇందాక చెప్పినట్టు మీ వయస్సు విధంగా డివైడ్ చేసుకొని ఈక్విటీలో, స్టాక్లో పెట్టుకోండి. దీనికోసం మీరు ప్రత్యేకంగా నిపుణులను కలవాల్సిన అవసరం లేదండి. ఇవాళంతా మన ఫోన్లో ఉంది, అది మన బ్యాంక్లో ఉంది, ఈ మొబైల్ యాప్లో మీకు మీ అవసరాలను మీరు పెట్టేసి మీ దగ్గరున్న డబ్బులు పెడితే అదే మీకు ప్రణాళిక ఇచ్చేస్తుంది. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళిపోతే సేఫ్గా, చాలా శుభ్రంగా, హ్యాపీగా, ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతంగా నిద్రపోవచ్చు డబ్బులతోటి, అవసరానికి సరిపడా.
0: సింపుల్ సేవింగ్ సూపర్ లైఫ్ అంటారా?
1: అంతేనండి. చాలా
0: థ్యాంక్ యూ మేడం, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఈ ఫినాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి, అంటే ఆర్థిక ప్రణాళిక పెట్టుబడి ఎంపికల గురించి, అంటే తెలియని వాళ్లకు, అసలు నిరక్షరాస్యులకు, అలాగే ఆల్రెడీ ఈ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లకు చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పారనుకుంటా. నేనైతే మా స్టూడియోకు వచ్చి మీ అమూల్యమైన టైంను వెచ్చించినందుకు థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి.

శ్రోతలకు ఒక చిన్న మనవి అండి. ఈ ఫైనల్ టిప్స్ అనేవి ఏదైతే నేను చెప్పానో దానికి ఇంకొన్ని యాడ్ చేసుకుంటే, అంటే రకరకాల విధంగా, అంటే మీకు మొదటి జీతం రాగానే 20లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ మొదలెట్టుకోండి, 80% మీకోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోండి, మళ్ళీ తిరిగి చెప్తున్నాను 5% అత్యవసర నిధి అని చెప్పాను కదా, ఈ 15% మీరు రకరకాల విధంగా డిఫరెంట్ టైం లైన్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు ఈ రోజు నుంచే ఈ ప్లానింగ్ మీ పిల్లలకి, మీకు తెలిసిన వాళ్ళకి ఫస్ట్ జాబ్ రాగానే మీరు చేసి, అందరికీ ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళకి ఇందాక చెప్పినట్టు నేను ఇండెక్స్ ఫండ్స్, ఈ గోల్డ్ ఫండ్స్ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్, ఈ మూడు విధాలుగా మీరు సేవ్ చేసేసుకుంటే మన జీవితం అనేది స్థిరత్వం ఏర్పడుతుంది. ఎప్పటికీ మనం ఎవరి చేయి కింద డబ్బులు చాచకుండా మన చేతి మీద మనం బతకచ్చు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీ ఈ పర్టికులర్ పెట్టుబడి ఎంపికల ద్వారా మీ జీవితానికి మీరు సువర్ణ బాట వేసుకుంటారు. ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళకి, అంటే పిల్లలు, పెద్దలు, మళ్ళీ వనితలు, మనందరం చిన్న చిన్న పెట్టుబడులు చెప్పాను కదా, ఎస్ఐపి, మీ దగ్గర ఓ పెద్ద ధనం ఉండక్కర్లా, 500 రూపాయలతో మొదలెట్టుకొని ఈ 500 3 సంవత్సరాలు సేవ్ చేసుకొని ఆ తర్వాత ఆపేసి దాన్ని 7 సంవత్సరాల తర్వాత తిరిగి చూస్తే అది మీకు కనీసం 27% ఇస్తుంది. ఇదే కనుక మీరు ఇండెక్స్ ఫండ్స్లో పెట్టారు, లేదా ఇందాక చెప్పాను చూడండి స్టాక్ మార్కెట్స్లో పెట్టారు అంటే ఖచ్చితంగా మీ డబ్బులు డబల్ అవుతాయి. అదేవిధంగా సేఫ్ హెవెన్స్, మనం ఉమెన్, మనందరికీ గోల్డ్ అనేది ప్రప్రథం, చాలా సురక్షితమైందండి ఇది. ఎటువంటి ఆర్థిక మాంద్యం వచ్చినా, ఎక్కడ యుద్ధాలైనా, ఏమైనా, ఈ గోల్డ్ అనేది ఈ స్టాక్ మార్కెట్ లాగా పడిపోదు, స్థిరంగా పెరుగుతూ ఉంటుంది. అండ్ అది సేఫ్ హెవెన్, మనకి అది మనం గోల్డ్ ఆర్నమెంట్ రూపంలో కాకుండా అదొక గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో, అంటే సావరిన్ బాండ్స్ కానీ, గోల్డ్ ETFs కానీ, లేకపోతే మన చిన్న పేటీఎం ద్వారా రోజుకు ఒక 10 రూపాయల గోల్డ్, లేదా నెలకు ఒక 500 గోల్డ్ మీరు మెల్లమెల్లగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయి అది కనీసం ఒక 2 సంవత్సరాలు అలా ఉంచేసి తర్వాత మీరు దాన్ని ఆర్నమెంట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. మనం లాస్ట్ 2-3 ఇయర్స్ గోల్డ్ చూసామంటే అది 4% పెరిగిందండి, 4 టైమ్స్ పెరిగింది మనకి. ఈ విధంగా ఫ్యూచర్లో పెరగకపోవచ్చు, కానీ కనీసం 2 టైమ్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ గోల్డ్ అనేది ఒక రకమైన మినరల్, అది తరించుకుపోతోంది వరల్డ్లో, అది మళ్ళా మళ్ళా రాదు. సో ఇదే విధంగా మీరు ఇంకొన్ని ఆప్షన్స్ యాజ్ అ పర్సన్ ఇంకా ఏం మనం చేయొచ్చు అని ఆలోచనలోకి వస్తే, ఈ స్టాక్ మార్కెట్ మీద మీరు చిన్నగా అవగాహన పెంచుకొని మెల్లమెల్లగా మీరు మీ ఏజ్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటూ, ఇందాక చెప్పినట్టు 100 మైనస్ మన వయస్సు.

0: చేసుకొని అంత పర్సెంట్ మీరు శుభ్రంగా స్టాక్ మార్కెట్లో పెట్టచ్చు. ఎలా పెట్టాలి అంటే కంపెనీలు, పేరొందిన కంపెనీలు, ఆ బిజినెస్ ఎలా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఏఐ రిజీమ్లో ఉన్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందులోపల మనకి ఆటోమేటిక్గా మన అవసరాలు మనం దానికి చెప్తే, చాట్ జీపీటీకో దేనికో చెప్తే అది శుభ్రంగా చూసుకుంటుంది. అండ్ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ అందరూ ధనవంతులు కావాలని కోరుకుంటున్నాను.
1: థ్యాంక్ యూ మేడం, యాడ్ ఆన్ టిప్స్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పినందుకు ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్.

0: ధనవంతులు కావాలని కోరుకుంటున్నాను.
1: థ్యాంక్ యూ మేడం, యాడ్ ఆన్ టిప్స్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పినందుకు ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
1: ఇంతవరకు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో హైదరాబాద్ ఏఎస్సిఐ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫినాన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి చాలా విషయాలు తెలియజేశారు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇది తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో కాక్టో టైం 10:56 దాటింది.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

స్టూడియో క్లాక్లో 10 గంటలు దాటింది అంటే ఎవర్ గ్రీన్ మెలడీస్ మీకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఇప్పుడైతే వినిద్దాం నేటి సిద్ధార్థ చిత్రం కోసం ఈ కమ్మని పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇప్పుడు వినిద్దాం అన్నయ్య చిత్రం కోసం హరిహరన్ హరిని పాడిన పాట వేటూరి గీతం మణిశర్మ సంగీతం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ సలలిత

0: మధురిమ.
1: 10:18 దాటి 18 సెకండ్లు అయింది. ఇప్పుడు వినిద్దాం జయం మందేరా చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన గీతం, చంద్రబోస్ రచన, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం. వందే మాతరం శ్రీనివాస్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాటలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి వాటిలో ఇదొకటి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: వింటున్న పాట ఇంద్రా చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడింది. భువన్ చంద్ర రచన, మణిశర్మ సంగీతం.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్

0: అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: నువ్వు నాకు నచ్చావు చిత్రం కోసం టిప్పు హరిణి పాడిన పాట విందాం. సెరివెన్నెల రచన, కోటి సంగీతం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

అలా వైకుంఠపురం చిత్రం నుండి పాట వింటున్నారు. అర్మర్ మాలిక్ పాడిన పాట, రామజోగ శాస్త్రికి రచన చేసే స్థామన్ సంగీతం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

మధురిమ. స్టూడియో క్లాక్ లో 10:40 దాటి 48 సెకండ్లైంది. ఇప్పుడు విందాం ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ కంపోజిషన్లో శ్రీనివాసమౌళి గేయ రచన, సిద్ శ్రీరామ్ పాడిన పాట రాహు చిత్రం కోసం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్

యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: విన్న పాట ఉప్పెన చిత్రం కోసం జావేద్ అలీ పాడింది. డిఎస్పి మ్యూజిక్ కాంపోజిషన్లో శ్రీమణి రచన.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: నిలయంలో సమయం 10:56 దాటి 4 సెకండ్లైంది. మరి చివరిగా వినేద్దాం ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట, కాసర్ల శ్యామ్ గేయి రచన, మిక్కిజీ మే సంగీతం. నెక్స్ట్ ఆర్జే వచ్చేసారు కాబట్టి నేను మ్యూట్ అయిపోవాలి, వాళ్లకు మైక్ ఇచ్చేసేయాలి. కాబట్టి మీరైతే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తిరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి మెట్రో రెండో దశకు అనుమతులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి వినతిపత్రం ఇవ్వనున్నారు. బొలారం పారిశ్రామికవాడలోని గ్లోకెం పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లోక్సభలో ప్రతి ఆరో బీజేపీ ఎంపీ ఓట్ల చోరీ ద్వారానే గెలిచారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే లోక్సభలో బీజేపీ 140 స్థానాలు కూడా గెలుచుకోలేదని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఐపీఎల్లో భాగంగా ఈ రాత్రి 7:30 హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. స్టాక్ మార్కెట్లు ఈవేళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పెరగ్గా నిఫ్టీ కీలకమైన 24,200 మార్కును అధిగమించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తల్లో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 అవుతోంది. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో సంగీత దర్శకుడు ప్రత్యేకంలో ఈరోజు ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాం?

చెప్తానుగా, ఈ పరిచయ వాక్యాలు విన్న వెంటనే మీరిట్టే గుర్తుపట్టేస్తారు. సినీ సంగీత ప్రపంచంలో రారాజు నిండు చందమామవారు. తెలుగువారికి అత్యంత ఆప్తుడు. సంగీత స్వరాలు తెలియని ఒక స్వరకర్త. తెలుగు సినిమా పాటని విశ్వవ్యాప్తం చేసిన ఘనుడు వారు. మన ఆల్ ఇండియా రేడియోతో మొదలైన స్వరప్రస్థానం, ప్రతిరోజు మనతోనే ఉండే వారి పాటతో మనందరికీ ఎంతో ప్రియమైన వారు. కానీ ఈరోజు గాయకుడుగా కాకుండా సంగీత దర్శకుడిగా వారి ప్రయాణం మన గుర్తుకొస్తున్నాయిలో మనందరి కోసం. పాటలతోనే కాదు, అద్భుతమైన వైవిధ్యమైన బాణీలతో ఆ సినీ కళామతల్లికి స్వరాభిషేకం చేసిన ఆ సంగీత దర్శకులు ఎవరు? ఇంతకీ ఎవరు ఆ మనందరి వారు? ఒక పాట వినిపిస్తాను. ఈ పాట విన్న వెంటనే మీరు గుర్తుపట్టేస్తారు, నాకు సందేశం కూడా పంపిస్తారు. మరి పాట వినేద్దామా?

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి శ్రోతలందరూ గుర్తుపట్టి సందేశాలు కూడా పంపించారు. బాలకృష్ణ గారు, రమణ గారు, పానుగంటి రవిగౌడ్ గారు, రేణుకా గోపరాజ్ గారు, అలాగే రవికుమార్ గారు అల్మాస్ కూడా నుండి, రేణుకా గోపరాజ్ గారు కడప నుండి, వీరందరూ కూడా గుర్తుపట్టి మనందరి వాడు ఇంకెవరు, పద్మవిభూషణ్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిని సంగీత దర్శకుడిగా గుర్తు చేసుకోబోతున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 12:08 దాటి 15 సెకండ్లు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 50 సినిమాల స్వరప్రస్థానం వారిది. తొలిసారిగా 1961-62 సంవత్సరంలో ఆల్ ఇండియా రేడియోలో వారి తండ్రిగారు రాసిన 2 పాటలు స్వయంగా బాణీలు కట్టి పాడి బహుమతి గెలుచుకున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు. అసలు సంగీతమే నేర్చుకోని వారు లలిత సంగీత ఛాయల్లో బాణీలు కట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శాస్త్రీయ సంగీతం నేర్చుకొని ఒక విదూషి మన బాలసుబ్రహ్మణ్యం గారు. మరి వారి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు, సంగీత దర్శకుడిగా వారి స్వర ప్రయాణం ఎలా జరిగిందో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: కెప్టెన్ కృష్ణ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు స్వీయ సంగీత దర్శకత్వంలో సుశీలమ్మతో కలిసి పాడిన పాట విన్నారు. సంగీతం వేటూరి సుందరామూర్తి గారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:13 దాటి 3 సెకండ్లు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
0: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: పద్మవిభూషణ్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, మనం మనవాడిగా పిలుచుకునే బాలుగారిని గుర్తు చేసుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. మరి సినిమాల ప్రవేశం ఎలా జరిగింది, బాలుగారు సినిమాల్లో సంగీత దర్శకుడిగా ఎలా వచ్చారు చెప్తాను. 1963 మద్రాస్ కల్చరల్ క్లబ్లో పాటల పోటీ కోసం రాగము అనురాగము అనే పాట స్వయంగా రాసుకొని స్వరపరుచుకొని పాడినప్పుడు సంగీత దర్శకులు ఎస్పి కోదండిపాడి గారికి నచ్చి గాయకుడిగా వారికి తొలి అవకాశం ఇచ్చారు. మనందరికీ గుర్తుంది కదా, శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న చిత్రంలో వారు తొలిసారిగా గాయకుడిగా పాడారు. కానీ స్వరకర్తగా మాత్రం వారి తొలి సినిమా అవకాశం పేకేటి శివరామ్ గారు తెలుగు తల్లి అనే డాక్యుమెంటరీకి కల్పించారు. అదే సంగీత దర్శకుడిగా వారి తొలి మెట్టు అంటారు. అది డాక్యుమెంటరీ. మరి పూర్తి తరహా చిత్రంలో ఎప్పుడు వారు సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలైందో తెలుసా? దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో యువకుల్లారా లేవండి అనే సినిమాలో సంగీత దర్శకుడిగా ఒక పాటని రికార్డ్ చేశారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. డీలా పడిపోయారట బాలసుబ్రహ్మణ్యం గారు. నా వల్ల కాదు, నేను గాయకుడిగానే ఉంటాను అనుకున్నారట. మరి సంగీత దర్శకుడిగా ఎలా ముందుకు సాగారు చెప్పుకుందాం ఈ పాట తర్వాత.

0: మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత దర్శకుడిగా గుర్తు చేసుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. అయితే మరి దాసరి గారు ముందు అనుకున్న సినిమా యువకుల్లారా లేవండి సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత కాస్త నిరాశపడ్డారు బాలుగారు. మరి వారి స్వర ప్రయాణం ఎలా సాగింది చెప్పుకుందాం అనుకున్నాను కదా. 1977 మళ్ళీ దాసరి నారాయణరావు గారే కన్యాకుమారి సినిమాకి సంగీతం చేయమన్నప్పుడు బాలుగారిలో ఏదో భయం బెరుకు. నాకు కేవలం పాట పాడడమే వచ్చు, స్వరం చెప్పడం రాదు, స్వరం రాయడం కూడా రాదు. ఈ సంగీతం చేయడం ఎంతో పెద్ద సాహసం అంటూ కాస్త వెనక్కి తగ్గడంతో దాసరి నారాయణరావు గారు నిత్యానంద మాస్టర్ గారు ఎంతగానో ప్రోత్సహించారట. వారిద్దరి ప్రోత్సాహంతో ముందుకు సాగి ఇది తొలి పాట, ఇందాక మనం కన్యాకుమారి చిత్రం నుండి విన్నాం కదా, ఆ పాట వారు స్వరపరిచిన తొలి పాటగా మనకి అందించారు. ఎంతో జనరంజకమైంది ఆ పాట. ఆ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు బాలసుబ్రహ్మణ్యం గారు. దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన మల్టీ స్టారర్ సినిమా ఊరంతా సంక్రాంతి, ఇంకా ఎన్నో సినిమాలకు దాసరి గారితో వారి ప్రయాణం ముందుకు సాగింది. ఆ సినిమాలో అక్కినేని గారి పాటలకు ఒక విధంగా, ఊరంతా సంక్రాంతి సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారి పాటలకు ఒక విధంగా, కృష్ణ గారి పాటలకు ఇంకో విధంగా స్వరపరిచి సవ్యసాచి అనిపించుకున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు. అలా ఎందరో అగ్రదర్శకుల చిత్రానికి అద్భుతమైన స్వరాలు అందించారు మన బాలు.

0: భార్యామణి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జానకమ్మతో కలిసి ఆలపించిన పాట విన్నారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు

సీతమ్మ పెళ్లి చిత్రం నుండి బాలుగారు పాడిన అద్భుతమైన పాట విన్నాం కదా. అక్క అన్న చెల్లెల అనుబంధాన్ని ఎంత బాగా చూపించే పాటలో అంతే ఆద్రంగా వారు స్వరపరిచారు, మనకి అందించారు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: గుర్తుకొస్తున్నా వింటున్నారు స్టూడియోల సమయం 11:27 దాటి 33 సెకండ్లు. మరి బాలుగారికి బాపుగారితో ఎంతో ప్రత్యేక అనుబంధం. తూర్పు వెళ్లే రైలుతో మొదలైన వారిద్దరి ప్రయాణం సీతమ్మ పెళ్లి జాకీల వరకు సాగింది. చుట్టూ చంగావి చీర పాట ఎవరికి గుర్తుండదు, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆ పాటకి ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది పురస్కారం కూడా అందుకున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు. అయితే ఈ పాట వెనుక చిన్న విశేషం ఉంది. ఏంటంటే బాపు గారికి మెహదీ హసన్ గారి గజల్స్ అంటే ఎంతో ఇష్టం. అందులోనూ ముఖ్యంగా రఫ్తా రఫ్తా అనే గజల్ అంటే ఎంతో ప్రాణంట. ఈ గజల్ ప్రేరణతో ఒక పాటను చేయమన్నారట బాలుగారిని. సరే అన్నారు. వారికి కాస్త కొంచెం ఇష్టంగా లేదు, ఎందుకంటే వారు ఆల్రెడీ ఒక స్వరాన్ని అనుకున్నారు, పాటని కూర్చుకున్నారు. కానీ బాపు గారు అడిగారు. మరి సాక్షాత్తు బాపు అడిగినప్పుడు బాలుగారు ఎలా కాదంటారు చెప్పండి. అయితే ఆ ప్రేరణతోనే ఒక పల్లవి మాత్రమే స్వరపరిచి చరణాలకి మాత్రం తన సొంత బాణీలనిచ్చారట. పాటంతా రికార్డింగ్ అయిపోయింది. రికార్డింగ్ పూర్తయ్యాక ముళ్లపూడి వెంకటరమణ గారు వచ్చి ఈ నేపథ్య సంగీతం వింటుంటే నౌషద్ గారు జ్ఞాపకం వస్తున్నారు బాలుగారు అన్నారట. అంతే, ఆ ప్రశంసకి ఎంతో పొంగిపోయి ఇది నాకు ఎప్పటికీ గుర్తుండే ప్రశంస, ఎంతో ప్రత్యేకం అనేవారు బాలుగారు. ఇది ఎన్నో ఇంటర్వ్యూస్లో వారు స్వయంగా మనకి చెప్పారు. మరి అంతటి గొప్ప పాటని వినేద్దామా?

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: Go retro with Akashvani Telugu.
3: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సంగీత దర్శకుడిగా పద్మవిభూషణ్ బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఇక తూర్పు వెళ్లే రైలు చిత్రం తర్వాత అంతగా అద్భుతమైన పేరు తీసుకొచ్చింది జాకీ. జాకీ చిత్రంలో అలా మండిపడికే జాబ్లీ పాట ఎంతో ఇష్టం, ఎంతో ప్రత్యేకంట ఇద్దరికి. వారెవరో తెలుసా? బాపు గారు, బాలుగారు. ఈ పాట ఎందుకు ఇష్టం అని బాలుగారిని ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అడిగితే, ఈ పాటలో వచ్చే వేణువు ఇంటర్లూట్ను బాపు గారు ఒక ఇంగ్లీష్ పాటలాగా చేయమని నన్ను అడిగారు. అయితే అలా చేస్తున్నప్పుడు నాకెంతో సంతోషం కలిగింది. ఆ పాట కూడా నాకెంతో ఇష్టమైన రాగంలో సమకూర్చాను, అందుకనే అది నాకెంతో ప్రత్యేకం అంటారు. ఇక బాపు గారితో వారి ప్రయాణం మనవూరి పాండవులు హిందీలో హం పాంచ్గా తీశారు. ఆ చిత్రానికి కూడా బాలసుబ్రహ్మణ్యం గారే నేపథ్య సంగీతం అందించి రాజ్ కపూర్ గారి ప్రశంసలు అందుకున్నారట. మరి బాపు గారి తర్వాత బాలుగారు ఎక్కువగా సంగీత దర్శకత్వం చేసిన దర్శకుల్లో విజయబాపినేడు గారు ఒకరు. వారితో భార్యామణి, కొంగుముడి, మగధీరుడు లాంటి ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకత్వం అందించారు. అయితే గాయకుడిగా బాలసుబ్రహ్మణ్యం గారు పాడని బాణీ లేదు, అలాగే సంగీత దర్శకుడిగా కూడా ఎన్నో వైవిధ్యమైన బాణీలు అందించారు బాలసుబ్రహ్మణ్యం గారు.

0: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు స్టూడియోల సమయం 11:39 దాటి 50 సెకండ్లు. బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేసుకుంటున్నాం సంగీత దర్శకుడిగా ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలు. హాస్యబ్రహ్మ జంధ్యాల గారి దర్శకత్వంలో 5 చిత్రాలకు పనిచేశారు.

బాలుగారు. వారిద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమా ముద్దుల మనవరాలు. అయితే జంజాల గారి అద్భుతమైన కళాఖండం, ఆనంద భైరవి విజయోత్సవాలకని బాలుగారి బృందంతో కలిసి అమెరికా వెళ్ళినప్పుడు వారికి వచ్చిన ఒక అద్భుతమైన ఆలోచన పడమటి సంధ్యారాగం సినిమా. వెంటనే బాలుగారిని ఉన్నపాళంగా మీరు సంగీతం చేయండి బాలుగారు అని అడిగారట జంజాల. అలా వాషింగ్టన్ డీసీలో ఒమేగా స్టూడియోలో సదాశివ బ్రహ్మేంద్ర యోగి గారు రచించిన పిబరే రామర సంగీతానికి చిన్న చిన్న మార్పులు చేసి ఉన్నపాళంగా పాటను రికార్డ్ చేసేశారట ఎస్పి శైలజ గారితో కలిసి బాలుగారు. సాంప్రదాయాలు ఎల్లలు వీటిని గెలిచిన ప్రేమ ఎలా ఉంటుంది అనే కథాంశంతో వచ్చిందే పడమటి సంధ్యారాగం. ఈ తూర్పు ఆ పశ్చిమం అనే పాట ఒక అద్భుతం చేసిందని చెప్పాలి. మరి ఈ సినిమాకి టైటిల్ని కూడా బాలుగారే చెప్పి $116 చిరుకానుకగా కూడా పొందారట జంజాల గారి దగ్గర నుంచి. అయితే ఇంకో విశేషం ఏంటంటే అదే సినిమాలో బాలుగారు స్వయంగా ఒక పాట కూడా రాశారు, లైఫ్ ఈజ్ షాబీ వితౌట్ యు బేబీ అనే ఇంగ్లీష్ పాట కూడా రాశారు. అలా అమెరికాలో తొలిసారిగా రికార్డైన తెలుగు సినిమా పాటకు సంగీత దర్శకత్వం అందించిన బాలుగారు రికార్డ్ స్థాపించారని చెప్పాలి. మరి పడమటి సంధ్యారాగం చిత్రం నుండి వారు తొలిసారిగా అమెరికాలో రికార్డ్ చేసిన పాట మనందరి కోసం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి బాలసుబ్రహ్మణ్యం గారికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సంగీత దర్శకత్వం వహించిన చిత్రం మయూరి. సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన మయూరి నాట్య కళాకారిణి సుధాచంద్రన్ గారి యథార్థ జీవిత గాథ. అయితే బాలుగారు ఒక స్వరకర్తగా విశ్వరూపం చూపించిన సినిమా మయూరి అని చెప్పాలి. ఎందుకంటే సాహిత్యానికి తగిన సంగీతం అందించారు బాలుగారు. అన్ని పాటలు అణిముత్యాలే. ముఖ్యంగా ఇది నా ప్రియ నర్తన వేళ అన్న పాటలో బాలుగారు కనబర్చిన స్వర విన్యాసం అత్యద్భుతం. అందుకే జాతీయ స్థాయిలో హిందీలో తీసిన సినిమాకి కూడా వారే దర్శకత్వం, నేపథ్య సంగీతం అందించారు. ఇక దర్శకులు వంశీ గారితో చేసిన లాయర్ సుహాసిని ఇంకో తరహా చిత్రం అని చెప్పాలి. ఎందుకంటే త్యాగరాయ కృతి సామజవరగమన ఆ పాటలోని మొదటి పదాన్ని తీసుకొని ప్రతి లైన్ చివరిలో పొదివి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో రాయించి చేయించిన గొప్ప ప్రయత్నం. అంతే అత్యద్భుతంగా స్వరాలు కూడా సమకూర్చారు మన బాలసుబ్రహ్మణ్యం గారు. దర్శకులు వంశీ గారితో చేసిన ఏకైక సినిమా లాయర్ సుహాసిని.

మయూరి చిత్రం నుండి బాలుగారు జానకమ్మతో కలిసి ఆలపించిన పాట విన్నారు. శ్రోతలు చాలామంది మనకి సందేశాలు పంపిస్తున్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు స్వరపరిచిన పాటలు అత్యద్భుతంగా ఉన్నాయని. ఇక కెమెరామెన్ ఎంవి రఘు దర్శకుడిగా అందించిన మరో కళాఖండం కళ్ళు. గొల్లపూడి మారుతీరావు గారికి సాహిత్య అకాడమీ పురస్కారం అందించిన ఒక గొప్ప నాటకం కళ్ళు. అయితే ఈ కళ్ళు సినిమాకి ముందుగా విద్వాంసులు ఎల్ వైద్యనాథన్ గారిని అనుకున్నారట సంగీత దర్శకత్వం చేయడానికి. కానీ కొన్ని కారణాల వల్ల బాలుగారే స్వరాలు సమకూర్చారు. వారికి ఎంతో ఇష్టంగా చెప్పుకునే తన ఆత్మీయుడైన తమ్ముడు సీతారామ శాస్త్రి గారితో ఒక పాట కూడా పాడించారు బాలుగారు, తెల్లారింది లేవండోయ్. ఈ పాట రికార్డింగ్ వెనక గమ్మత్తుగా ఒక విషయం జరిగింది. అదేంటంటే, సీతారామ శాస్త్రి గారు పాట రాసుకొని వచ్చారట. అయితే బాలుగారు అడిగారట, ఈ పాటని ఎలా అనుకున్నావు, ఒకసారి చెప్పు, పాడి వినిపించు అన్నారట. అయితే సీతారామ శాస్త్రి గారు మామూలుగానే వారు ఎలా అనుకున్నారో పాడి వినిపిస్తే, ఈ నువ్వు పాడిన పాట చాలా బాగుంది వై, మంచి ఎక్స్ప్రెషన్స్, రఫ్నెస్ ఉంది నీ గొంతులో, నువ్వే పాడేరాదు తమ్ముడు అంటూ కేవలం ఒక్క టేక్లో పాట పాడించి రికార్డ్ చేసేశారట. ఆ పాట ఎంత పెద్ద సంచలనమో, ఎంత సహజంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆ పాటలో వీడియోలో చూస్తే మన చిన్ననాటి గుర్తులు ఎన్నో కనిపిస్తాయి. ఇక ఎస్ జానకమ్మ గారితో బాలుగారి అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. వారు స్వరపరిచిన, జానకి గారు సంగీత దర్శకత్వం వహించిన మౌనపోరాటం సినిమాకి బాలుగారే ఆర్కెస్ట్రేషన్ చేశారట.

సంగీత దర్శకుడిగా బాలుగారి స్వర ప్రయాణంలో వారికి ఎంతో ఇష్టమైన స్వరకర్తలైన ఎంఎస్ విశ్వనాథన్ ఇళయరాజా గారులతో ఒక తమిళ చిత్రంలో పాట పాడించారు. అంతేకాదు, శిఖరం అనే తమిళ సినిమాలో యేసుదాస్ గారితో డాక్టర్ బాలమురళీకృష్ణ గారితో పాడించిన ఘనత మన బాలుగారిదే. ఎన్నో వందల పాటలు పాడిన బాలుగారి కోసం ఆ దిగ్గజాలు, నీకోసం తప్పకుండా మేం పాట పాడతామని ఎంతో ఆత్మీయంగా అభిమానంగా పాట పాడారు. ఇక ఆర్టి బర్మన్ గారు, రమేష్ నాయుడు గారు తనకి సంగీత దర్శకుడిగా స్ఫూర్తి అనేవారు బాలుగారు. 50 సినిమాల వరకు సంగీత దర్శకత్వం వహించారు. తెలుగులో 30 సినిమాలు, 200 పై

తెలుగు పాటలు. కన్నడంలో 9 చిత్రాలు, తమిళంలో 5, హిందీలో 2 సినిమాలు. ఎంతో వైవిధ్యమైన విభిన్నమైన శైలిలో పాణిలు అందించారు. ప్రముఖ టీవీ ఛానల్లో 25 ఏళ్లుగా వస్తున్న ఒక కార్యక్రమానికి టైటిల్ సాంగ్, శీర్షిక గీతం కూడా బాలుగారు స్వరపరిచిందే. శాస్త్రీయ సంగీత శిక్షణ లేకుండా కేవలం పాటలు విని గాయకునిగా ప్రస్థానం మొదలుపెట్టి సంగీత దర్శకుడిగా ప్రతిభ చూపిన మహానుభావులు పద్మశ్రీ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు. వారిలాంటి గాయకుడు మరి లేరు, వారిలాంటి మనిషి ఇంకొకరు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి సంగీత దర్శకుడు పద్మవిభూషణ్ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోని ఇస్తాం పద్మిని.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మన చుట్టూ ఎంతోమంది సూపర్ హీరోలు ఉంటారు. అందరికీ కనిపించేలా అద్భుతాలు సాహసాలు చెయ్యరు, చెయ్యనక్కర్లేదు, కనిపించక్కర్లేదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ప్రపంచం గర్వించిన ఒక సూపర్ హీరో. అది ఎలాగంటే, ఒక సాధారణ రైల్వే క్లర్క్గా పనిచేస్తూ కుర్చీలో కూర్చొని పైకప్పు వైపు చూస్తూ లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. ఎవరు వారు? వారే జేమ్స్ క్రిస్టోఫర్ హారిసన్. వారి సేవ, వారు అందించిన సహకారం అత్యద్భుతం. వారిని ద మ్యాన్ విత్ ద గోల్డెన్ ఆర్మ్, బంగారు చేయగల వ్యక్తిగా పిలుస్తారు. ఇంతకీ అలా పిలుస్తున్నారు కాబట్టి వారు ఏం చేశారు, వారు సూపర్ హీరో ఎందుకయ్యారు, ఆ విషయాలన్నీ చెప్పుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: కొండ వీటి దొంగ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం మాస్ట్రో ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు. అచ్చంగా ఆ పాటలోలాగే సాహసమే నా పాట అంటూ ద మ్యాన్ విత్ ద గోల్డెన్ ఆర్మ్, బంగారు చేయగల వ్యక్తిగా పిలువబడే జేమ్స్ క్రిస్టోఫర్ హారిసన్ ఏం చేశారో తెలుసా? ఆయన 18వ ఏట నుండి మొదలుపెట్టి 81 ఏళ్ళు వచ్చే వరకు 1,173 సార్లు రక్తదానం చేసి 20 లక్షలు పైగా పసిప్రాణాలను కాపాడారు. ఎలాగా అంటారా? చెప్తాను ఈ కమర్షియల్ తర్వాత.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:13 దాటి 20 సెకండ్లు. ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్కి చెందినవారు ఈ జేమ్స్ హారిసన్. 1951 సంవత్సరంలో 14 ఏళ్ల జేమ్స్కి ఒక పెద్ద శస్త్రచికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. అయితే తనను కాపాడడానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన 13 యూనిట్ల రక్తం కారణమని వారికి తెలిసింది. ఆ బాలుడు మనసులో ఒక బలమైన ఆలోచన, నాకు 18 ఏళ్లు రాగానే నేను కూడా రక్తదానం చేస్తాను అని తండ్రికి మాటిచ్చాడు. కానీ జేమ్స్కేమో సూదులంటే, రక్తం చూడడం అంటే ప్రాణం పోయేంత భయం. అయినా సరే తను ఇచ్చిన మాట కోసం 1954 సంవత్సరంలో మొదటిసారి రక్తదానం చేయడం మొదలుపెట్టారు. అయితే ఏంటి రక్తదానం అందరూ చేస్తారు, మేం కూడా చేశాము అంటారా? చాలా ప్రత్యేకం. ఎందుకో తెలుసా? జేమ్స్ది రక్తం కాదు, అమృతం అన్నారు వైద్యులు. ఏంటి, రక్తాన్ని అమృతం అన్నారా? అవును. అందుకనే ఆ అమృతంతోనే 20 లక్షల పైగా పసి ప్రాణాలను కాపాడారు జేమ్స్. మరి ఆ విషయాలేంటో మాట్లాడుకుందాం.

0: రాజా చిత్రం నుండి మనో చిత్రమ్మ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి వైద్యులు జేమ్స్ రక్తాన్ని అమృతం అన్నారు అని చెప్పాను కదా, ఎందుకో తెలుసా? జేమ్స్ హారిసన్ రక్తంలో ఒక అరుదైన యాంటీబాడీ ఉంది. అప్పట్లో ఆస్ట్రేలియాలో రీసెస్ వ్యాధి, ఆర్హెచ్ డిసీజ్ అంటారు దాన్ని, ఆ వ్యాధి వల్ల వేలాది మంది శిశువులు పుట్టక ముందే చనిపోయేవారు, లేదా అంటే మెదడు దెబ్బతిని పుట్టేవారు. అలాంటి సమయంలో జేమ్స్ రక్తం ఈ వ్యాధికి విరుగడుగా మారుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ రక్తదానం కాకుండా ప్లాస్మా దానం చేయగలరా అని అడిగారట జేమ్స్ని. ప్లాస్మా అంటే రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు వాటన్నిటినీ తొలగించిన తర్వాత ఉండే ద్రవ పదార్థం. ఇది సేకరించడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువసార్లు రావాల్సి వస్తుంది అన్నారట జేమ్స్తో వైద్యులు. సూదులంటే భయం ఉన్నా చిన్నారుల ప్రాణం కోసం ఆయన సరే అన్నారు. అలా మొదలైన ప్రయాణం 2018 మే 11 వరకు ఆగలేదు. 60 ఏళ్ల ప్రయాణంలో 20 లక్షలు పైగా ఆస్ట్రేలియన్ శిశువుల ప్రాణాలను కాపాడంలో సహాయపడ్డారు జేమ్స్ హారిసన్. అసలు ఇది వింటుంటే సాధ్యమేనా అనిపిస్తోంది కదా.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान

0: आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:21 దాటి 5 సెకండ్లు. జేమ్స్ హారిసన్ ద మ్యాన్ విత్ ద గోల్డెన్ ఆర్మ్ వారి గురించి మాట్లాడుకుంటున్నాం మన చైతన్య స్ఫూర్తిలో. జేమ్స్ రక్తంలో విలువైన యాంటీబాడీ ఉంది, వైద్యులు గుర్తించారని చెప్పాం కదా. గర్భస్థ శిశువులపై దాడి చేసే ప్రమాదం ఉన్న తల్లులకు ఇచ్చే యాంటీడీ అనే ప్రాణరక్షక మందును తయారు చేయడానికి వారి రక్తంలో ఉన్న ప్లాస్మాని ఉపయోగించారు. యాంటీడీ ఇమ్యూనోగ్లోబులిన్ అనే జేమ్స్ వంటి ప్రత్యేక దాతల నుండి సేకరించిన ప్లాస్మాతో తయారు చేయబడిన ఒక అమృతం ఆ ఇంజెక్షన్. అలా 1173 సార్లలో ఆయన ఒక్కసారి కూడా సూది తన చేతిలోకి వెళ్ళడం చూడలేదుట. అన్నిసార్లు వారు రక్తదానం చేశారు. అయితే జేమ్స్ ఎప్పుడు పైకప్పు వైపు చూస్తూ నర్సులతో కబుర్లు చెప్పేవారట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన రక్తం నుండి తయారైన మందుతోనే వారి కుమార్తె గర్భధారణ సమయంలో చికిత్స పొందారు. అంటే తన మనవడు ప్రాణాన్ని కూడా రక్షించుకున్నారు జేమ్స్. ఇంకొక బాధాకరమైన విషయం, గొప్ప విషయం అని కూడా ఆయన చెప్తారు, ఏంటంటే ఆయన భార్య మరణించిన రోజు కూడా ఆసుపత్రికి వెళ్ళి ప్లాస్మా దానం చేసిన మహానుభావుడు జేమ్స్.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. May 2018 సంవత్సరంలో ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం వయసు పెరగడం వల్ల చివరిసారిగా రక్తదానం చేశారు జేమ్స్. ఆ రోజు ఆ గది నిండా ఆయన వల్ల ప్రాణాలు నిలుపుకున్న తల్లులు పిల్లలు వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. నేను హీరోని కాదు, కేవలం రక్తదానం చేశానంతే అని చాలా వినయంగా చెప్పే జేమ్స్ హారిసన్ కథ ఎందరికో స్ఫూర్తిదాయకం. మనకున్న చిన్న భయం కంటే ఎదుటివారి ప్రాణం గొప్పదని భావించినప్పుడు మనందరం హీరోలమే, సూపర్ హీరోలమే. ఏమంటారు, ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ పద్మిని.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో నూతన శాసనసభల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త ప్రభుత్వాల ఏర్పాటు కోసం ఈ రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి.

మన దేశంలో పర్యటిస్తున్న వియత్నాం అధ్యకుడు తులాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో కొత్త అసెంబ్లీల ఏర్పాటు కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లను సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్కు పంపారు. దీంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగిసి కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఈ నోటిఫికేషన్ జారీ చేయడం అనేది కీలకమైన రాజ్యాంగపరమైన చర్య అని ఎన్నికల కమిషన్ అధికారి తెలియజేశారు. దీంతో కమిషన్ తరఫున నూతన శాసనసభలు ఏర్పాటు చేసే ప్రక్రియ పూర్తయిందని, నిర్ణీత నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటులో తదుపరి చర్యలు చేపట్టేందుకు ఇది వీలు కల్పిస్తుందని అధికారి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో కమిషన్ అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించిందని ఆయన చెప్పారు. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు మొత్తం ప్రక్రియను చట్టబద్దమైన నిబంధనల ప్రకారం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. నోటిఫికేషన్ జారీతో ఎన్నికైన ప్రతినిధుల ప్రమాణ స్వీకారానికి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అసోంలో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలోని రాజ్భవన్లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు తన రాజీనామాను సమర్పించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈ రాజీనామా మార్గం సుగమం చేసింది. అంతకుముందు అస్సాం ఎన్నికల ప్రధాన అధికారి అనురాగ్ గోయల్ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల జాబితాను గవర్నర్కు అందజేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మెజారిటీ సాధించి మొత్తం 126 స్థానాలకు గాను 102 స్థానాలు గెలుచుకుంది. అందులో బీజేపీ 82 స్థానాలతో అతి పెద్ద ఏకైక పార్టీగా అవతరించగా, దాని మిత్రపక్షాలైన బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్, అసోం గణ పరిషత్ 10 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను గెలుచుకుని అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనల పట్ల జీరో టాలరెన్స్ పాటించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించిన అనంతరం జారీ చేసిన ఈ ఆదేశాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత శాంతి భద్రతలు కాపాడేందుకు కఠినమైన తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎన్నికల కమిషన్ చెప్పింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆ పార్టీ నాయకుడు జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే తరఫున ప్రతిపాదన సమర్పిస్తారని పార్టీ తెలియజేసింది. 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించిన అతిపెద్ద పార్టీ టీవీకేకు మెజారిటీ మార్కైన 118 గాను మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీలతో టీవీకే చర్చలు జరుపుతోంది. పశ్చిమ బెంగాల్ శాసనసభ పక్ష నేత ఎన్నిక కోసం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షాను భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అబ్జర్వర్ గా నియమించింది. ఆయనతో పాటు ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆ రాష్ట్రానికి కేంద్ర కో అబ్జర్వర్ గా ఉంటారు. అదేవిధంగా అసోం శాసనసభ పక్ష నేత ఎన్నిక కోసం కేంద్ర మంత్రి జేపీ నడ్డాని సెంట్రల్ అబ్జర్వర్ గాను, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ నైనిని ఆ రాష్ట కో అబ్జర్వర్ గాను నియమించారు. పుదుచ్చేరి శాసనసభ పక్ష నేత ఎన్నిక కోసం కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ సూరానాలను సెంట్రల్ అబ్జర్వర్గా నియమించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ పేర్లను కేంద్ర పరిశీలకులుగా ఆమోదించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. వియత్నాం అధ్యకుడు తోలాంకు ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో లాంఛనపూర్వక స్వాగతం లభించింది. రాష్టపతి భవన్కు చేరుకున్న వియత్నాం నేతకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, డాక్టర్ జితేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో వియత్నాం అధ్యకుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పరం ఆసక్తున్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురు నాయకులు విస్తృత స్థాయి చర్చలు నిర్వహించారు.

0: చేస్తారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 జిల్లాల్లో విస్తరించి ఉన్న రైల్వే ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఆయన, ఈ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంపొందించడమే కాకుండా నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని, దేశ మౌలిక సదుపాయాల అభివృద్దికి, ఆర్థిక వృద్దికి దోహదపడతాయని చెప్పారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 35 పెంచాలనే కేబినెట్ నిర్ణయాన్ని కూడా మోదీ అభినందించారు. నిన్న ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో పాటు పత్తి రైతుల ప్రయోజనార్థం కపాస్ క్రాంతి అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ సమావేశం అనంతరం తెలియజేశారు.
1: 2014 से अगर हम देखें तो 25 सुप्रीम कोर्ट के जजेस थे और आज 33 से 37 किया, यानी करीब करीब 50% जजेस की संख्या में वृद्धि की है, क्योंकि जस्टिस डिलीवरी बहुत इंपॉर्टेंट है. टोटल जो 92,000 केसेस पेंडिंग है उसके पॉइंट ऑफ व्यू से बहुत जरूरी है कि हम जजेस बढ़ाएं और ये जजेस बढ़ाए गए.
0: జీవ రసాయన ఆయుధాలను, విష పదార్థాలను ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో సామూహిక విష ప్రయోగం చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ కుట్రకు పాల్పడిన 3 వ్యక్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ చార్జ్షీట్ దాఖలు చేసింది. వీరిలో ఒక వైద్యుడు కూడా ఉన్నాడు. ఇస్లామిక్ స్టేట్కు చెందిన విదేశీ హ్యాండ్లర్ల మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న ఈ నిందితులు జిహాద్కు మద్దతు ఇచ్చేందుకు నిషిద్ధ ఆయుధాలు, బయోటెర్రరిజం ద్వారా భీభత్సం సృష్టించడానికి, తీవ్రవాద భావజాలం వైపు మళ్లిన యువతను రిక్రూట్ చేసుకునేందుకు సమన్వయంతో పనిచేస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది. పంజాబ్లోని అమృత్సర్, జలంధర్లో నిన్న రాత్రి సైన్యం, సరిహద్దు భద్రతా దళం ప్రాంగణాల వెలుపల జరిగిన 2 పేలుళ్ల అనంతరం భద్రతా దళాలు అప్రమత్తత ప్రకటించాయి. ఈ 2 చోట్ల ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందనప్పటికీ ఆ ప్రాంతంలో ఇవి ఆందోళన రేకెత్తించాయి. అమృత్సర్లో కట్టుదిట్టమైన భద్రత ఉండే ఖాసా కంటోన్మెంట్ ఏరియాలోని సైనిక స్థావరాలు ఆనుకున్న బీఎస్ఎఫ్ క్యాంపస్ వెలుపల ఈ పేలుడు సంభవించింది. ఈ రహదారి అటరీ సరిహద్దుకు దారితీస్తుంది. జలంధర్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫ్రంటియర్ హెడ్ క్వార్టర్స్ ప్రధాన ద్వారం సమీపంలో పేలుడు జరిగింది. ఈ 2 ప్రదేశాల్లో పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. బీహార్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో రేపటి వరకు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరిక్కల్ ప్రాంతాల్లో కూడా ఆదివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయి. హోర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలకు మార్గనిర్దేశం చేసే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ మిషన్ను స్వల్పకాలం పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వివాదానికి ముగింపు పరికేలాగా ఇరాన్ ప్రతినిధులతో సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో గొప్ప ప్రగతి సాధించామని ట్రంప్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో నూతన శాసనసభల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. శాసనసభ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటు కోసం రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. మన దేశంలో పర్యటిస్తున్న వియత్నాం అధ్యక్షుడు తోలాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం 7:30 హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి ప్రాంత వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:40 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25%.

0: శాతం వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్, ఆహారం ఆరోగ్యం సరికొత్త కార్యక్రమం మన కోసం మన అభిమాన ఛానల్ వివిధ భారతిలో. ఎండలు బాబో ఎండలు, అందరూ నీడ పట్టును ఉంటూ తగినంత నీరు ద్రవ పదార్థాలు తీసుకుంటూ క్షేమంగా ఉండాలి. కాస్త ఈ హీట్ వేవ్ వార్నింగ్ ఈ ఎండలు తగ్గే వరకు, సాధ్యమైనంత వరకు 11 గంటల నుండి 4 గంటల వరకు బయటికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. అలాగే ప్రయత్నించండి. ఒకవేళ వెళ్లవలసి వస్తే మీ వేసవి ఆయుధాలు గొడుగు, టోపీ, మంచినీళ్ళ సీసా తప్పనిసరి అని మరొకండి. మరి ఈరోజు ఈట్ ఫిట్లో ఏం మాట్లాడుకోబోతున్నాము? మన రేడియో నిస్తం పద్మిని ఏం చెప్పబోతోంది అని ఎదురు చూస్తున్నారా? వచ్చేస్తున్నా అక్కడికే. మీలో ఎంతమందికి రంగురంగుల ఆహారం, రంగురంగుల భోజనం అంటే ఇష్టం చెప్పండి. రంగుల ఆహారం ఏమిటి, రంగుల భోజనం ఏంటి అనుకుంటున్నారా? మరి మీరు ఏమనుకుంటున్నారో నాకు 0402324582 ఈ నంబర్కి సందేశం పంపించండి. ఈరోజు ఈట్ ఫిట్లో బోలెడన్ని కబుర్లు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

సందేశాలు పంపిస్తున్నారు. అయితే వారు ఏం రాశారంటే, గోనె రవీందర్రెడ్డి గారు వరంగల్ కరీమాబాద్ నుండి మనకు పంపించారు. మాకు తెల్లటి ఆహారమే ఇష్టం, రంగురంగుల ఆహారం. అంటే బయట దొరికే రంగులు వేసిన ఆహారం మాకు అస్సలు ఇష్టం ఉండదు, వాటిని మేము అసలు మా ధరికి చేరనివ్వమంటున్నారు. ఎంత గొప్ప విషయం. అలాగే పున్న వెంకటేశం గారు కూడా మనకి సందేశం పంపించారు. పిజ్జాలు, బర్గర్లు, కలర్ వేసిన స్వీట్లు, మసాలా బిర్యానీ, ఇవేవి మేము తినమండి, మేము చాలా గుడ్ బాయ్స్ అంటున్నారు పున్న వెంకటేశం గారు. అయితే నేను మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, కంచెంలో మనం భోజనం చేసే పళ్ళెంలో ఆహారం రంగురంగులుగా ఉంటే మన ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది అంటున్నారు వైద్యులు. అదేంటి, మేము ఒకలా అనుకుంటే మీరు ఒకలా చెప్తున్నారు అంటున్నారు. నేను చెబుతున్నది బయట కొనుక్కొని తినే ఆహారం గురించి కాదు, మన ఇంటిలో వండుకొని మనం స్వచ్ఛంగా తినే ఆహారం గురించి. తెలుపు వద్దు, రంగులు ముద్దు అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఈ ఇలాంటి సలహాలు మన ఫేస్బుక్లోని, సోషల్ మీడియాలోని ఎక్కడ చూస్తే అక్కడ మారుమ్రోగుతున్నాయి కదా. ఇంతకీ వాడకం తగ్గించమంటున్న తెలుపు తెల్లటి ఆహారం ఏంటి? మితం హితం అని పదే పదే చెప్తున్నారు కదా, మరి ఆ తెల్లటి ఆహారంలో ఏవేవి మితంగా తింటే బాగుంటుంది ఆలోచించండి. ఈ పాట తర్వాత ఆ విషయాలు మాట్లాడుకుందాం.

టైమ్ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ సుజాత గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వనమాలి. అయితే ప్రేమేనంటావా ప్రేమేనంటావా అనమంటున్నారు. రంగురంగుల ఆహారం, సహజంగా తినే ఆహారాన్ని ఈనాటి మన వైద్యులు, పోషకాహార నిపుణులు ఇందాక

చెప్పాను కదా, తెలుపు వద్దు రంగులు ముద్దు అని. మనకి చాలామంది శ్రోతలు సందేశం పంపించారు. శుభ మధ్యాహ్నం అండి, మీకు కూడా శుభ మధ్యాహ్నం సార్. సుమధుర స్వరాలతో ఆకట్టుకుంటున్నారు, మంచి పాటలు వినిపిస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఆహారం సంపూర్ణ ఆరోగ్యానికి సోపానం. కానీ నేటి అన్ని వయసుల వారు, ముఖ్యంగా యువత, రంగుల ఐస్ క్రీంలు, ఇతర పేర్లతో రంగులతో ఆహారాన్ని ఇష్టంగా తీసుకుంటున్నారు. మితాహారం పరిమిత రోగాలకు సమాహారం అంటూ అద్భుతమైన సందేశాన్ని పంపించారు నిజామాబాద్ నుండి జనగామ చంద్రశేఖర శర్మ గారు. అలాగే రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి మా చిన్నప్పుడు తిన్నాం. నేను 8వ తరగతి వచ్చే వరకు జొన్నన్నం తిన్నా, అంటే నమ్ముతారో లేదో కానీ బియ్యం రైస్ అన్నం తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, అనారోగ్యం పాలవుతున్నాం. మీరన్న రంగులు భోజనం కరెక్టేనండి అంటున్నారు. మనకి సందేశం పంపించారు వెంకటేశం గారు. మరి అవును, మీరిద్దరూ పంపించిన సందేశాలు అక్షర సత్యాలు. బాగా శుద్ధి చేసిన తెల్లటి చక్కెర, నూనెలు, మైదా, పాలిష్ చేసిన బియ్యం వద్దు, తెలుపు ఆహారం వద్దు అంటున్నారు వైద్యులు. పాతకాలంలో అయితే వాటి స్థానంలో చక్కగా నూనె మిల్లుకు వెళ్ళి గానుగ నూనెలు తెచ్చుకునేవాళ్ళం. బియ్యం మిల్లుల నుండి ముడి బియ్యం, చెరుకు నుండి వచ్చిన బెల్లం ఎక్కువగా వాడేవాళ్ళం. మరి ఇప్పుడు మొత్తం మారిపోయింది కదా. ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఆ రోజులు ఎప్పుడు బాగుంటాయి. అందుకే అందరూ ఆరోగ్యంగా హాయిగా పనులు చేసుకుంటూ ఉండేవారు అప్పట్లో. మళ్ళీ ఆ రోజులకే వెళ్ళమంటున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు. ఎందుకంటే పట్టణాల్లో కన్నా గ్రామాల్లో బాగా దొరుకుతాయి మనం పైన చెప్పుకున్న వస్తువులన్నీ. అయితే ఇవన్నీ పాటించాలంటే మొదట్లో కాస్త కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ప్రయత్నం చేస్తే అదే బ్రహ్మాండం అంటామేమో. చిన్న చిన్న మార్పులు, తెల్లబియ్యం బదులు ముడి బియ్యం, చిరుధాన్యాలు, ఇక చక్కెర బదులుగా బెల్లం, రిఫైండ్ ఆయిల్ బదులుగా గానుగ నూనెలు ప్రయత్నిస్తే ఎంత బాగుంటుంది ఏమంటారు? మరి ఈ ముద్దు అంటున్న రంగుల ఆహారం అస్సలు వద్దు. రంగుల ఆహారం వద్దు అంటున్నానంటే బయట దొరికే రంగుల ఆహారం అస్సలు వద్దు. మన ఇంట్లో వండుకునే ఆహారమే ఎంతో ముద్దు ఏమంటారు? మరి ఒక మంచి పాట వినిపిస్తాను, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఫిట్ కొత్త కార్యక్రమం వింటున్నారు. మన ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ల సమయం 12:58 మరి వైద్యులు ముద్దు అంటున్న రంగుల ఆహారం ఏంటంటే కూరలు, ఆకుకూరలు, పళ్ళు, పప్పులు, చిరుధాన్యాలు. ఇవి తినే ఆహారంలో రోజు కానీ చేర్చుకొని సమతుల్యంగా తీసుకుంటే అద్భుతమైన ఆహారం మనసొంతం అంటున్నారు పోషకాహార నిపుణులు. అయితే సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆకుకూరలు వేసిన పప్పు ఎంత బాగుంటుందో, గోంగూర పప్పు, పాలకూర పప్పు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా తినాలి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇక మన తెలంగాణ వంటకమైన పబ్బియ్యం ఎంత బాగుంటుంది. చక్కగా అన్నం పప్పు కలుపుకొని వండుకొని ఇంత నెయ్యి వేసుకొని తింటే తేలిగ్గా కూడా జీర్ణమైపోతుంది. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకు కూడా సూపర్ ఫుడ్ అంటున్నారు ఫుడ్ సైంటిస్ట్. వీటన్నిటితో పాటు మరి వేసవికాలం కదా, సరిపడా నీరు ముఖ్యంగా ఎండాకాలంలో రాగిజావ, మజ్జిగ మరింత మేలు చేస్తాయి. అవునా? మరి మనకి ఒక అద్భుతమైన సందేశం పంపించారు రవి గారు భీమ్గల్ నుండి. ఏంటంటే టొమాటోలు కషాయం, బీట్రూట్ కూరలు, అలాగే గింజలు ఇవన్నీ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచివి. అలాగే వారొక మంచి సందేశం పంపించారు, ఏ కాలంలో దొరికే పళ్ళు ఆ కాలంలో ఖచ్చితంగా తినాలి, అవి ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు. అవునండి, చాలా మెనీ మెనీ థ్యాంక్స్, మీరు మంచి సందేశం పంపించారు రవి గారు. మరి ఈట్ ఫిట్లో మనం రోజు ఇన్ని మాట్లాడుకుంటున్నాం కదా, మీకేమనిపిస్తుంది, మీరు ఏం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, నాకు ఒక సందేశం పంపించండి. ఈ పాట తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. గణేష్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. గీత గారు మనకి అద్భుతమైన సందేశం పంపించారు. నేనైతే అన్ని కూరలు వేసి పబ్బియ్యం వండుతానండి, ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది, ఇలా ఇంట్లోనే ప్రయోగాలు చేస్తాను, నా వంటిల్లే నా ప్రయోగశాల అంటున్నారు కృష్ణగీత గారు. అద్భుతమండి, అంతే కదా, ఆడవారి చేతిలోనే ఉంది ఆ కుటుంబం యొక్క ఆరోగ్యం కూడా. ఎండల తీవ్రత, అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా మేము రోజు మధ్యాహ్నం భోజనం ముందు దోసకాయలతో ఉల్లిపాయలు నిమ్మకాయ కలుపుకొని తింటాం, సాయంత్రం నిమ్మకాయ షర్బత్ తాగుతాం, రాత్రి జొన్న రొట్టెలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం అంటున్నారు. నిజామాబాద్ నుండి అరుణ గారు మనకి అద్భుతమైన సందేశం పంపించారు. ఇంకా చాలామంది శ్రోతలు ఏం చేయొచ్చో, ఎలా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామో ఎన్నో సందేశాలు పంపిస్తున్నారు. మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు. అయితే అతి ఎప్పుడూ అనర్థదాయకంగానే ఉంటుంది. మన ఆహార సంస్కృతి అన్నీ తిను కానీ మితంగా తిను, మితం హితం అనేదే సూత్రం ఆరోగ్యానికి.

మరి ఆరోగ్యం అనేది మనం రోజు తీసుకునే సాంప్రదాయ ఆహారంలో, జీవన శైలిలోనే ఉంది. ప్రకృతి ఇచ్చిన పోషకాలను నమ్ముదాం, గౌరవిద్దాం, ఆరగిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. ఏమంటారు? ఇది ఇవాల్టి ఈట్ ఫిట్. మనకి ఇప్పుడే ఇంకొక సందేశం పంపించారు అరుణ గారు. మంచి విషయాలు చెప్తున్నారు, పాటలు బాగున్నాయి, ఈట్ ఫిట్ కార్యక్రమం మాకెంతో నచ్చుతోంది అంటున్నారు. మరి ఈ కొత్త కార్యక్రమం మన కోసం మనందరి ఎంతో ఇష్టమైన ఛానల్ ఆకాశవాణి వివిధ భారతిలో డిజైన్ చేయబడింది. మరి ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత వార్తలు ప్రసారమవుతాయి, ఆ తర్వాత మనందరి ఫేవరెట్ షో టైంలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

భైరవ ద్వీపం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం మాధవపెద్ది సురేష్, రచన వేటూరి సుందరామూర్తి గారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సమర్పించిన నివేదికపై సానుకూలత వ్యక్తం చేస్తూ పంట మార్పిడి విధానంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా జొన్నలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవించకుండా మమత పదవిలో కొనసాగడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. చెన్నూరు నియోజకవర్గంలో

అకాల వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి త్వరలోనే సర్వే పూర్తి చేసి బాధితులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తల వివరంగా రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పంట మార్పిడిపై రూపొందించిన నివేదికను అందజేశారు. ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు. పంట మార్పిడి విధానంపై ప్రభుత్వం సమగ్ర చర్చ జరపాలని భావిస్తోందని, ఈ అంశంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ విషయంలో మరింత లోతుగా అధ్యయనం చేసి రైతులకు మేలు చేకూరేలా నిర్మాణాత్మక సూచనలతో ముందుకు రావాలని కమిషన్ సభ్యులకు సూచించారు. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. నైపుణ్యాభివృద్ధి ద్వారానే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, స్టార్టప్లను ప్రోత్సహించడం వల్ల పారిశ్రామికంగా పురోగతి సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యా సిలబస్లో ఏఐ వినియోగంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపిన సీఎం ఈ విషయంలో తగిన సలహాలివ్వాలని రాజన్ను కోరారు. తమిళనాడు తరహా పారిశ్రామిక విధానం పెట్టుబడులను ఆకర్షిస్తుందని, డేటా సెంటర్ల నిర్వహణలో విద్యుత్తు నీటి వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం వివరించగా, త్వరలోనే హైదరాబాద్ సందర్శిస్తానని రఘురామ్ రాజన్ ఈ సందర్భంగా వెల్లడించారు. భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం మొక్కజొన్నతో పాటు జొన్నలను కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. సచివాలయంలో జరిగిన సమీక్షల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా రాష్ట ప్రభుత్వ నిధులతోనే ఈ కొనుగోళ్లు చేపడతామని మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటికే 550,000 టన్నుల మొక్కజొన్న సేకరించామని, జొన్నలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. వీటిని రేషన్ దుకాణాలు, గురుకులాలు, హాస్టళ్లలో పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ నగరంలోని భద్రకాళి ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 84.20 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బండును నేడు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ సంయుక్తంగా ప్రారంభించారు. భద్రకాళి దేవాలయం, పద్మాక్షి ఆలయం, సిద్ధేశ్వరుల గుట్టల మధ్య ఉన్న ఈ బండ్ నగర పర్యాటకానికి కొత్త ఆకర్షణగా నిలుస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు, జిల్లాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ వరల్డ్ ఫస్ట్ ఫార్మాట్ అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ నిర్వహణపై రూపొందించిన వాల్పోస్టర్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డిలోని తమ నివాసంలో ఆవిష్కరించారు. హైదరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఫార్మా ఐటీ హబ్గా హైదరాబాద్కు ప్రపంచవ్యాప్త గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. రైతులు విక్రయించిన ధాన్యానికి 48 గంటల్లోపే నగదు చెల్లించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలో కొనుగోలు ప్రక్రియను సమీక్షించిన ఆయన, అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ఇందుకోసం అదనపు లారీలు, హమాలీలను ఏర్పాటు చేయాలని, మిల్లుల్లో ధాన్యం లోడింగ్ ప్రక్రియ వేగంగా జరగాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని కమిషనర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xandil@ehrnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆసిఫాబాద్ జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణకై సైబర్ వారియర్స్ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. సైబర్ వారియర్స్కు చేసిన ఒకరోజు శిక్షణ శిబిరాన్ని సందర్శించి టీషర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సైబర్ నేరాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో
పోలీసు, సైబర్ వారియర్స్.

0: అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంచడంతో పాటు అందులో వారు కీలక పోషించాలని సూచించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు తనకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడుతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులు కత్తి లస్మయ్య ఆకాశవాణితో చెప్పారు.
1: నా పేరు కత్తి లస్మయ్య, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తంగళ్లపల్లి గ్రామం. ప్రధానమంత్రి కిసాన్ పథకం 22వ విడుదల నా బ్యాంక్ ఖాతాలో జమ అయినవి. ఈ యొక్క డబ్బులను నాకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడ్డాయి. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
0: అకాల వర్షానికి మృతి చెందిన రైతు కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ లక్సెట్పేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొని తడిసిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోవడాన్ని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చినా పదవిలో కొనసాగాలని చూడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఆయన విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 ప్రకారం 5 ఏళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ఆమె పదవిలో ఉండడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. రాజ్యాంగ సూత్రాల ప్రకారం మెజారిటీ సాధించిన పార్టీయే అధికారంలోకి రావాలని, మమతా బెనర్జీ వైఖరి రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులకు వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆయన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించారని, త్వరలోనే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి బాధితులకు తగిన పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు.
2: భారీ వర్షాలు పడి పంట నష్టపోవడం జరిగింది. నేను ఆల్రెడీ అగ్రికల్చర్ మంత్రితో మాట్లాడినాను. రైతులందరూ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. ఎవరైతే పంట నష్టపోయిందో వాళ్ళకి నష్టపరిహారం ఇంతకుముందు ఎట్లయితే ఇప్పించినాను, మళ్ళొకసారి నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను.
0: నల్గొండ జిల్లా ఎలిమినేటి గ్రామంలోని నోష్ ల్యాబ్స్ ప్రమాద బాధితులను సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పరామర్శించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ గాయపడిన కార్మికులకు 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సమర్పించిన నివేదికపై సానుకూలత వ్యక్తం చేస్తూ పంట మార్పిడి విధానంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా జొన్నలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవించకుండా మమత పదవిలో కొనసాగడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. చెన్నూరు నియోజకవర్గంలో అకాల వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి త్వరలోనే సర్వే పూర్తి చేసి బాధితులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 30 సెకండ్లు. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానం మీ పేరు 0402324852 ఈ నంబర్కి సందేశం పంపడమే. మరి మంచి మంచి పాటలు వింటూ మేము అడిగిన ప్రశ్నలకి సమాధానాలు పంపిస్తూ షో టైంని మొదలుపెట్టేసుకుందామా? మేము సిద్ధంగా ఉన్నాం అంటూ నాకు చాలా

చాలా మంది సందేశాలు కూడా పంపించేస్తున్నారు. మరి షో టైంలో వచ్చేస్తోంది మొదటి ప్రశ్న. ఈరోజు కూడా షో టైంలో ఎప్పటిలాగానే కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, కొన్ని సినిమాకి సంబంధించినవి మనం ఎప్పటిలాగే మాట్లాడుకునే ఒక సరదా అయిన ప్రశ్నతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి షో టైంలో మొదటి ప్రశ్న ఏంటంటే, ఇటీవల 2026వ సంవత్సరంలో చాలా రీసెంట్గా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన దక్షిణ భారతీయుడు ఎవరు? ప్రశ్న మరొకసారి, 2026వ సంవత్సరంలో ఇటీవల నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన దక్షిణ భారతీయుడు ఎవరు? మీకు తెలిస్తే 0402324082 ఈ నంబర్కి సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మన జనరంజని. షో టైం కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 1:27 దాటి 40 సెకండ్లు. షో టైంలో నేను అడిగిన మొదటి ప్రశ్న, ఇటీవల చాలా రీసెంట్గా 2026 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన దక్షిణ భారతీయుడు ఎవరు అని అడిగాను. మరి సరైన సమాధానం పద్మశ్రీ అరుణాచలం మురుగునాథం గారు. వీరి పేరు మీద ప్యాడ్మ్యాన్ అనే సినిమా కూడా వచ్చింది. ఋతుస్రావం సమయంలో మహిళలు పరిశుభ్రత కోసం తక్కువ ధరకు శానిటరీ నాప్కిన్స్ తయారీ యంత్రాన్ని కనుగొన్నారు వారు. 40 ఏళ్లుగా ఈ తయారీలో ఉన్న వీరు 40కి పైగా దేశాలకు చవకగా ఈ తయారీ యంత్రాన్ని కూడా అందించారు. వీరి పేరుతో ప్యాడ్మ్యాన్ అనే సినిమా బయోపిక్గా కూడా వచ్చింది. 2016 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు అరుణాచలం మురుగునాథం గారు. మరి ఇటీవలే చాలా రీసెంట్గా 2-3 రోజుల క్రితమే వారు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. మరి అది ఎంత గొప్ప విషయం కదా, మనందరం గర్వించదగ్గ విషయం. అందుకనే వారిని ఇలాగ మన అభినందనలు తెలియజేస్తున్నాం అన్నమాట. మరి సరైన సమాధానాలు తొందరగా పంపించిన వాళ్ళ పేర్లు సుప్రియ శ్రీహర్ష సురారం నుండి, జనగామ చంద్రశేఖర శర్మ గారు నిజామాబాద్ నుండి, ఎస్ఎన్ మూర్తి సుప్రియ గారు సురారం, లలిత తిలక్ నగర్, సురేష్ నేరడ్మెట్ నుండి, అనిత గజ్వేల్ నుండి, శ్రీనివాస్ గారు పీర్జాదిగూడ జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట, పానుగంటి రవిగౌడ్ గారు కుటుంబం సేర్లింగంపల్లి నుండి, చోడవపు నాగేశ్వర గారు హైదరాబాద్ గీతానగర్, కొండారెడ్డి సిద్ధవటం కడప నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, వేద బోయిగూడ నుండి, పెడన నుండి అప్పలరాజ్ గారు, హర్షిని జూబ్లీహిల్స్ నుండి, పున్నా వెంకటేశం నెమ్మాన్ నుండి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి, అలాగే మహాలక్ష్మి అప్రాల్ నుండి, ఇంకా చాలామంది సరైన సమాధానాలు మనకి పంపించారు. సరైన సమాధానాలు పంపిస్తూ షో టైంలో పాల్గొన్నందుకు అనేకానేక ధన్యవాదాలు. షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:30 అయిపోతోంది. 2వ ప్రశ్నతో నేను సిద్ధంగా ఉన్నాను. ఇది సినిమాకి సంబంధించిన ప్రశ్న, కాస్త జాగ్రత్తగా వినండి. ప్రశ్న ఏంటంటే, అల్లూరి సీతారామరాజు సినిమా గుర్తుంది కదా, మనందరికీ ఎంతో చాలామందికి ఇష్టమైన సినిమా అది. అయితే ఆ సినిమాకి సంబంధించి ఈ ప్రశ్న, అల్లూరి సీతారామరాజులో హీరో కృష్ణ గారు అత్యద్భుతంగా నటించారు. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, హీరో కృష్ణ గారు తొలిసారిగా అల్లూరి సీతారామరాజు వేషంలో ఏ చిత్రంలో కనిపించారు? మరి మీకు సమాధానం తెలిస్తే ప్రశ్న మరొకసారి చెప్పన. హీరో కృష్ణ గారు తొలిసారిగా సీతారామరాజు వేషంలో ఏ చిత్రంలో కనిపించారు? సమాధానం తెలిస్తే 0402324 0852 ఈ నంబర్కి మీ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: లంకేశ్వరుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జానకం ఆలపించిన పాట విన్నారు. అసలు మీరు పంపిస్తున్న సమాధానాలకి ఏ పగ్గాలు వేస్తే ఆగుతాయి చెప్పండి. సూపర్. అసలు వివిధ భారతి శ్రోతలంటే మరి ఆ మాత్రం ఉండాలి కదా. షో టైం కార్యక్రమం వింటున్నారు, నేను మీ రేడియో నిస్తం పద్మిని. షో టైంలో రెండో ప్రశ్నగా నేను అడిగాను, హీరో కృష్ణ గారు తొలిసారిగా సీతారామరాజు వేషంలో ఏ చిత్రంలో కనిపించారని 99% 99% మంది సరైన సమాధానాలు పంపించారు. ఎక్కడ 1% మంది కాస్త తడబడ్డారు. సమాధానం ఏంటంటే అసాధ్యుడు. అసాధ్యుడు చిత్రంలో ఒక నాటికలో తొలిసారిగా సీతారామరాజుగా కనిపించారు హీరో కృష్ణ గారు. అది బాగా నచ్చి పూర్తి స్థాయిలో ఆ సినిమా తీయాలనే ఆలోచన వారికి వచ్చింది. అయితే 8 సంవత్సరాలు పట్టిందిట ఆ ఆలోచన చిత్రంగా రావడానికి. 1974 మే 1 ఇటీవలే మే 1 విడుదలై సంచలనం సృష్టించింది అల్లూరి సీతారామరాజు చిత్రం. ఇది కృష్ణగారి 100వ సినిమా. అందుకే ఆయనకు అది ఎంతో ఇష్టమైన ప్రత్యేకమైన సినిమా అంటారు హీరో కృష్ణ గారు. ఇక సరైన సమాధానాలు చాలామంది పంపించారు. నేను అంతమంది పేర్లు ఎలా చదువుతాను చెప్పండి, తొందరగా వచ్చిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. సతీష్, రిషిత, శాంతి, సుచిత్ర నుండి, ధనరాజ్, సునీత, ఓల్డ్ శివ, శివగంగా నగర్ నుండి, పోలేపల్లి శ్రీనివాస్ గారు, రాజన్నపేట సిరిసిల్ల నుండి, భోగ మార్కండే, అనిత, భూదాన్ పోచంపల్లి, శివరామ శాస్త్రి గారు కీసర్ నుండి, ఆకాష్, అభిలాష్ నిజామాబాద్ నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, సుధాకర్, ఉమా, గిరిమాజీపేట వరంగల్ నుండి పంపించారు, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, పి వెంకటరమణ గారు మౌలాలి నుండి, పెడన్ నుండి, అప్పలరాజు గారు, మురహరి యశోద, నిజామాబాద్ వీక్లీ బజార్, దొర్నాలు సుదర్శన్ గారు అంకుషాపురం నుండి, దస్తగిరి సంధ్య కడప నుండి, వేదవతి గణేష్ హైదరాబాద్ నుండి, జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, వెంకటేష్ నందిపేట నుండి, దివాకర్ గారు ఉమ్మడి నుండి, హేమలత నిమ్మాన్ నుండి, అనుమల మోహన్ మోంట్రాయ్ నుండి, చివరిగా వచ్చింది దవసి రామచంద్రం గారు వరంగల్ కాశీబుక్ నుండి. ఇంకా చాలామంది సందేశాలు పంపించారు, వారందరికీ కూడా మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. ఇక షో టైంలో నెక్స్ట్ ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను, సిద్ధమైపోండి. ఇది ఒక సరదా అయిన గమ్మత్తైన ప్రశ్న అడిగేస్తాను.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: షో టైంలో నేను అడుగుతున్న ప్రశ్న, ఇది కాస్త సరదాగా మనం ఎప్పుడు అడిగే ప్రశ్న. మనందరం మన చిన్ననాటి గుర్తులు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. అవి కానీ కనిపిస్తే చూసుకొని మురిసిపోతాం కదా. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీరు పదిలంగా దాచుకున్న మీ చిన్ననాటి గుర్తు జ్ఞాపకం ఏదైనా ఉందా? ఉంటే అదేంటి? అది బొమ్మ కావచ్చు, ఏదైనా వస్తువు కావచ్చు, లేదా మీ మనసులో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం కావచ్చు. మరి మీ చిన్ననాటి గుర్తేంటో నాకు సందేశం పంపించండి. 0402324 0852 ఈ నంబర్కి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గోవిందా గోవిందా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం రాజ్ కోటి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:45 దాటి 12 సెకండ్లు. మరి షో టైంలో నేను మూడవ ప్రశ్నగా అడిగాను, మీరు పదిలంగా దాచుకున్న మీ చిన్ననాటి గుర్తు జ్ఞాపకం ఏదైనా ఉంటే నాతో పంచుకోండి అన్నాను. ఎంతమంది శ్రోతలు పంచుకున్నారంటే అందరివి చదివే ప్రయత్నం చేస్తాను. నేను మొదటిగా మనకు వచ్చింది రోబోట్ ఒక బొమ్మ మా నాన్నగారు కొనిచ్చారు. సుప్రియ శ్రీహర్ష సురారం నుండి పంపించారు. అది నేను ఇప్పటికీ దాచుకున్నానంటున్నారు. అలాగే కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నుండి కొనిక కెమెరా కొనుక్కున్నారట, అది ఇప్పటికీ ఉంది, అదే నా చిన్ననాటి జ్ఞాపకం అంటున్నారు. జయలక్ష్మి గారు, నా చిన్ననాటి ఫోటో నా దగ్గర పదిలంగా ఉంది అంటున్నారు. ఇక ఫ్యామిలీ ఫోటో అంటూ చాలామంది పంపించారు. ఎస్ఎన్ మూర్తి గారు, రాణి సురారం నుండి మా ఫ్యామిలీ ఫోటో నాకు ఎంతో గుర్తుగా ఉంది, చిన్నప్పటి నుంచి దాచుకున్నాను. స్కూల్లో గ్రూప్ ఫోటో దాచుకున్నానంటున్నారు సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ నుండి. అలాగే క్రికెట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు నేను దాచుకున్నాను ఒక ఫోటో. రాకేష్ ఫరీద్ నందిపేట నుండి మనకు సందేశం పంపించారు. నేను ప్రోగ్రెస్

0: పాటు దాచుకున్నాను మేడం గారు అంటున్నారు. ఎక్కడి నుండి పేరు రాయలేదు, మరి ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ పదిలంగా దాచుకున్నారట. ఇక వెంకటరమణ గారు మౌలాలి నుండి పంపించారు, వాటి చిన్ననాటి ఫోటో వారికి గుర్తుగా దాచుకున్నారు. మనకి అనిత గజ్వేల్ నుండి పంపించారు, స్కూల్లో 3వ తరగతిలో దిగిన క్లాస్ గ్రూప్ ఫోటో నాకు ఎంతో ఇష్టం, అది నా చిన్ననాటి జ్ఞాపకం అంటూ పంపించారు. చిన్ననాటి జ్ఞాపకాలు ఫొటోస్గా దాచుకున్నాను చాలామంది పంపించారు, విజయ్ కుమార్ గారు చందనగర్ నుండి. అలాగే నాగ్నాథ్ గుప్తా గారు ఒక ఇంట్రెస్టింగ్ సందేశం పంపించారు. నేను చదువుకునేటప్పుడు రేడియో శ్రీలంక నుండి ఒక రేడియో మిత్రుడు రాసిన ఏరోగ్రామ్ కవర్ పదిలంగా ఉంచుకున్నాను అంటున్నారు. చాలా గొప్ప విషయం సార్, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి పంపించారు. అలాగే హర్షిణి, నా చిన్నప్పటి స్కూల్ బ్యాగ్ పుస్తకాలు నేను ఇప్పటికీ దాచుకున్నాను, ఎంతో పదిలంగా అంటున్నారు. హర్షిణి జూబ్లీ హిల్స్ నుండి మనకు సందేశం పంపించారు. నా చిన్నప్పుడు గోల్డ్ వాచ్ చేయించారు, అది ఇప్పటికీ గుర్తుగానే ఉందంటున్నారు. అబ్బో, గోల్డ్ వాచ్ అంటే మరి గుర్తే కదండి. పెడ నుండి అప్పలరాజ్ గారు మనకు పంపించారు, నేను చిన్నప్పుడు తీసుకున్న ఫొటోస్ నాకు ఎంతో గుర్తు అంటున్నారు. దసగిరి సంధ్యా ప్రొదుటూరు కడప నుండి. అలాగే బ్రహ్మయ్య గారు వారి 10th క్లాస్ ఫోటో పదిలంగా దాచుకున్నారట. ఇక మనకి ఎవరు పంపించారంటే నిమ్మాన్ నుండి వెంకటేశం గారు పంపించారు. నేను స్కూల్ డేస్లో దిగిన జనవరి 1కి శుభాకాంక్షలు తెలియజేసుకునేటప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకునేవాళ్ళం, గుర్తుందా మేడం అంటున్నారు. విక్టరీ వెంకటేష్ గారిది బొబ్బిల్ రాజా రికార్డ్ ఇప్పటికీ నా దగ్గర పదిలంగా ఉంది, నాకు అది చూసినప్పుడల్లా మురిసిపోతానంటున్నారు. మరి మరిన్ని సందేశాలు వచ్చాయి. ఒక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి రావడం నాకు ఎంతో గుర్తు, ఆ జ్ఞాపకం ఎంతో పదిలం అంటూ భీమ్గల్ నుండి రవి గారు పంపించారు. మనకి ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, చదువుదాము ఈ పాట తర్వాత.
1: అభ్రపథమున బిభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపిక, ఆ

పెళ్లి సందడి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం కీరవాణి, రచన వేటూరి సుందరమూర్తి గారు. షోర్ టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:53 అవుతోంది. మరి మీరు పదిలంగా దాచుకున్న మీ చిన్ననాటి గుర్తు నాతో చెప్పరు అన్నాను. చాలామంది సందేశాలు పంపించారు. నా చిన్నప్పటి దాచుకున్న వస్తువు వాచ్ నేను ఇప్పటి వరకు భద్రంగా దాచుకున్నానంటున్నారు. పీర్సాది కూడా నుండి శ్రీనివాస్ గారు, అలాగే మనకి పోలేపల్లి శ్రీనివాస్ గారు, పంతాడి శ్రీనివాసరావు గారు మోరపల్లె నుండి పంపించారు. నా చిన్ననాటి జ్ఞాపకం, ఒక రూపాయి నోటు దాచుకున్నానండి, ఇప్పటికీ పదిలంగా ఉన్నాయంటున్నారు. గొప్ప విషయం. మరి ఇంకొక మంచి సమాధానం వచ్చింది, అదే శివరామ శాస్త్రి గారు కీసర్ నుండి. మా నాన్నగారు కూర్చున్న కుర్చీ ఇప్పటికీ నా దగ్గర ఉందండి, దాని వయసు ఎంత తెలుసా? 95 సంవత్సరాలు అంటున్నారు. మరి భూదాన్ పోచంపల్లి నుండి భోగమార్కండే అనిత గారు రాస్తున్నారు. నా 6వ క్లాస్ చదువుతున్నప్పుడు మా క్లాస్ టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. నేను మా టీచర్కి న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్ పంపినప్పుడు దానికి రిప్లై ఇచ్చారు. ఆ టీచర్ రాసిన లెటర్ నా దగ్గర పదిలంగా ఉంది మేడం గారు అంటున్నారు. చాలా మంచి విషయం అండి. ఇక వరంగల్ కాశీబుక్ నుండి దాసి రామచంద్రం గారు రాశారు. చిన్నప్పుడు ఎండాకాలంలో మేము మోటబావి దగ్గరికి వెళ్ళాము. అప్పుడు కరెంట్ అప్పుడప్పుడే వచ్చింది. భయపడి, అంటే బావిలోకి వెళ్ళిపోయారట, భయపడి ఎలాగో కష్టంగా బయటకు వచ్చాము. ఎండాకాలం కాబట్టి నీళ్లు తక్కువ ఉన్నాయంటున్నారు. మరి జాగ్రత్తగా ఉండాలండి అలాంటి అప్పుడు. గ్రూప్ ఫోటో నేను పదిలంగా దాచుకున్నానంటున్నారు నందిపేట నుండి వెంకటేష్ గారు. అలాగే నా చిన్నప్పుడు ఫోటో చాలా భద్రంగా దాచుకున్నాను, మొండ్రాయి గ్రామం నుండి అనుమలు మోహన్ గారు మనకు పంపించారు. 10th క్లాస్ గ్రూప్ ఫోటో నాకు ఎంతో పదిలం అంటున్నారు పులిపాటి వెంకటేష్ గారు. మహబూబ్ నగర్ నుండి, అలాగే మూసాపేట్ నుండి నరేష్ రోజా కూడా అదే పంపించారు, నా చిన్ననాటి ఫోటో. నేను 10th క్లాస్లో స్కూల్ పీపుల్ లీడర్గా ఉన్నాను, అప్పటి ఫోటో నాకు ఎంతో మంచి జ్ఞాపకం అంటున్నారు రమణి గారు సైనిక్ పురి నుండి. అలాగే నా చిన్నప్పుడు నా స్నేహితుడు ఒక గడియారం బహుమతిగా ఇచ్చారు, ఇప్పటికీ పదిలంగా దాచుకున్నాను అంటున్నారు మురహరి యశోద నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి. ఉమ్మడి నుండి జైనుద్దీన్ గారు ఒక సందేశం పంపించారు. చిన్ననాటి నుండి ఇప్పటి వరకు రేడియో దాచిపెట్టుకున్నాను మేడం, అదే రేడియో వింటున్నాను అంటున్నారు. ఎంత గొప్ప విషయం అండి. మహమ్మద్ జైనుద్దీన్ గారు నమస్కారం అంటున్నారు, మీకు కూడా నమస్కారం సార్. అలాగే కొండారెడ్డి సిద్ధపట్నం నుండి పంపించారు. 1978లో నాన్న రేడియో కొనిచ్చారు, అప్పటి నుండి అదే రేడియో వాడుతున్నాను అంటున్నారు. ఇలా ఎన్నో సందేశాలు మనకు పంపించాయి. ఇంకా మనకి ఈస్ట్ మారేడ్పల్లి నుండి విజయలక్ష్మి గారు పంపించారు. నా చిన్ననాటి జ్ఞాపకం ఏంటంటే మా అమ్మ ఇచ్చిన కంచం, దానిలోనే నేను రోజు భోజనం చేస్తాను. దాని వయసు ఎంతో తెలుసా? 65 సంవత్సరాలు అంటున్నారు విజయలక్ష్మి గారు. ఎంత గొప్ప విషయం. అలాగే నారాయణపేట నుండి అరుణ గారు, మోహన్ గారు పంపించారు. అమ్మా నాన్నల పెళ్లి ఫోటో నేను ఎంతో భద్రంగా దాచుకున్నాను, అదే నేను కూడా దాచుకున్నాను అంటున్నారు ఎస్ఎన్ మూర్తి రాణి సురారం నుండి. చోడవరపు లక్ష్మీ శశాంక్ కూడా మనకి పంపించారు. నా చిన్ననాటి ఫోటోలు, నా చైల్డ్హుడ్ ఫొటోస్ నేను దాచుకున్నాను. మరి ఓల్డ్ సిటీ ధనరాజ్ పంపించారు. ఓ, నా పుట్టు వెంట్రుకలతో ఉన్న ఫోటో నాకు ఎంతో ఇష్టం, అది ఎంతో గొప్ప జ్ఞాపకం, నేను పదిలంగా దాచుకున్నాను అంటున్నారు. చూసారా, అసలు ఒక్కసారి మనం అలా నోస్టాల్జిక్గా మన చిన్ననాటికి వెళ్ళిపోయాం కదా, మళ్ళీ మళ్ళీ అవి వెనక్కి వెళ్ళి తిరిగి చూసుకుంటే ఎంత సంతోషం, ఎంత మురిసిపోతాం మనం. మరి అలాంటి మంచి ఒకరు మనకి సందేశం పంపించారు. మేడం గారు, మరి మీరేం దాచుకున్నారో చెప్పండి మాకు ఒకసారి అంటున్నారు. నేను కూడా నా చిన్ననాటి ఫోటో మా నాయనమ్మ తాత

ఎత్తుకొని నన్ను తీసిన ఫోటో నాకు ఎంత పదిలం, వాళ్ళు ఇప్పటికీ నాతోనే ఉన్నట్టు నేను అనుకుంటాను. అదే అన్నమాట. మరి షో టైంలో ఇంకో ప్రశ్న సిద్ధంగా ఉంది, కానీ సమయం అయిపోతుంది, అడిగే ప్రయత్నం చేస్తాను. షో టైంలో నాలుగో ప్రశ్న వస్తోంది. మన దేశంలో ఒక రైలు వేరే దేశానికి వెళ్ళి అక్కడ ప్రదేశాలు కూడా చూడొచ్చు, అంటే రెండు దేశాల మధ్య నడిచే టూరిస్ట్ రైలు అన్నమాట. మీకు తెలిస్తే తొందరగా సందేశాలు పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైంలో చివరిగా నేను అడిగాను ఈ ప్రశ్న. మన దేశంలో ఒక రైలు వేరే దేశానికి వెళ్ళి అక్కడ ప్రదేశాలు చూసి రావచ్చు, రెండు దేశాల మధ్య నడిచే టూరిస్ట్ రైలు ఏది అని అడిగాను. దాని సరైన సమాధానం చాలామంది పంపించారు, కానీ సమయాభావం వల్ల నేను అందరి పేర్లు చదవలేను. సరైన సమాధానం ఏంటంటే భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్. దేఖో అప్నా దేశ్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, మన దేశ సాంస్కృతిక చారిత్రక వారసత్వాన్ని చాటి చెప్పే ప్రయత్నం ఇది. ఐఆర్సిటీసీ ఇండియన్ రైల్వేస్ నడిపే ప్రత్యేక రైలు భారతదేశం నేపాల్ మధ్య నడుస్తుందన్నమాట. మరి మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ప్రయత్నించండి. ఇది రెండు దేశాల మధ్య నడిచే రైలు. ఇది ఇవాళ షో టైం. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ షో టైంలో పాల్గొన్న అందరికీ పర్సనల్గా అనేకానేక ధన్యవాదాలు తెలుపుతోంది మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియో క్లాక్లో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్, ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తర్వాత మీ అందరినీ నేను మణిపూర్ రాష్ట్రం తీసుకెళ్లబోతున్నాను మన శక్తిశీలి కార్యక్రమంలో. తప్పకుండా ట్యూన్ చేసి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2 గంటల 15 నిమిషాలు దాటి 36 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశైలి వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో శ్రోతలందరికీ మరొకసారి శుభ మధ్యాహ్నం. ఈరోజు శక్తిశైలి కాస్త భిన్నమైంది, ఎందుకంటే మనం మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంపాల్కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక విశేషం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఏదో ప్రదేశం గురించి మాట్లాడుతున్నాను అనుకోబోతున్నారా? కాదు, అక్కడ మహిళా శక్తి చేసే ఒక అద్భుతం గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. ఇంతకీ ఆ విశేషం ఏంటో గుర్తుపట్టండి, ఒక క్లూ ఇస్తాను. ప్రపంచంలోనే పూర్తిగా మహిళా శక్తిచే నిర్వహించబడే 500 ఏళ్ల గొప్ప చరిత్ర ఉన్న అతిపెద్ద మార్కెట్ అది. 500 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రపంచంలోనే ఉన్న గొప్ప మార్కెట్, మరి అదేంటో మీకు తెలిస్తే మీరు గుర్తుపడితే నాకు సందేశం పంపించండి. ఈ పాట తర్వాత ఎన్నో విశేషాలు వాటి గురించి వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి.

కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి ఆలపించిన అద్భుతమైన పాట విన్నారు. సంగీతం స్వీకార్ అగస్తి, రచన విశ్వ. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాప్ల సమయం 2:21 దాటి 30 సెకండ్లు. ఇంతకీ మరి నేను అడిగిన ప్రశ్నకి కొంతమంది సమాధానాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నడిపొడ్డున ఆసియాలోనే కాక బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా మార్కెట్ అది. మొయిటీ భాషలో తల్లిగారి మార్కెట్ అని స్థానికులు దీన్ని మార్కెట్ల రారాణి అని పిలుస్తారు. నిరంతరాయంగా సాగుతున్న 500 సంవత్సరాల పురాతనమైన మార్కెట్ని పూర్తిగా మహిళా శక్తి

మహిళలే నడుపుతున్నారు. ఇక్కడ 5,000 నుండి 6,000 మంది మహిళలు ప్రతిరోజు వ్యాపారం జరుపుతారు. ఇక అది కేవలం ఆర్థిక కేంద్రం మాత్రమే కాదు, మణిపూర్ రాష్ట్రం యొక్క సామాజిక సాంస్కృతిక స్వరూపానికి ప్రతీక. ఇంతకీ దాని పేరేంటో మీకు తెలిస్తే నాకు పంపించండి. ఈ పాట తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం.

భీమ్ల నాయక్ చిత్రం నుండి చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ థమన్, రచన రామజోగయ్య శాస్త్రి. ఎస్, శ్రోతలు అద్భుతంగా గెస్ట్ చేసి సందేశం పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి, అలాగే అనిత గజ్వేల్ నుండి సరిగ్గా గెస్ట్ చేసి పంపించారు. ఇమా కైతల్, మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న ప్రపంచ ప్రసిద్ధి మార్కెట్, కేవలం మహిళల చేత నడపబడుతున్న అతిపెద్ద మార్కెట్ ఇమా కీధల్ అంటారు దాన్ని. ఇమా కీధల్ 16వ శతాబ్దం నాటిది. 16వ శతాబ్దం నాటిది అనుకున్నాం కదా, 500 ఏళ్ల క్రితందండి. చరిత్ర నుండి పుట్టిన మార్కెట్ ఇది. అసలు ఇది ఎలా మొదలైందో తెలుసా? ప్రాచీన లల్లబ్ కాబా వ్యవస్థలో ముడిపడిన మూలాలు ఉన్నాయి ఈ మార్కెట్కి. ఇమా కీధల్ నిర్మాణం 16వ శతాబ్దపు కాంగ్లే పాక్ రాజ్యంలో ప్రారంభమైంది. అప్పట్లో ఇది పంటలను వస్తు మార్పిడి చేయడానికి, అంటే మన గ్రామాల్లో జరుగుతూ ఉంటుంది కదా,

0: సంత అలా ఒక తాత్కాలిక బహిరంగ మార్కెట్గా మొదలైంది. అయితే పొరుగుదేశంలో ఉన్న బర్మీలు చైనీయులపై యుద్ధ ప్రయత్నాలు చేయడంతో మైతేయి వర్గ అంటే ఆ మణిపూర్ ఇంపాల్లో ఉండే ఒక తెగ అన్నమాట. ఆ వర్గానికి చెందిన పురుషులు ఇళ్లను విడిచిపెట్టి సుదూర ప్రాంతాలకు వెళ్ళి భూములను సాగు చేయడం లేదా యుద్ధాల్లో పాల్గొనడం చేసేవారు. మరి చాలామంది మగవాళ్ళు అలా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడంతో ఇంటి బాధ్యత, ఇంటి నిర్వహణ అంతా మహిళలపైనే పడింది. ఆ తర్వాత అదనపు సరుకులను తాత్కాలిక సంతలో అమ్మడం ప్రారంభించారు అక్కడున్న మహిళలందరూ. కాలక్రమేణా మహిళల బాధ్యతలు స్వీకరించడంతో ఇది ఒక మార్కెట్గా అభివృద్ధి చెందింది. ఆ విధంగా ఇమాకీదల్ ఆవిర్భవించిందన్నమాట. కానీ ఇదేమి ఒక్కరోజులోనో లేకపోతే కొన్ని సంవత్సరాల్లో జరిగింది కాదు, చాలా గొప్ప చరిత్ర ఉన్న మార్కెట్ ఇది. అందుకనే ఈనాటి మన శక్తిశీల్లో ఆ మహిళా శక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

హిమా కీథల్ ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా శక్తి నడుపుతున్న మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన శక్తిశీలిలో. అయితే ఆర్థిక సాధికారత అనే పదం అసలు అర్థం తెలీదు, ఆ మాటే తెలియనప్పుడే మణిపూర్ రాష్ట్ర మహిళలు ఎలాంటి గుర్తింపు లేకుండా ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా సాగిస్తున్నారు, నిర్వహిస్తున్నారు ఈ మార్కెట్ని. 1939 బ్రిటిష్ పాలకులు స్థానికంగా పండించిన బియ్యాన్ని అంత పంటని తీసేసుకొని వాళ్ళ సొంత బెటాలియన్స్కి ఎగుమతి చేస్తున్నప్పుడు వారు చేతులు కట్టుకొని కూర్చోలేదు. మణిపూర్లో స్థానికంగా తినడానికి సరిపడ ఆహారం లేనప్పుడు వీరందరూ ఒక శక్తిగా సమిష్టిగా నిలబడి ఉద్యమం చేశారు. వారు చేసిన ఉద్యమానికి బ్రిటిష్ వారు కూడా భయపడ్డారు. మరి మహిళా శక్తి అంటే అంత గొప్పది. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం హిమా కీథల్ గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కళ్యాణ వైభోగమే చిత్రానికి స్వీయ సంగీత దర్శకత్వంలో కళ్యాణ్ కోడూరి సునీతతో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన లక్ష్మీ భూపాల్. శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:34.

0: జనాభాగణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఇమా కీధల్ మణిపూర్ రాష్ట్రంలో ఇంపాల్లో నిర్వహిస్తున్న అతిపెద్ద మార్కెట్, మహిళా శక్తి నిర్వహిస్తున్న అతిపెద్ద మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఆచారం ప్రకారం వివాహిత స్త్రీలు మాత్రమే మార్కెట్లో అధికారంగా వ్యాపారం చేయగలరట. అధికారిక ప్రాంతంలో స్థానం పొందాలంటే పదవీ విరమణ అంటే రిటైర్మెంట్ కూడా ఉంటుందిట. ఈ మార్కెట్లో పదవీ విరమణ చేస్తున్న వ్యాపారి ఒక స్త్రీని కానీ లేదా వారి బంధువుని కానీ నామినేట్ చేయాలి. అంటే తన తర్వాత వారు అక్కడ కూర్చొని వ్యాపారం నిర్వహిస్తారు అని చెప్పాలన్నమాట. ఆ వ్యాపారి సాధారణంగా తన సోదరి కానీ, కుమార్తె కానీ, లేదా బంధువు అయినా కావచ్చు, వారినే తమ వారసులుగా ఎన్నుకుంటారట. ఎంత బాగుంది కదా. ఇంతకీ ఈ మార్కెట్లో వ్యాపారం చేయడానికి పాస్ ఎంత తెలుసా? అతి తక్కువ 40 రూపాయలు పాస్ రుసుము మాత్రమే చెల్లిస్తారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మగవారికి నో ఎంట్రీ. అంటే మార్కెట్లోకి రావచ్చు, కానీ మగవారికి వ్యాపారం చేయడానికి, వస్తువులను విక్రయించడానికి అనుమతి లేదు. పురుషులు ఆ ప్రదేశంలో ప్రవేశించవచ్చు, కేవలం వస్తువులు కొనుక్కోవడానికి, కూలీలుగా పనిచేయడానికి, కాపలాదారులుగా పనిచేయడానికి, లేదా అక్కడున్న మహిళలకి పాలు టీ ఇవ్వడానికి మాత్రమే. అది మహిళా శక్తి. అంటే అందుకనే ఈ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా అంత ప్రసిద్ధి చెందింది.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

పుల్వహాబ్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించారు రచన ఆనంద్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2 గంటల 42 నిమిషాలు దాటి 10 సెకండ్లు. ఇమాకీథల్ మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంపాల్లో ఉన్న అతిపెద్ద మహిళా శక్తి నిర్వహిస్తున్న మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వ కఠిన నియంత్రణలో ఉంటుంది. నేడు ఈ మార్కెట్లో దాదాపు 5,000 నుండి 6,000 మంది మహిళా వ్యాపారులు ఉన్నారు. వీరిలో చాలామంది తమ దుకాణాలను తరతరాలుగా వారసత్వంగా పొందారు. లెక్కలేనని కుటుంబాలకు ఇమాకీదల్లో వ్యాపారం చేయడం కేవలం ఉపాధి మాత్రమే కాదు, అదొక జీవన విధానం అంటున్నారు అక్కడ వ్యాపారం చేస్తున్న స్థానికులు. మరి ఇంత ప్రసిద్ధి మార్కెట్లో ఏం దొరుకుతాయి, ఏమేం కొనుక్కోవచ్చు చెప్తాను ఈ కమర్షియల్ తర్వాత.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మణిపూర్ రాష్ట్ర సాంస్కృతిక నిలయమంటారు ఈ ఇమా కీధల్ని. ఒక సామాజిక ఆర్థిక సంస్థగా కూడా పనిచేస్తుంది ఈ మార్కెట్. మరి ఏం దొరుకుతాయో చెప్తానన్నాను కదా. సాంప్రదాయ మణిపురి వస్త్రాలు, వివిధ తెగలు, వారికిష్టమైన ఎంతో క్లిష్టమైన నేత శాలువలు, చేతి వస్తువులు, గృహోపకరణాలు, సుగంధ ద్రవ్యాలు, బొమ్మలు, తాజా కూరగాయలు, పండ్లు, చేపలు, ఇంకా అక్కడ ఎంతో ఫేమస్ అయిన మొరాక్ మిరపకాయలు, ఇలా ఎన్నో దొరుకుతాయి ఈ మార్కెట్లో. అన్నిటికన్నా సందర్శకులు వచ్చి కొనుక్కునే వస్తువులు ఏంటో తెలుసా? చేతితో నేసిన ఫానెక్లు, ఇనాఫీలు, ఇవి సాంప్రదాయ వస్త్రాలన్నమాట. మణిపురి సాంప్రదాయ వస్త్రాలకి ప్రసిద్ధి ఈ మార్కెట్. ఒక సామాజిక ఆర్థిక సంస్థగా కూడా పనిచేస్తూ వేలాది మంది మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని అందిస్తూనే శతాబ్దాలుగా సామాజిక సంబంధాలను బలోపేతం చేస్తోంది ఈ ఇమా కీధల్. ఎంత గొప్ప విషయం! అందుకని

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

బాహుబలి 2 చిత్రం నుండి శ్రీ సౌమ్య శ్రీనిధి ఆలపించిన పాట విన్నారు. సంగీతం రచన ఎంఎం కీరవాణి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:52 దాటి 50 సెకండ్లు. భారతదేశంలోనే అత్యధిక మహిళా అక్షరాస్యత రేటు ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ రాష్ట్రం దేశంలో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. కేవలం అలా మాత్రమే కాదు, ఈ ఇమాకేధల రూపంలో కూడా. యుద్ధాలు వచ్చాయి, బ్రిటిష్ వారు వచ్చారు, కరువులు మహమ్మారులు ఎన్ని వచ్చినా ఈ మార్కెట్ని మాత్రం ఏమీ చేయలేకపోయాయి. అంత గొప్ప చరిత్ర ఉంది ఇమాకీధల్కి.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: వకీల్ సాబ్ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. ఎన్ని వచ్చినా ఆ మార్కెట్ని ఏమీ చేయలేకపోయారు. ఎందరో శక్తిశీలుల సమిష్టి కృషి అంకిత భావానికి మారు పేరుగా నిలుస్తోంది ఇమా కీథల్. ఐకమత్యమై మహాబలం అంటూ పారంపరంగా నిర్వహిస్తున్న ఈ మహిళామణులందరికీ ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. ఇది ఈనాటి శక్తిశీలి మణిపూర్ రాష్ట్ర రాజధాని అయిన ఇంపాల్లో నిర్వహిస్తున్న ఇమా కీథల్ గురించి. మళ్ళీ మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ పలకరిస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. అంతవరకు నమస్కారం. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్ను ఫేజ్ 3 కింద చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. 18 కార్పొరేషన్లు ఫెడరేషన్లకు చైర్మన్లను, 11 ఫెడరేషన్లకు వైస్ చైర్మన్లను నియమించారు. ఈ వివరాలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ మధ్యాహ్నం ప్రకటించారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డులో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతువారం కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. హైదరాబాద్లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ గాంధీనగర్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. 129 సిలిండర్లు, 7.5 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి చిన్నబోయినపల్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లాలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా తడిసిన వరిధాన్యం, మొక్కజొన్నలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ధర్మపురి మార్కెట్ యార్డును దర్శించిన మంత్రి రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. యువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఈరోజు మంథనిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు. విద్య ద్వారానే సమానత్వం స్వేచ్ఛ

చర్చ సాధ్యమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. నాణ్యమైన విద్య, ఫీజుల నియంత్రణపై ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వాల బాధ్యతే అని నమ్మిన ప్రభుత్వాలుండాలన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్హాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి రాత్రి 8 గంటలకు వింటారు.

0: రాక్షస సామ్రాజ్యాన్ని హనుమంతుడు తగులబెట్టినట్టు బెంగాల్లో తృణమూల్ చీకటి పాలనను చిత్తు చేసిండ్రు మన మోదీ. ఇక తెలంగాణలో అరాచక పాలన అంతమే తదుపరి లక్ష్యంగా రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళ్దాం. మన మోదీతో కలిసి అడుగేద్దాం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: అది
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చాయ్ తో హాయ్ కబుర్లు విత్ యువర్ జనాగ్. మంచి మంచి కబుర్లు చెప్పడానికి నేను రెడీ అయిపోయాను. స్టూడియో టాక్టో టైం 5:25 అవుతుంది. ఆ కబుర్లని వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. హ్యాపీగా చేతిలో హాట్ చాయ్ కప్ తీసుకోండి. ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ కబుర్లతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా వింటూ ఈ వన్ అవర్ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ ఇవాల్టీ అంటే May 6th స్పెషాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఆ స్పెషల్ డే ఏంటంటే ఇంటర్నేషనల్ నో డైట్ డే. తెలుగులో చెప్పాలంటే అంతర్జాతీయ అమితాహార దినోత్సవం. ఈ స్పెషల్ డేతో పాటు ఇంకొన్ని విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి, డెఫినెట్ గా మీకు మంచి ఫీల్ అయితే ఇస్తాయి. మీరు జస్ట్ అలా హాట్ చాయ్ తాగుతూ ఇలా హాయ్ హాయిగా నేను చెప్పే కబుర్లన్నీ వింటూ ఉండండి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: చలో పరేడ్ గ్రౌండ్. రావణ మూకకు కాష్టం పేరుస్తూ, సికింది రాజకీయాల అంతు తేలుస్తూ, రామరాజ్య స్థాపనకు, తెలంగాణ వికాసానికి బాజాప్తా వస్తున్నాడు మన మోదీ. భరోసా ఇస్తున్నాడు మనకై మోదీ. మనతో కలిసి నడుస్తున్న మన మోదీకి మద్దతుగా May 10th పరేడ్ గ్రౌండ్ సభను జయప్రదం చేద్దాం.

0: టిల్లు స్క్వేర్ సినిమా కోసం రామిరియాల పాడిన పాట కాసర్ల శ్యామ్ రచన, శ్రీచరణ్ పాకాల రామిరియాల సంగీతం.
1: చలో పరేడ్ గ్రౌండ్స్, తెలంగాణ తలరాత మార్చనీకి వస్తున్నాడు మన మోదీ. అవినీతి పరుల ఆట కట్టిస్తాడు, మనకు అండగా నిలబడతాడు. మే 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మన మోదీతో కలిసి అడుగులు వేద్దాం. వికసిత తెలంగాణ వైపు కలిసి నడుద్దాం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. చాలామంది న్యూ ఇయర్లో డైట్ అంటూ స్టార్ట్ చేస్తారు, కొన్నాళ్ళకి అది గాయబైపోతుంది. మళ్ళీ ఎవ్రీ మండే ఆలోచిస్తారు, సండే బాగా తిని ఈసారి మండే కదా డైట్ స్టార్ట్ అంటారు. కానీ డైట్ ఫాలో అయ్యే ఆ అసలైన సోమవారం లైఫ్లో ఎప్పటికీ రాదు, చాలామంది లైఫ్లో రాదు. అది మార్నింగ్ లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఇది తింటే ఫ్యాట్ పెరుగుతుందా, అది తింటే ఎక్కువ క్యాలరీలు వస్తాయని మైండ్ ఎప్పుడు కౌంట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, జీరో సైజ్ బాడీస్, ఫిట్నెస్ ఛాలెంజెస్, ఈ డైట్ ట్రై చేయండి 7 రోజుల రిజల్ట్, ఆ డైట్ ట్రై చేయండి 4 రోజుల్లో రిజల్ట్, 6 ప్యాక్, ఇలా అంటూ వేల వేల మెసేజ్లు వస్తుంటాయి. ఇలా చూస్తూ చూస్తూ మన బాడీని మనమే కంపేర్ చేసుకుంటూ మనం ఉన్నట్లే ఉండడం మర్చిపోతున్నామా అనే డౌట్ కూడా వస్తుంటుంది. ఒకసారి థింక్ చేయండి, ఎందుకు మనం శరీరంతో యుద్ధం చేస్తున్నాం? ఎందుకు ఇలా ఉండాలి, అలా కనిపించాలి అనే రూల్స్ మన మీద మనమే పెట్టుకున్నాం? ఇది కేవలం మన సమాజం పెట్టుకున్న ఒత్తిడి కాదా అని ఒక ఫిమేల్ డాక్టర్ ఈ ప్రెజర్కి వ్యతిరేకంగా ఒక చిన్న స్టెప్ ముందుకేశారు. ఆ స్టెప్ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఫాలో అవుతున్న ఒక స్పెషల్ డే అయింది. ఆ స్పెషల్ డే ఈరోజే, అదే ఇంటర్నేషనల్ నో డైట్ డే. దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటి అనే విషయంతో పాటు ఈ డైట్ గురించి కాస్త లోతుగా ఆలోచించేలా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్. ఇప్పుడు మాత్రం డైట్లో ఉన్నా సరే ఈ పాట విని హ్యాపీగా కడుపు నింపుకోండి.

0: మిథునం ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వప్న పాడిన పాట విన్నారు. తనికెళ్ళబరిన రచన, వీణాపాణి సంగీతం.
1: పరేడ్ గ్రౌండ్ తెలంగాణ తలరాత మార్చనీకి వస్తున్నాడు మన మోదీ. అవినీతి పరుల ఆట కట్టిస్తాడు, మనకు అండగా నిలబడతాడు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు మన మోదీతో కలిసి అడుగులు వేద్దాం. వికసిత తెలంగాణ వైపు కలిసి నడుద్దాం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో టాక్టో టైం 5:17 కాసేసి 54 సెకండ్స్ అవుతుంది. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. స్టే ట్యూన్డ్.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఒకరోజు డైట్ అనే పదాన్ని కంప్లీట్గా మర్చిపోయి మీకు ఇష్టమైన ఫుడ్ తినండి అని ఎవరైనా అంటే అస్సలు అదొక సెలబ్రేషన్ ఆ డే అంతా. వినడానికి చాలా చాలా బాగుంది, తినడానికి ఇంకా బాగుంటుంది అని అనుకుంటాం. అదే ఇంటర్నేషనల్ నో డైట్ డే. అయితే ఇది కేవలం ఫుడ్ గురించే కాదు, మన మెంటల్ హెల్త్ గురించి, మన సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి కూడా. ఈ డే 1992లో బ్రిటన్లో మేరీ ఇవాన్స్ యంగ్ అనే ఒక మహిళా డాక్టర్ స్టార్ట్ చేశారంట. చిన్నప్పటి నుంచి ఆమె చాలా బొద్దుగా ఉండేదంట. కొంతమంది బాడీ షేమింగ్ చేసేవాళ్ళంట, డైట్ ఉండాలని ప్రెజర్ చేసేవాళ్ళంట. దానివల్ల ఆమెకు హెల్త్ ఇష్యూస్ రావడంతో పాటు సొసైటీలో చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశారంట. ఆ తర్వాత ఆమెకు అర్థమైంది ఏంటంటే సమస్య మన శరీరం కాదు, మన ఆలోచనలేని. అందుకే ఫస్ట్ మన బాడీని మనం లవ్ చేయాలి, డైట్ పేరుతో మనల్ని మనమే బాధ పెట్టుకోకూడదు. ఈ మెసేజ్ని ఇదే రోజు ఆమె స్టార్ట్ చేశారు. మొదటేమో చిన్న క్యాంపెయిన్, అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ అవుతుంది. ఈ రోజును సెలబ్రేట్ చేయడానికి ఏం చేయాలంటే మీకు ఇష్టమైన ఫుడ్ తినండి, మీ బాడీని యాక్సెప్ట్ చేయండి, ఇతరుల్ని జడ్జ్ చేయడం ఆపండి, వాళ్ళని బాడీ షేమింగ్ చేయకండి, అండ్ మీ మీద మీకు గౌరవం పెంచుకోండి. ఎందుకంటే ఆరోగ్యం అంటే కేవలం బాడీ కాదు, మన మైండ్ అండ్ మనసు కూడా హ్యాపీగా ఉండాలి. తక్కువ తినడం కాదు, రైట్గా తినడం ముఖ్యం. నేను ఇలా ఉండాలి అనే ప్రెషర్ వద్దు, నేను ఆరోగ్యంగా ఉండాలన్న ప్లెజరే ముద్దు. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: ఉలవచారు బిర్యానీ. ఈ సినిమా కోసం కైలాస్ ఖేర్ పాడిన పాట చంద్రబోస్. సాహిత్యం ఇళయరాజా, సంగీతం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. అజరామరం అనిపించే గీతాలు,

0: मधुरिमा।
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
2: अपने से ऊपर का जो स्टूडेंट है, हमसे ज्यादा होशियार है, उसको कहो 5-10 मिनट मेरे साथ बैठो, मुझे बताओ मैं ये सोच रहा हूँ ठीक है क्या, तुम करेक्ट करो।
1: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
3: म्यूजिक एंड मस्ती फिल्मी न्यूज तो पाटू मनल्ली अपडेटेड गा उंचडानिकि बोलेदंत गपशप व्हाट्सएप रिक्वेस्ट सॉन्ग डेडिकेशंस इंका एन्नेन्नो ओनली ऑन వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
4: పరేడ్ గ్రౌండ్ రావణ ముఖకు కాష్టం పేరుస్తూ సికింది రాజకీయాల అంతు తేలుస్తూ రామరాజ్య స్థాపనకు తెలంగాణ వికాసానికి బాజాప్తా వస్తున్నాడు మన మోదీ. భరోసా ఇస్తున్నాడు మనకై మోదీ. మనతో కలిసి నడుస్తున్న మన మోదీకి మద్దతుగా మే 10 పరేడ్ గ్రౌండ్ సభను జయప్రదం చేద్దాం.
5: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ. ఇంటర్నేషనల్ నో డైట్ డే గురించి మాట్లాడుతున్నాం కదా, హాయిగా తృప్తిగా మితంగా తిందాం, తర్వాత సంగతి దేవుడికి వదిలేద్దాం. ఈ కాస్త దానికి ఎందుకింత తపన, తాపత్రయం, అంతులేని ఆరాటం, కొర్రలు అరికలు అంటూ గడ్డి గాదం తిని మినరల్ వాటర్లు కంగెన్ వాటర్లు తాగి 100 ఏళ్ళు బతికితే అప్పటికి మనల్ని గుర్తుపెట్టే మనిషి ఉండదా? జస్ట్ కిడింగ్. కాబట్టి అతిగా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించడం కూడా అనారోగ్యమే. అలాగని పూర్తిగా అశ్రద్ధ కూడా చేయొద్దు. ఉన్నంతలో కాస్త తక్కువ తినడం, ఎక్కువ పనిచేయడం, ఏదైనా ఎక్సర్సైజ్

క్రమం తప్పకుండా చేయడం, ఇది సరిపోతుంది కదా. దీంతోపాటు ఆనందంగా ఉండాలి. స్ట్రెస్ని దగ్గరికి రాకుండా లెఫ్ట్ లెగ్తో తన్నిపడేయాలి. నచ్చిన కళ లేదంటే హాబీని సాధన చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆనందమే ఆరోగ్యానికి అసలైన మూలం కాబట్టి. ఎప్పటికీ అన్నం పప్పు కూరలు మాత్రం మానేయకండి. హాయిగా పచ్చళ్ళు చారులు పచ్చిపులుసులు తినండి. మన దగ్గర పారుతున్న నది మనకు జీవనది, అలాగే మన దగ్గర పండే ఆహారమే మనకి జీవశక్తి. మంచిగా ఉండండి, హాయిగా తిని ప్రశాంతంగా నిద్రపోండి. ఫైనల్లీ ఇంటర్నేషనల్ నో డైట్ డే మనకు చెప్పే మెయిన్ మెసేజ్ ఏంటంటే, డైట్ అంటే పనిష్మెంట్ కాదు, బాడీని ప్రేమించడం చాలా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరి బాడీ వేరేలా ఉంటుంది, సో నో కంపారిజన్. పర్ఫెక్ట్ బాడీ అనేది ఒక మిత్ అంతే. అట్ ద సేమ్ టైం ఈరోజు జంక్ ఫుడ్ తినండి అనే రోజు కాదు, గిల్ట్ లేకుండా తినండి, స్ట్రెస్ లేకుండా జీవించండి అనే రోజు. వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ నో డైట్ డే. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: పెళ్లి సందడి సినిమా కోసం ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ గీతం, గానం ఎంఎం కీరవాణి బృందం, శ్వేతనాగ.
1: చలో పరేడ్ గ్రౌండ్. రావణ ముఖకు కాష్టం పేరుస్తూ, చికింది రాజకీయాల అంతు తేలుస్తూ, రామరాజ్య స్థాపనకు, తెలంగాణ వికాసానికి బాజాప్తా వస్తున్నాడు మన మోదీ. భరోసా ఇస్తున్నాడు మనకై మోదీ. మనతో కలిసి నడుస్తున్న మన మోదీకి మద్దతుగా మే 10న పరేడ్ గ్రౌండ్ సభను జయప్రదం చేద్దాం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నారు. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: ఇంకా వింటున్నారా బాలు? ఇక ఎప్పుడు పోతావు రా ఊర్లో కొన్ని అక్క.

0: బలగం సినిమా కోసం రామ్ మిర్యాల పాడిన పాట అది. కాసల శ్యామ్ రచన, భీమ్ సిసిరెల్లియో సంగీతం.
1: లంకంత రాక్షస సామ్రాజ్యాన్ని హనుమంతుడు తగులబెట్టినట్టు బెంగాల్లో తృణమూల్ చీకటి పాలనను చిత్తు చేసిండ్రు మన మోదీ. ఇక తెలంగాణలో అరాచక పాలన అంతమే తదుపరి లక్ష్యంగా రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళ్దాం. మన మోదీతో కలిసి అడుగేద్దాం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఉండాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. స్టూడియో క్లాక్ టైం 5:40 క్రాస్ చేసి 51 సెకండ్స్ అవుతుంది. చిన్న చిన్న స్టోరీలు, పెద్ద పెద్ద షాకులు నవ్వుతూ చూస్తాం, బరువుతూ బయటకు వస్తాం. నేను మాట్లాడుతోంది పెద్ద సినిమాల గురించి కాదు, ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న మైక్రో డ్రామాల అస్సలు ఫీల్ గురించి. ఒకప్పుడు సినిమా అంటే 3 గంటలు, అంతకుముందు అయితే 3 గంటల పైనే, ఈ మధ్య కాలంలో అయితే 2 అవర్స్, 2.5 అవర్స్. కానీ వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత ఆ డ్యూరేషన్ ఇంకా తగ్గింది. ఇక సీరియల్స్ అంటే అది ఎండ్లెస్ ఎపిసోడ్స్ అనుకోండి. కానీ ఇప్పుడు 2 నిమిషాల్లో స్టోరీ, 5 నిమిషాల్లో ఎమోషన్, చివరిలో ఒక స్ట్రాంగ్ మెసేజ్, ఇదే మైక్రో డ్రామాల మ్యాజిక్. దేశంలోని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఇప్పుడు ఈ చిన్న స్టోరీల మీదే పెద్దగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ కొత్త ఫార్మాట్ ఎక్కువగా హిట్ కావడానికి రీజన్ ఏంటంటే, మనకి టైం లేదు కానీ మంచి స్టోరీ కావాలి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, బట్ బోర్ కాకూడదు. అందుకే షార్ట్ టైం స్ట్రాంగ్ ఇంపాక్ట్, ఇదే న్యూ ఫార్ములా. ఫ్యూచర్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు చిన్న కంటెంట్ ప్లస్ పెద్ద ఇంపాక్ట్. ఇదే టాపిక్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: மெயின் ஃபேமஸ் இசிமா கசும் ராகுல் சிப்ளிகன்ஸ் பாடின பாட்டு அது. கல்யாண் நாயக் ஹானி சரியா பாடுறாச்சரு கல்யாண் நாயக் சங்கீதம்.
1: చలో పరేడ్ గ్రౌండ్స్ రావణ మూకకు కాష్టం పేరుస్తూ సికింది రాజకీయాల అంతు తేలుస్తూ రామరాజ్య స్థాపనకు తెలంగాణ వికాసానికి బాజాప్తా వస్తున్నాడు మన మోదీ. భరోసా ఇస్తున్నాడు మనకై మోదీ. మనతో కలిసి నడుస్తున్న మన మోదీకి మద్దతుగా మే 10 పరేడ్ గ్రౌండ్ సభను జయప్రదం చేద్దాం.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువర్ అర్జే నాగ్. ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న మైక్రో డ్రామాల గురించి మాట్లాడుతున్నాం కదా. నెక్స్ట్ టైం మీరు 2 నిమిషాలు ఫ్రీగా ఉన్నారనుకోండి, స్క్రోల్ చేయకుండా ఒక మైక్రో డ్రామా చూడండి. ఎందుకంటే చిన్న వీడియోలో కూడా పెద్ద భావం ఉంటుంది కాబట్టి మనకి టైం లేదు. ఈ ఒక్క మాటే ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని కంప్లీట్గా మార్చేసింది. ఒకప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం ఒక ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేస్తాం, 3 నిమిషాలు కథ చూసేస్తాం, వెంటనే స్కిప్ లేదా నెక్స్ట్. ఇది కొత్త జనరేషన్ స్టైల్. ఇందుకే ఇప్పుడు మైక్రో డ్రామాల రెవల్యూషన్ జరుగుతోంది. 100కి పైగా షోలు, ప్రతి ఒక్కటి ఒక చిన్న ప్రపంచం. ఇది ఎంటర్టైన్మెంట్లోనే కాదు పెద్ద బిజినెస్ అండ్ ఆడియన్స్ మైండ్ సెట్లో కూడా చేంజ్. కోవిడ్ తర్వాత థియేటర్లు తగ్గాయి, టీవీ యాడ్స్ తగ్గాయి, డిజిటల్ పెరిగింది. అందుకే ఇప్పుడు కంటెంట్ కూడా ఫాస్ట్, షార్ట్ అండ్ స్ట్రాంగ్ అనమాట. మైక్రో డ్రామాల మీద ఒలుకేయండి. మీరు కూడా 18 పేజెస్ సినిమా నుంచి తిరుపతి మట్ల పాడిన పాట శ్రీమణి రచన, గోపి సుందర్ సంగీతం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రో 2 దశకు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవులకు రాష్ట్ర ప్రభుత్వం పలు పేర్లు ప్రకటించింది. ఈ వివరాలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. నిజామాబాద్ జిల్లాలో 2 కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వార్తల వివరంగా, హైదరాబాద్ మెట్రో రైలు 2 దశకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 7 కారిడార్లతో కూడిన మెట్రో 2 దశ సమగ్ర ప్రణాళికను రూపొందించి డీపీఆర్ను ఇప్పటికే సమర్పించామని తెలియజేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి ఈ సాయంత్రం సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో 2 దశ, మెట్రో 3 దశపై కేంద్ర మంత్రితో చర్చించారు. ప్రస్తుతం మెట్రో 1 దశ ప్రభుత్వం పరిధిలో ఉండటంతో 2-3 దశల విస్తరణ సులువవుతుందన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2 దశ ప్రాజెక్టును భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. 18 కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్మన్లను, 11 ఫెడరేషన్లకు వైస్ చైర్మన్లను నియమించారు. ఈ వివరాలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ మధ్యాహ్నం ప్రకటించారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్, గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్గా మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్, పెరిక సహకార కార్పొరేషన్ చైర్మన్గా దొంగారి వెంకటేశ్వర్లు, చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా దూదం వెంకటరమణ సహా పలు కార్పొరేషన్లకు, ఫెడరేషన్లకు చైర్మన్లను ప్రకటించారు. యువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణ $3 trillion ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. బుధవారం మంథనిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: ఆడియో విజువల్ గేమింగ్ కి సంబంధించిన సంస్థ, ఈ సంస్థ ద్వారా ఇక్కడ శిక్షణ పొందితే అదే విధమైన ప్రతిఫలం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు చాలా మంది వచ్చారు. ఏఐ కి సంబంధించి, జెన్ ఏఐ కి సంబంధించిన సంస్థ వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అందరూ వారి సంస్థకు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి ఒక కేంద్రంగా నిలబడాలని టాక్స్ సంస్థ వారు వచ్చారు.
1: ప్రజాప్రతినిధులు, అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మల్లెపల్లి గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
3: మనము మన ప్రాంతం వెనకబడింది, ఇప్పుడు 100 కోట్లతో దవకాయ కడుతున్నాం మక్తల. ఈ రోజు మీరు రోజు ఇంత ఇబ్బంది పడుతున్నారు. మక్తల కించి పేటకు పోనీకే 1000 గుంతలు, 23 కిలోమీటర్ పోనీకే సచ్చిన సావ అవుతుంది. 210 కోట్లతోన మక్తల కించి నారాయణపేటకి రోడ్డు సాంక్షన్ తీసుకున్నాం.
1: వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన రైతు వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి మొక్కజొన్న, వరి దిగుబడి అధికంగా వచ్చిందని, రైతులకు ఇబ్బందులు లేకుండా గ్రామ గ్రామాన వేగంగా కొనుగోలు జరుగుతున్నదన్నారు.

बीबीसी पना थमन एसएस अद्वितीय हो जला पाड़ी न पाटा कृष्णकांत रचना थमन एसएस म्यूजिक दे राजा साहब सिनेमा कोसम आकाशवाणी विविध भारती केंद्रम समयम 6 గంటల 10 నిమిషాలు ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి చిన్నబోయినపల్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం చిన్నబోయినపల్లి గ్రామంలో 1,42,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన 11 KV విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. జగిత్యాల జిల్లాలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా తడిసిన వరిధాన్యం, మొక్కజొన్నలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ధర్మపురి మార్కెట్ యార్డును సందర్శించిన మంత్రి రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్ యార్డుల్లో ఉన్న వరిధాన్యం, మొక్కజొన్నను వారం నుంచి 10 రోజుల్లోగా పూర్తిగా కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నారాయణఖేడ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో సుమారు 18,000 ఉద్యోగాల భర్తీని చేపట్టామన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఐసీఏఆర్ ఐఐఆర్ఆర్లో వరి పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే స్పీడ్ బ్రీడింగ్ ఫెసిలిటీకి ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగి లాల్ జాట్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు నిర్మించిన అత్యాధునిక విత్తన గోదామును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యాధిరహిత బయో ఫోర్టిఫైడ్ విత్తనాలను రైతులకు వేగంగా చేరవేయటమే లక్ష్యమని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 2 కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జానకంపేట నిజామాబాద్ ఇందల్వాయి సిర్నాపల్లి మధ్య గూడ్స్ షెడ్ల వద్ద ఈ వంతెనలు నిర్మించనున్నారు. కాగా ప్రజల అవసరాలను గుర్తించి ఈ ప్రాజెక్టులను స్పెషల్ రైల్వే ప్రాజెక్టు కింద చేర్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో భూసేకరణ అనుమతులు, టెండర్ల పనులు వేగవంతమై ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలతో పాటు రైలు, వాహన ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. అకాల వర్షాలతో మంచిర్యాల జిల్లా లక్సెట్పేట మండలంలో మృతి చెందిన 4 బాధిత రైతు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు తెలిపారు. అకాల వర్ష భీభత్సం వల్ల చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఒక్కో కుటుంబానికి 5,00,000 రూపాయలు, అదేవిధంగా తాను వ్యక్తిగతంగా ఒక్కో కుటుంబానికి 2,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తానని తెలిపారు. అర్హులైన వారికి 5,00,000 రూపాయలు రైతు బీమా కూడా ఇస్తామని తెలిపారు.
1: ఎమ్మెల్యేగా నా తరఫున 2,00,000 రూపాయలు ప్రతి చనిపోయిన కుటుంబానికి సొంతగా 2,00,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. దీంతో పాటు ప్రభుత్వం నుంచి 5,00,000 రూపాయలు తాత్కాలికంగా అందజేయడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలను అన్ని విధాలు ఆదుకుంటాం.
0: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైస్ మిల్లర్లు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
2: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనేటువంటి క్రమంలో కొనుగోలను వేగవంతం చేయాలని చెప్పిన ఆదేశం ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాలలో ఇంచుమించు 300 పైసలకు లారీలు తిరుగుతున్నాయి చెప్పి లెక్క వచ్చిన సందర్భంలో, ఇంకా అదనంగా లారీలను తెప్పించే కార్యక్రమంతో పాటు వ్యాన్లను కూడా ఆయా ప్రాంతాలు ఉన్నట్లు వాడుకోవాలని, ఆయా ప్రాంతాల్లో మిల్లర్లకు దగ్గర ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు గ్రామాలలో ఉంటే కూడా ట్రాక్టర్లు కూడా అవసరమైతే వాడుకోవాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకుని వచ్చి రైతుకు ఎలాంటి ఇబ్బంది చేయకూడదని చెప్పినటువంటి కార్యక్రమాన్ని చేసిన సందర్భాన్ని
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్ మెట్రో 2 దశకు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవులకు రాష్ట ప్రభుత్వం పలు పేర్లు ప్రకటించింది. ఈ వివరాలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. నిజామాబాద్ జిల్లాలో 2 కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆకాశవాణి వార్తలింతతో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి కొత్త ప్రేమలేఖలు రచన శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి, పఠనం శ్రీ చావలి దేవదాస్.
1: మనుషులు ఎన్ని రకాలో, చీరలు అన్ని రకాలే. కంచిపట్టు చీర కనికట్టు చేస్తుంది, ధర్మవరం చీర దర్పం పోతుంది, పోచంపల్లి చీర ప్రాయాన్ని దాస్తుంది, బెనారస్ చీర ఓహో అనిపిస్తుంది, ఉప్పాడ చీర ఉత్సాహాన్నిస్తుంది, నారాయణపేట చీర నిండుదనాన్నిస్తుంది, ఇక గొల్లబామ చీరంటారా ఆహా ఓహో అనిపిస్తుంది, గద్వాల చీర పెద్దరికాన్ని ఆపాదించేస్తుంది, మంగళగిరి చీర మర్యాద నేర్పిస్తుంది. మొత్తానికి భారతీయ స్త్రీ చీర కడితే ఆ కట్టుబడికి పట్టుపురుగు జన్మే తరించిపోతుందట. అందుకే చీరకట్టుకి ఓ ప్రేమలేఖ రాసేద్దాం. కమనీయంగా ఆ ప్రేమలేఖను వినేద్దాం.

గుడ్ మార్నింగ్ రూప, ఎలా ఉన్నావు? మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. ప్యారిస్లో ఫ్యాషన్ షో అంటే ఏంటో అనుకున్నా. మన పోచంపల్లికి పట్టం కడుతూ నువ్వు నిర్వహించిన ఫ్యాషన్ షో స్టాండింగ్ ఓవేషన్ అందించింది కదూ. మోడల్స్ అందరితో డయాస్ మీద నువ్వు నిలబడ్డప్పుడు ఆ విజయం నీదిగా కాకుండా మన ఊరిదిగా అనిపించింది ఎందుకో. అయినా నువ్వు చేసిన ఫ్యాషన్ పీరియడ్ అంతా కూడా ఒకవైపు, చివర్లో నవ్వారు చీర కట్టుతో గోచిపోసి 47 దాటిన ప్రౌఢ స్త్రీలతో నువ్వు చేసిన ఫ్యాషన్ షో హ్యాట్సప్ అనే చెప్పాలి. ఆ ర్యాంప్ వాక్ సాగుతున్నంతసేపు కూడా చప్పట్లతో హాల్ అంతా దద్దరిల్లిపోయిందంటే నమ్ము. అయినా నీకు చెప్తున్నానేంటి అనుకోకు, నువ్వు చాలా టెన్షన్గా ఉన్నావు అప్పుడు. ఎందుకో నాకు మన కాలేజీ రోజులు బాగా గుర్తొచ్చాయి. ఇంట్లోనేమో ఓణీ వేసుకునేది నిన్ను కాలేజీకి వెళ్ళొద్దనేవాళ్ళు, కాలేజీలో నిన్నేమో అప్పలమ్మల్లా చూసేవాళ్ళు. ఎర్రబసెక్కి ఇప్పుడే దిగారా అంటూ ఎద్దేవ కూడా చేసేవాళ్ళు. కానీ లెక్చరర్లు మాత్రం బాగా గౌరవించేవారు. అది నువ్వు సాధించిన మార్కులకో లేదా సంప్రదాయబద్ధమైన నీ డ్రెస్కో కాదు. రూప, నీకు గుర్తుందా నువ్వు కాలేజీ డే పోటీల్లో మీ అవ్వలాగా 9 గజాల చీర కట్టి ఫస్ట్ ప్రైజ్ కొట్టేశావు, గుర్తుంది కదూ? చిన్నప్పటి నుంచి కూడా నీకు చీరలంటే ఎంతో ఇష్టం. ఫ్యాషన్ టెక్నాలజీ చేసిన తర్వాత చీరకట్టు మీద పెద్ద పరిశోధన చేశావంటే నిజం చెప్పొద్దు, నవ్వుకున్నాననుకో. ఇంత పిచ్చితనమేంటో అనుకున్నాను. కాని నీ ప్రవృత్తిని వృత్తిగా మలుచుకుని నువ్వు సాధిస్తున్న విజయాలు చూసి ఎంత గర్విస్తున్నానో తెలుసా? ఎన్నో ప్రాంతాలను బట్టి, ఇంకెన్నో భౌగోళిక స్థితులను బట్టి చీర రూపాంతరం చెందుతూ వచ్చింది కదూ. మా ముత్తవ్వ మా ముత్తాత పక్కన 9 గజాల చీర కట్టుకుని ఎంత రాజసంగా ఫోటో దిగిందో తెలుసా? హుందాగా చెంగులు పోసి కట్టుకున్న తీరు ఎంతటి వారినైనా కట్టిపడేస్తుంది. ఆ తర్వాత ఇక అమ్మ విషయానికొస్తే, అమ్మ సగం రోజులు చీరలు సగం రోజులు చుడీదార్లు వేసుకునేది. చీర కట్టుకునే అమ్మ 2-వీలర్ మీద వెళుతుంటే ఆ చీరకట్టు మీద అందం ద్విగుణీకృతమైనట్టుగా అనిపించేది. అమ్మ దూరం నుంచి నడుచూస్తుంటే కుచ్చీళ్లు నెమలి పురివిప్పినట్టుగా ఆడుతూ తన కాలి వేళ్లను ముద్దాడుతూ ఎంత అందంగా ఉండేవో తెలుసా? పండగ రోజుల్లో అమ్మ గోచిపోసి కట్టుకునే పట్టు చీరల్లో మరింత అందంగా కనిపించేది. కాసింత పసుపు ముఖాన రాసుకుంటుందేమో, పచ్చగా మెరిసిపోతూ దోస గింజంత బొట్టు పెట్టుకుని ఆ బొట్టు కింద దేవుని ప్రతిమలకి పెట్టిన కుంకుమ బొట్టు దిద్దుకుని చెంగుని నడుముకు దోపుకుని చకచకా వంటలు చేసి అందరికీ సహపంక్తి భోజనాలు పెడుతూ ఉంటే ఎందుకో

పదే పదే అమ్మని చూడాలి అనిపిస్తూనే ఉండేది. అమ్మ పాదాల మీద జీరాడే కుచ్చెళ్లలోనే నా ప్రాణం నిలబడిపోతుందేమో అన్నంతగా తదేకంగా చూస్తూ ఉండిపోయేవాణ్ణి. ఇక చెల్లెలకి ఓణీలిస్తూ హాఫ్ శారీ ఫంక్షన్ చేశారు, గుర్తుందా నీకు? అబ్బో, అప్పుడైతే ఆ అమ్మవారే మా చెల్లి రూపంలో ఎలకు దిగిందా అన్నంత అందంగా ఉందనుకో. వల్లే కట్టారు అంటూ చిన్ని చీర కట్టి గొలుసులు పేరు వేసి అందరికీ భోజనాలు పెట్టేవారు. ఆచార వ్యవహారాలు ఎంత గొప్పవి కదా రూప. ఆ తర్వాత ఎంతో ఇష్టపడి ఎన్నెన్నో పెళ్లి చూపులు కష్టపడి చూసి మా ఆవిడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకో అది నీకు తెలుసనుకో, కారణం చీరే కదా. పెళ్లి చూపుల్లో మా ఆవిడ కట్టుకున్న చీర తీరు చూసి ఎంతెంతో ఇంప్రెస్ అయ్యి రోజూ ఇలా ఉండకపోయినా కనీసం వారానికి 3 రోజులైనా చీరలో కనిపిస్తే బాగుండునని కలలు కూడా కన్నాను. పెళ్ళయ్యాక అదే విషయం చెప్తే ఫక్కున నవ్వేసింది మా ఆవిడ. ఎందుకా నవ్వు అంటే, మీరు చేసుకుండాల్సింది నన్ను కాదు, ఆ బ్యూటీ పార్లర్ అమ్మాయిని అని. ఎందుకంటే ఆ చీర కట్టింది ఆ అమ్మాయే మరి. నిజం చెప్పొద్దు, భలే నిరాశ పడిపోయాను. అయితే తన ఓర్పు, నేర్పు, మంచితనం అన్నీ నాకెంతో నచ్చాయి, ఒక్క చీర విషయంలో తప్ప. ఎన్నిసార్లు ప్రయత్నించినా తనకి చీర కుదరటం లేదు. చీర చుట్టుకున్నట్టే ఉంటుంది తప్ప కట్టుకున్నట్టుగా ఉండట్లేదు. ఈ మధ్య ఏదో వారపత్రిక వాళ్లు 4 రోజుల్లో చీర కట్టుకోవడం నేర్పిస్తామని పేపర్ ప్రకటన కూడా ఇస్తే నాకిష్టమని 4 రోజులు ఆఫీసుకు సెలవు పెట్టి మరీ వెళ్లి నేర్చుకుంది. ఈ మధ్య కాస్త నయమనే చెప్పాలి. అయినా రూప, ప్రపంచ వస్త్రధారణ అన్నిటిలో కూడా చీరకున్నంత సెక్స్ అపీల్ దేనికీ లేదని, ఆ కట్టుకునే తీరులోనే ఎన్నెన్నో ఒంపుసొంపులున్నాయని, కనిపించకుండా కనిపించే అందాలు, ఆ ముడతలు పడ్డ చీర మడతల వెనుక వంపులు తిరిగే విరుపులు, అబ్బో అంటూ శృంగార పురుషులు ఎన్ని రకాలుగా చెప్పినా చీరకట్టు చీరకట్టే సుమా, నువ్వే కదా. పెట్టుకునే బొట్టుని, చీర కట్టుకునే తీరును చూసి ఆ స్త్రీకెంతో ఓర్పు ఉందో తెలుసుకోవచ్చు అనేదానివి. నువ్వు పట్టుచీర కడితేనూ పుత్తడి బొమ్మ, ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ అన్న కవి కనిపిస్తే బావుండు. సాష్టాంగ పడాలని ఉంది అతని పాదాల మీద. అయినా నువ్వెన్నైనా చెప్పు రూప, చీరలన్నిటిలోకి పెద్ద ముత్తైదువ పాత్ర మాత్రం కంచిపట్టు చీరదే. కంచిపట్టు చీర కనికట్టు చేస్తుంది, ధర్మవరం చీర దర్పం పోతుంది, పోచంపల్లి చీర ప్రాయాన్ని దాస్తుంది అంటారు. ఇక బెనారస్ చీర బ్రహ్మాండమైన అందాన్నిస్తుంది. ఇక ఉప్పాడ చీరంటావా, ఉత్సాహాన్నిస్తే నారాయణపేట చీర నిన్నుదనాన్నిస్తుంది అంటారు. ఇక గద్వాల చీరకొచ్చేసరికి ఈ చీర పెద్దరికాన్ని అందిస్తే మంగళగిరి చీర మాత్రం మన్నన్ని అందిస్తుంది అంటారు. చూసేవా రూప, మనుషులు ఎన్ని రకాలో ఈ చీరలు అన్ని రకాలే. ఎవరు ఏ చీర కట్టి కనికట్టు చేసినా ఆ చీరలో కనిపించే అందం కన్నా ఆ చీరలో ఉన్న అతివ అందించే ఆత్మీయతే నన్ను కట్టిపడేస్తుంది తెలుసా. నీకు తెలుసుగా మా హుంస పెద్దమ్మ, తన నవ్వారు చీర కట్టులో కాస్త మహారాష్ట్ర ఆచార వ్యవహారాలు మన చీర కట్టు అలవాట్లు కలగాపులంగా కనిపించేవి. నీకు తెలుసుగా నేను రవివర్మ అభిమానినని, మా ఇంటి నిండా రవివర్మ పెయింటింగ్స్ ఉంటాయి. ఎన్నిసార్లు చూసినా ఆ పెయింటింగ్స్లోని స్త్రీలు నాకు మామూలు మనుషుల్లా కనిపించరు, వెలిగిపోతున్న వర్చస్సుతో దేవతలా కనిపిస్తారు నాకు. ఆలోచించగా ఆలోచించగా వారి చీర కట్టే వారి అందాన్ని మరింత పెంచిందేమో అనిపించేది. గోచుకట్టు, మట్టి గాజులు, తలలో బంతిపూలు, ముఖాన పెద్ద బొట్టుతో మన ఊరి దేవతలా అనిపిస్తారు వాళ్లు. దక్కనీ సాంస్కృతిక వారసత్వాల్లో ఈ గోచీకట్టు కూడా ఒకటేమో. నుడి మహారాష్ట్రది కావచ్చేమో కాని అందం మాత్రం మన తెలుగువాళ్లదే సుమా. రూప, భాషా శాస్త్రంలో చీరకి విస్తృతమైన అర్థం ఉంది తెలుసా. చీరంటే శరీరాన్ని కప్పేది మాత్రమే కాదు, చీరకి లింగభేదాన్ని చూపించలేదు. కాని రానురాను అర్ధ సంకోచం చెంది చీర అనే పదాన్ని ఆడవాళ్లకి మాత్రమే పరిమితం చేశారు. విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో చీర కట్టే ఓ వృత్తిగా మారింది. నీల

సంప్రదాయానికి ఆధునికతను అద్దుతూ జీన్సు, పలోజో, ఫ్లోర్ లెంగౌన్, లెగ్గింగ్, ధోతి, కురా, పటియాల, లెహెంగ వంటి వాటి మీద చీర ధరిస్తూ కొత్తగా మెరుస్తుంది యువతరం. ఇక దుస్తుల డిజైన్తో పాటు శారీ డ్రైపర్లను ఆహ్వానిస్తున్నారు చాలామంది అమ్మాయిలు. డాలీ జైన్ అనే కొల్కత్తా అమ్మాయి 325 రకాలుగా చీర కడుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ఉంది. 4 చేతుల సంపాదిస్తుంది కూడా. లెహంగా స్టైల్కి చీర కట్టుని అనుసంధానించి హిప్ హాప్, టైట్ ఫిట్, ఫిల్ స్టైల్ రకరకాల ప్రయోగాలు చేసిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. నువ్వు కూడా ఆ స్థాయికి ఎదగాలి. అయినా భారతదేశంలో సంప్రదాయం ఉన్నన్నాళ్లు కాసుల పేరు, చీరకట్టు ఎక్కడికి పోతాయి చెప్పు. రూప, నాకు తెలియకడుగుతాను, గోచి పోసి చీర కట్టుకుని ఆడవాళ్లందరూ చెవులకు రకరకాల ఆభరణాలు ధరిస్తారెందుకు? నువ్వు కూడా అంతేగా, ఏదో పక్క పుల్లలా అంటావు. అంటే ఇప్పుడు మోడ్రన్ లేడీస్ పెట్టుకునే సెకండ్ సెట్ ఎయిర్ టాప్స్ లాంటివి కదా, గంటీలు, మెంచులు, సికిడీలు, బుడీలు, గోల్డ్ బాల్స్తో తయారైన గున్నాలు, ఇలాంటివెన్నో కదా. ఏంటి అంతలా నవ్వుతున్నావు? ఇవన్నీ నాకెలా తెలుసనా? నేను పెయింటర్ని అన్న విషయాన్ని మర్చిపోతున్నావు సుమా. రవివర్మ, వడ్డాది పాపయ్య, బాపిరాజు లాంటి వాళ్ల పెయింటింగ్స్లో ఎన్నెన్ని అందాలు కనిపిస్తాయో. ఆ చీరకట్టు, ఆ కనుముక్కు తీరు, పెట్టుకునే నగలు, పెదవుల మీద నవ్వు, చుట్టూ ఉన్న పూల సొగసులతో అబ్బో, విచ్చుకున్న పువ్వుల ఎంత బాగా అనిపించిందో ఒక్కో పెయింటింగ్ చూస్తుంటే. అసలు పూర్వకాలపు ఆడవారికి ఫ్యాషన్ తెలీదు అనుకునే అపార్థ జీవులకి ఈ ఆడవారిని చూస్తే ఏమనిపిస్తుందో, వాళ్లెంత ముందు చూపుతో ఉంటారో, ఎంత ఆరోగ్యపరంగా ఆలోచిస్తారో తెలుస్తుంది కదా. నేత చీరలు కావడం వల్ల చెమట పీల్చుకుంటుంది, గోచీ పోసి కట్టడం వల్ల త్వర త్వరగా అడుగులేసుకుంటూ పనులు చేసుకునే వీలుంటుంది, నడుం పట్టు బెల్ట్లా ఉపయోగపడుతుంది. ఇక ఋతుక్రమ సమయంలో కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. రూప, నేను పేపర్లో చదివేనే కాని చీరకట్టుతో ఫ్యాషన్ షోని చూడడం ఇదే మొదటిసారి. నువ్వు సాధించావు. ప్యారిస్ అంటేనే ఫ్యాషన్ నగరం కదా. అలాంటి నగరీయ సంప్రదాయాన్ని ఈనాటి తరానికి పరిచయం చేస్తూ ఫ్యాషన్ పీరియడ్ ఏర్పాటు చేయడం చాలా ఆసక్తికరమైన అంశం. కేవలం శ్రామిక స్త్రీలు మాత్రమే వారి సౌకర్యం కోసం కట్టుకుంటారు అనే అపార్థాన్ని, గ్రామీణ నిరక్షరాస్యులు మాత్రమే చుట్టుకుంటారు అనే అపార్థాన్ని తొలగిస్తూ కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టే నీలాంటి ఫ్రెండ్ నాకుండడం నిజంగా గర్వంగా ఉంది. గోచి అంటే గుడిసెల్లో వాళ్లు కట్టుకునేది అనే అర్థాన్ని చెరిపేసి ప్రపంచ యవనిక మీద నువ్వు చేస్తున్న ఈ ప్రయోగాలు మర్చిపోలేనివు సుమా. ఇవి మరింతగా నీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాలని, మన దేశ గోచి కట్టుకి ప్రఖ్యాతిని ఇవ్వాలని కోరుకుంటూ నీ మిత్రుడు సంపత్.

కొత్త ప్రేమలేఖలు ధారావాహికలో ప్రేమలేఖ విన్నారు. లేఖా రచన శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి, పఠనం శ్రీ చావలి దేవదాస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: చేయాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో.

0: ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: ఎనిమిది వసంతాలు ఈ సినిమా కోసం కెఎస్ చిత్ర పాడిన పాట అది. సంగీతం హిషామ్ అబ్దుల్ వహాబ్, సాహిత్యం వనమాలి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
1: మన జనరే.

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మన జనరంజని.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చైతన్. చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విందాం ఇవాళ. ముఖ్యంగా చేంజింగ్ సీజన్స్ తో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలను ఉదయం పూట గోరువెచ్చని ఎండలో కాసేపు ఉంచడం మంచిది. చలి ఎండ అంతగా లేని సమయంలో బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి. తద్వారా ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని పసికందుకు వస్తుంది. పసిపిల్లలకు తప్పనిసరిగా అన్ని రకాల వ్యాక్సిన్లు వేయించినప్పుడే పిల్లలు అన్ని రకాల బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందగలరు. అప్పుడే పుట్టిన బిడ్డ కళ్ళ యొక్క తెల్లగ్రుడ్డు, చర్మం బైల్ బిలిరుబిన్ అనే వర్ణం వల్ల పసుపు ఛాయను సంతరించుకోవడం, అప్పుడే పుట్టిన బిడ్డలకు కొంతవరకు కామెర్లు ఉండటం సామాన్యం. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం వల్ల, అంటే ఇవి రక్తంలోకి బిలిరుబిన్ని విడుదల చేస్తాయి. సరిగ్గా ఎదగని కాలేయం వల్ల బిలిరుబిన్ని సరిగ్గా తయారు చేయలేక మూత్రంలోనికి విసర్జించడం, ఇది జరుగుతుంది. సామాన్య శిశువుకి కామెర్లు పుట్టిన 2 లేక 5 రోజున కనబడతాయి, మరికొంత కాలానికి తగ్గిపోతుంది. శిశువు కామెర్లను నియోనేటల్ హైపర్ బిలిరుబిన్ అనేమియా మరియు ఫిజియోలాజికల్ జాండిస్ అని కూడా వ్యవహరిస్తాం. అప్పుడే పుట్టిన బిడ్డల్లో కామెర్లు లేక నవజాత కామెర్లు సామాన్యంగా హానికరం కాదు. దీన్ని పుట్టిన 2వ రోజు చూడొచ్చు. సాధారణమైన కాన్పుల విషయంలో 8వ రోజు వరకు, ముందుగా పుట్టిన బిడ్డల విషయంలో 14వ రోజుల వరకు కనబడుతుంది. దీని లక్షణాలు ఏంటంటే పసుపు వర్ణం గల చర్మం, కంటిలోని తెల్లగుడ్డు గోళ్లు పసుపు వర్ణంలోకి మారడం, సాధారణమైన దానికంటే ఎక్కువసేపు బిడ్డ నిద్రపోవడం. దీని చికిత్స ఏమిటంటే కామెర్లు సామాన్యమైనవి అయితే 10 రోజుల్లో తగ్గిపోతుంది. అయినప్పటికీ తీవ్రతను తగ్గించుకొనుటకై కొన్ని ఇవ్వబడ్డ వైద్య విధానాలు అవలంబించడం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, శ్వాసకోశ వ్యాధులు కూడా పిల్లల్లో చాలా కామన్. వీటి లక్షణాలు అంటే ఆకలి, దప్పిక లేకపోవడం, శ్వాస ఎక్కువగా పీల్చడం, పక్కటెముకల కదలిక, గురక, పిల్లి కూతలు ఉంటాయి. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

విసర్జన చేయుట, ఈగలు వాలిన పాడైన ఆహారం తినిపించట, మురికి నీరు వాడటం వల్ల వస్తాయి. అలాంటప్పుడు శిశువుకి తల్లిపాలే తాగించాలి. శుభ్రమైన మంచినీరు వాడాలి. వంటకు ముందు, తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మూత వేసిన ఆహారం మాత్రమే తినాలి. పిల్లల చురుకుదనంలో తగ్గుదలు ఉన్నట్లయితే, పిల్లలు డల్గా ఉంటూ తమ చుట్టుపక్కల జరిగే విషయాల మీద ఆసక్తి ప్రదర్శించకుండా ఉంటే అది తప్పకుండా పట్టించుకోవాల్సిన విషయమే. ఇలా పిల్లలు అనాసక్తికరంగా ప్రవర్తించడాన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ ADHD అంటారు. పిల్లల్లో మొదట్లో చాలా చురుగ్గా ఉంటే యాక్టివ్గా ఉంటారు, కాలక్రమేణా చెప్పబడిపోతారు. ఇలా ఒక్కసారిగా వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పు సంభవిస్తుందన్నమాట. మెదడు ఎదుగుదల సక్రమంగా లేనప్పుడు ఈ పరిస్థితి సంభవిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టీకరిస్తున్నారు. మెదడు మొదటి 5 ఏళ్లలో అత్యధిక ఎదుగుదల రికార్డ్ చేస్తుంది. శరీరంలోని హార్మోన్స్, తినే ఆహారంలోని విటమిన్స్ ఈ విషయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జన్యు సంబంధం అంటే తల్లిదండ్రులతో ఎవరికైనా మెదడు సరిగ్గా లేకపోతే పిల్లలకు ఈ పరిస్థితి రావచ్చు. మేరరిక వివాహాల్లో జన్మించిన పిల్లలు సాధారణంగా ఇవి తక్కువగా ఉండటానికి కారణం. ఈ రకమైన జన్యు సంబంధమైన లోపాలే పసికట్టడం ఎలా? క్లాస్ రూమ్లో తోటి పిల్లలతో వీరి ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకుంటూ ఉండాలి. పిల్లల స్నేహితులు ఎవరు, వాళ్ళు మన పిల్లలతో ఎలా ఉంటున్నారు, ఈ విషయాలు తెలిస్తే పిల్లాడి ప్రవర్తన అంచనా వేయవచ్చు. ఆరోగ్యకరమైన ప్రశాంత వాతావరణాన్ని పిల్లల చుట్టూ ఏర్పరచాలి. క్రియేటివిటీకి స్థానం ఉండేటట్లు చేయాలి. సంగీతం నేర్పటం, పెయింటింగ్ వేయడం, డ్యాన్స్ ఇట్లాంటివి నేర్పించడం వల్ల ఈ డల్నెస్ పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇలా చేస్తే వాళ్లల్లో ఆహ్లాదకర భావాలు మొదలవుతాయి. కొంతవారి మానసిక పరిస్థితిని అదుపు చేయడానికి ఎదుగుదలకు తోడ్పడుతుంది. డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా బాబుకి 16 నెలలు, ఇదే మాకు తెలుచూలు. మా బాబు మానసిక వికాసంలో తేడా ఉందని అనిపించి డాక్టర్ను సంప్రదించాం. డౌన్ సిండ్రోమ్ అన్నారు. అసలు మా బాబుకున్న సమస్య ఏమిటి? భవిష్యత్తులో ఇది నయం అయ్యే అవకాశం ఉందా? మాకు తర్వాత పుట్టే పిల్లలకు ఇది సమస్య వచ్చే అవకాశం ఉందా? మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి తెలియజేయండి. మీరు చెప్పిన కొద్దిపాటి సమాచారాన్ని బట్టి మీ పాపకు డౌన్ సిండ్రోమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమస్యను నిర్ధారణ చేయడానికి పాపకు క్రోమోజోమ్ల పరీక్ష చేయడం చాలా ముఖ్యం. డౌన్ సిండ్రోమ్ అనేది చాలా ఎక్కువగా చూసే ఒక జన్యుపరమైన సమస్య. పిల్లల్లో క్రోమోజోమ్ల సంఖ్యలో మార్పు, అంటే ఉండాల్సిన క్రోమోజోమ్ల కంటే ఎక్కువగా ఉండటం అన్నది ఈ డౌన్ సిండ్రోమ్కి కారణం. ఈ సమస్య ఉన్న పిల్లల్లో కండరాలు మృదువుగా ఉండటం, శరీరంలో తగినంత ఎదుగుదల లేకపోవడం, మానసిక వికాసం లేకపోవడం, గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉండటంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కూడా సమస్యలు ఉండొచ్చు. అయితే కొద్దిమంది పిల్లల్లో ఫిట్స్ రావడం కూడా చూస్తూ ఉంటాం. డౌన్ సిండ్రోమ్ వచ్చిన పిల్లల్లో మానసికమైన ఎదుగుదల లోపం ఉండదని అందరిలో ఒకేలా ఉండదు. వీళ్లల్లో తెలివితేటలు IQ 30% నుంచి 60% వరకు ఉంటుంది. డౌన్ సిండ్రోమ్ జన్యుపరమైన సమస్య అయినప్పటికీ ఇది ఉన్న పిల్లలు పెద్దలను అనుకరించడం, సంగీతం పట్ల ఇష్టం కనబరచడం, ఎప్పుడూ సంతోషంగా ఉండటం వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలకు గుండె సంబంధించిన ఏదైనా రుగ్మత ఉంటే తక్షణం చికిత్స చేయించాల్సిందే. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు స్పెషల్ స్కూల్స్ లో చదివించడం, తేలికపాటి వృత్తుల్లో శిక్షణ ఇవ్వడం సాధ్యమే. మహిళల్లో బాగా చిన్న వయసులో లేదా బాగా వయసు పైబడ్డాక గర్భధారణ జరిగిన వారికి డౌన్ సిండ్రోమ్తో పిల్లలు పుట్టడం ఎక్కువగా చూస్తుంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి పిల్లల్లో వచ్చే డిజీజెస్ గురించి. వన్ ఎగ్జాంపుల్, అ కేస్ స్టడీ. మా పాపకు 7 వయసు. ఈ మధ్య చాలా విపరీతంగా జ్వరం వచ్చి సన్నగా అయిపోయింది. మా ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది. డాక్టర్ని సంప్రదించాం. మందులు వాడుతున్నాం. జ్వరం తగ్గి మళ్లీ వస్తుంది. నీరసం ఎక్కువగా ఉంది. వాతావరణం వలనో మరే ఇతర సమస్య వలనో పాప చాలా నీరసంగా ఉంటుంది. పాపకు జ్వరం పూర్తిగా తగ్గి లావు పెరగాలంటే మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి. చిన్నపిల్లల్లో పదే పదే వచ్చే జ్వరాలకు అనేక కారణాలు ఉన్నప్పటికీ మీరు చెప్పిన లక్షణాలు, మీరుండే ప్రాంతాన్ని బట్టి చూస్తే మీరున్న ప్రదేశాల్లో ఉండే పిల్లల్లో ముఖ్యంగా వెక్టర్బోన్ డిజీజెస్, అంటే దోమలతో వచ్చే డిజీజెస్ కనబడతాయి. లైక్ మలేరియా, పేళ్ల నుంచి వచ్చే బొరీలియా, పిగ్ బోన్ ఫీవర్, కొన్ని ఏకకణ జీవులతో వచ్చే ట్రిప్నోజోమా వంటి జ్వరాలు ఏమైనా వస్తున్నాయా అని తెలుసుకోవడం మొదట చేయాల్సిన విషయం. అలాగే చిన్నపిల్లల్లో తరచూ జ్వరం రావడం, బరువు పెరగకపోవడానికి యూరినరీ ఇన్ఫెక్షన్ మరో ముఖ్య కారణంగా చెప్పవచ్చు. పిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత నీరసంగా ఉండటం అన్నది మరో ముఖ్య లక్షణం. అయితే ఇలాంటి వాళ్ళంతా కరెక్ట్గా డాక్టర్ దగ్గర అన్ని డయాగ్నోసిస్ టెస్టింగ్ చేయించుకున్న తర్వాత, నిర్ధారణ చేసిన తర్వాత దానికి కరెక్ట్ మెడికేషన్ వాడాలి. ఇంకో కేస్ స్టడీ అండి. ఇక్కడ ఏమంటారంటే, మా పాప వయసు 6 ఏళ్లు, ఈ మధ్య చాలా డల్గా ఉంటుంది. ఇంతకుముందు చాలా చలాకీగా ఉండేది. మొన్న ఈ మధ్య గొంతు నొప్పి ఉందని అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాం. పాప నోటిలోని నాలుక మీద గొంతు

0: లోపలికి భాగంలో 2-3 సార్లు పుండ్లలాగా వచ్చాయి, చాలా నొప్పిగా ఉంటుందని చెప్తుంది. అయితే ఈ లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే మౌత్ అల్సర్స్ వస్తున్నాయి. దీన్ని వీళ్ళు నివారించాలి, కరెక్ట్ మెడికేషన్ తీసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, ఇలా చూస్తూ పోతే చిన్నపిల్లల్లో ఎన్నో డిజీజెస్ వస్తాయి, కానీ ఏదంటే అది మెడికేషన్ ఇవ్వడానికి వీల్లేదు. చిన్నపిల్లలే కదా, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వీళ్ళకు ఫీవర్స్ కామనే అని ఏదో ఒక మెడికేషన్ వేసే కన్నా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయడం ఉత్తమం. విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ ర్యాపింగ్ అప్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: బింబిసార ఈ సినిమా కోసం ఎంఎం కీరవాణి సాహిత్యాన్ని అందించి స్వరాలు సమకూర్చిన పాట అది. మోహన భోగరాజు శాండిల్య పాడిన పాట.
1: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాల గని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: ఢిల్లీలో పరేడ్ గ్రౌండ్స్. తెలంగాణ తలరాత మార్చనీకి వస్తున్నాడు మన మోదీ. అవినీతి పరుల ఆట కట్టిస్తాడు, మనకు అండగా నిలబడతాడు. మే 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మన మోదీతో కలిసి అడుగులు వేద్దాం, వికసిత తెలంగాణ వైపు కలిసి నడుద్దాం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: లంకంత రాక్షస సామ్రాజ్యాన్ని హనుమంతుడు తగులబెట్టినట్టు బెంగాల్లో తృణమూల్ చీకటి పాలనను చిత్తు చేసిండ్రు మన మోదీ. ఇక తెలంగాణలో అరాచక పాలన అంతమే తదుపరి లక్ష్యంగా రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళ్దాం, మన మోదీతో కలిసి అడుగేద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జయచెన్నయ్య. ముఖ్యాంశాలు. తమిళనాడులో టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వియత్నాం అధ్యక్షుడు తోలాంల మధ్య చర్చల అనంతరం ఉభయ దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. దేశవ్యాప్తంగా గృహ వినియోగ సిలిండర్లు 100% సరఫరా అవుతున్నాయని పెట్రోలియం, సహజవాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం 9వ తేదీన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతుంది. వార్తల వివరంగా. తమిళనాడులో టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. 50 విజయ్ తమ పార్టీ సీనియర్ నాయకులు కెఏ సెంగోత్యన్, ఎన్ ఆనంద్, సిటిఆర్ నిర్మల్ కుమార్, అరుణ్ రాజ్, ఆదవ్ అర్జున్లతో కలిసి గవర్నర్తో సమావేశమయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా 10 స్థానాలు తక్కువ. 2 చోట్ల నుంచి విజయం సాధించిన విజయ్ 1 స్థానాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. కాగా తొలుత కాంగ్రెస్ నాయకుడు గిరీష్ చోండకర్ విజయ్ని కలిసి తమ పార్టీకి చెందిన 5 మంది ఎమ్మెల్యేల మద్దతు తెలుపుతూ లేఖను అందజేశారు. ఇలా ఉండగా టీవీకే ఆహ్వానంపై ఆ పార్టీ కూటమిలో చేరే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వీసీకే అధినేత తిరుమ వలవన్ చెప్పారు. వీసీకే తరపున 2 సభ్యులు ఎన్నికయ్యారు. అంతకుముందు గవర్నర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించే విషయంలో 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భారత్, వియత్నాం దేశాల మధ్య ఈరోజు పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వియత్నాం అధ్యక్షుడు తోలాంల మధ్య చర్చల అనంతరం డిజిటల్ సాంకేతికత, అరుదైన భూమూలకాలు, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, ప్రభుత్వ రంగ ఆడిట్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, సంస్కృతి, పర్యాటకం మొదలైన రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ చర్చల సందర్భంగా ఉభయ నాయకులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భౌగోళిక విషయాల్లో పరస్పర ప్రయోజన సంబంధమైన అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ,
2: భారత్ కే అగ్రికల్చర్, ఫిషరీస్ ఆర్ ఎనిమల్ ప్రొడక్ట్స్ కా భీ వియత్నాం తక్ ఎక్స్పోర్ట్ ఆర్ సుగమ్ హోనే జా రహా హై. హమ్నే భారత్ ఆసియాన్ ట్రేడ్ అగ్రిమెంట్ ఐటికా కో వర్ష్ కే అంత తక్ అప్డేట్ కర్నే పర్ భీ సహమతి బనాయీ. ఇస్సే భారత్ ఆర్ ఆసియాన్ కే సభీ దేశో కే బీచ్ ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ కో నయీ ఊర్జా మిలేగీ. క్రిటికల్ మినరల్స్, రేర్ అర్థ్ ఆర్ ఎనర్జీ సహయోగ్ మే నయీ పహలో సే హమ్ దోనో దేశో కీ ఇకనామిక్ సెక్యూరిటీ ఆర్ సప్లై చైన్ రిజిలియన్స్ సునిశ్చిత్ కరెంగే.
1: వియత్నాం అధ్యక్షుడు మాట్లాడుతూ, భారత్తో తమ దేశానికి 50 ఏళ్ల సంబంధాలకు ఎంతో ప్రాధాన్యముందని, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నదని అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి జనరల్ ఫన్ వాన్ జియాంగ్తో సమావేశమయ్యారు. భారత, వియత్నాం దేశాల మధ్య సుదీర్ఘకాలంగా అనేక ఒప్పందాలు అమలు జరుగుతున్నాయని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఉభయ దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకునే విషయంలో ఆ దేశ రక్షణ మంత్రితో చర్చలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. జపాన్ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఓనోడా కిమ్ ఈరోజు

0: మన శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్తో ఢిల్లీలో సమావేశమై ఆరోగ్యం, వైద్య పరికరాలు వంటి అనేక అంశాలపై ఉభయ దేశాల మధ్య సహకారానికి సంబంధించి చర్చలు జరిపారు. జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహజమైన సారూప్యం ఉందని తెలిపారు. ఉభయ దేశాలు ఆవిష్కరణ రంగంలో కలిసిమెలిసి కృషి సాగించి సమాజానికి మేలు చేసే పరిశోధనలు చేయాలన్నారు. జపాన్ మంత్రి కిమి ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశం శీఘ్రగతిన ఆర్థిక అభివృద్ధి సాధించడం, ఆవిష్కరణ రంగంలో పటిష్టమైన లక్ష్యంతో కృషి సాగించడం వంటి అంశాలపై ప్రశంసలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. శాసనసభ ఎన్నికలు, 2026 ఉప ఎన్నికల నిర్వహణ సందర్భంగా తక్షణ నియంత్రణ చర్యలు తీసుకోవడంలో పారదర్శకతలో భారత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోని ఐటీ వేదిక ఈసీ నెట్ కీలక పాత్ర నిర్వహించింది. ఈసీ నెట్ యాప్ నుంచి 10 కోట్ల డౌన్లోడ్లు గణనీయమైన విషయమని ఎన్నికల సంఘం తెలిపింది. ఇటీవల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగిన 4వ తేదీనాడు 98.3 కోట్ల హిట్స్, సగటున నిమిషానికి 3 కోట్ల హిట్స్ నమోదయ్యాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణ స్థాయిలో ఉందని, కొరత గురించి డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎటువంటి సమాచారం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త ఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజవాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ విలేకరులతో మాట్లాడుతూ, వంట కోసం ఉపయోగించే గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, 100% ఎల్పీజీ లభిస్తున్నదని, వాణిజ్య సిలిండర్లు మాత్రం 70% అందుతున్నట్టు పేర్కొన్నారు.
1: जो घरेलू कुकिंग एलपीजी सिलेंडर का प्राइस है वो चेंज नहीं हुआ है. जो आपने इंक्रीज की बात की वो सिर्फ कमर्शियल सिलेंडर के लिए हुई है. मैं दोबारा से कहती हूँ कि डोमेस्टिक एलपीजी सिलेंडर पर कोई इंक्रीज नहीं हुआ है. इसी तरह जो पेट्रोल पंप पर पेट्रोल और डीजल है उसके प्राइस में भी अभी कोई वृद्धि नहीं की गई है.
0: పలు దేశాలకు తరలించి అక్కడ సైబర్ నేరాలకు వాడుకుంటున్న ముఠాను సిబిఐ పట్టుకుంది. సైబర్ నేరాల నెట్వర్క్ మన వారికి ఉద్యోగాల ఆశ చూపి ఆగ్నేయాసియా దేశాలకు తరలిస్తున్నట్టు తేలిందని సిబిఐ తెలిపింది. ఈ విచారణలో భాగంగా సిబిఐ ముంబై, ఢిల్లీ, లక్నౌ, కాశీపూర్, ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లాలోని గోండాలలో సోదాలు జరిపింది. దీంతో పాటుగా బాధితుల వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఈ నెట్వర్క్లో పాల్పంచుకుంటున్న వారి వద్ద క్రిప్టోకరెన్సీతో పాటుగా పలు ఆర్థిక లావాదేవీలను కూడా సిబిఐ కనుగొంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం 9వ తేదీన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య విలేకరులతో మాట్లాడుతూ, స్వీకారోత్సవం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈరోజు కోల్కతాలో తమ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాళీఘాట్లోని తమ నివాసంలో ఈ సమావేశం జరిగింది. తృణమూల్ తరపున మొత్తం 80 మంది ఎన్నిక కాగా 69 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఈరోజు రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను గువాహటిలోని లోక్భవన్లో కలిసి రాజీనామా అందజేశారు. దీంతో ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. డాక్టర్ శర్మ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పాత మంత్రిమండలి ఆధ్వర్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగాలని కోరినట్లు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని హైదరాబాద్ పట్టుదలతో ఉంది. మరోవైపు పంజాబ్ కూడా గట్టి పోటీచ్చేందుకు సిద్ధమైంది. కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఢిల్లీలో గిడ్డంగుల రంగం నియంత్రణపై ఆ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గిడ్డంగుల శాఖలో ప్రతిపాదిత మార్పులు, నియంత్రణ స్వరూపంపై సమావేశంలో చర్చలు జరిపినట్లు కేంద్ర సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తమిళనాడులో టీవీకే అధినేత సి జోసెఫ్

0: విజయ్ ఈరోజు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వియత్నాం అధ్యక్షుడు తో లాంల మధ్య చర్చల అనంతరం ఉభయ దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. దేశవ్యాప్తంగా గృహ వినియోగ సిలిండర్లు 100% సరఫరావుతున్నాయని పెట్రోలియం, సహజవాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం 9వ తేదీన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
2: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
3: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
2: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
3: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం. రూట్ కెనాల్ ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ ఎం ప్రేమ్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో సామాన్యంగా దంత సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి అని అంటుంటారు. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంటు ఏ పరిస్థితుల్లో అవసరం పడుతుంది, ఎలా చేస్తారు, దానివల్ల కలిగే లాభాలు, ఈ విషయాల గురించి తెలియజేయడానికి ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ ఎం ప్రేమ్ కుమార్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ప్రేమ్ కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: సాధారణంగా వింటుంటామండి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించాలి, లేదంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వల్ల కొంచెం మేలు అవుతుంది అని. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఏ పరిస్థితుల్లో చేస్తారు?
1: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదు సార్, జస్ట్ మనం పాడైపోయిన పన్ను ఉంటుంది కదా సార్, దాంట్లో ఉండే పల్ప్ అంటే పాడైపోయిన పార్ట్ ఆ నరుని తీసేసి మళ్ళీ రీఫిల్ చేసి దాని మీద క్యాప్ పెట్టేయడమే సార్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే.
0: అంటే పాడైపోయిన నరు అంటే ఆ నరం ఏదైతే పంటి మధ్యలో ఉండేదాన్ని
1: తీసేసి,
0: గతంలో ఏదైనా పన్ను పుచ్చిపోయి ఆ నరం పాడైంది అంటే కనుక పూర్తిగా పన్నుని ఎక్స్ట్రాక్ట్
1: చేసేవాళ్ళు,
0: పళ్ళు పీకేయడం జరిగేది. అది దానికి ఆల్టర్నేటివ్ గా ఈ రూట్
1: కెనాల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సార్.
0: దానికి ఏ పరిస్థితుల్లో చేస్తారు, ఏ పరిస్థితుల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కరెక్ట్, ఏ పరిస్థితుల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వీలు పడదంటారు?
1: యా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మాక్సిమం మనం అన్ని పళ్ళకు చేయగలం సార్, ఒక విజ్డమ్ టూత్ మాత్రం సరిగ్గా చేయలేం సార్. అది అంటే దానికి ట్రీట్మెంట్ అనేది జరగదు, ఒకవేళ చేసినా కూడా దాని సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు పన్ను మరీ ఎక్కువ పాడైపోయింది అనుకోండి సార్, అంటే లిటిల్ బిట్ ఊగడం కానీ లేకపోతే మరీ ఎక్కువ పసరావడం కానీ జరిగింది అనుకోండి, దానికి ఒకవేళ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినా సక్సెస్ రేట్ అనేది సరిగా ఉండదు. పన్ను అనేది గట్టిగా ఉండాలి, పాడైపోయి ఉందనుకోండి దాన్ని మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన క్యాప్ వేస్తే అది లైఫ్ వస్తుంది మనకి, పన్నును సేవ్ చేయొచ్చు.
0: సేవ్ చేయొచ్చు అంటే మళ్ళీ పన్ను పీకకుండా అలా
1: చేయొచ్చు.
0: అంటే పన్ను మధ్య భాగం పుచ్చిపోయి నరమంతా పాడైంది అలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటారు? మామూలుగా గమనిస్తుంటాం, పెయిన్ కిల్లర్స్ వేసుకొని మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి అప్పుడు మనం ఏదో కాస్త ఉపశమనంగా ప్రయత్నం చేస్తుంటారు, అలా చేసినప్పుడు అది ఎటువంటి పరిణామానికి దారితీస్తుంది అంటారు?
1: యా, ఇలా చాలా మంది చేస్తారు సార్. యాక్చువల్లీ పన్ను నొప్పి వచ్చింది అనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక ట్యాబ్లెట్ తీసుకునేసి జస్ట్ ఆ పన్ను పెయిన్ రిలీవ్ అవుతుంది అనేసి అనుకుంటారు. ఇంకొంతమంది అయితే లోపల లవంగం లాంటిది కూడా పెట్టుకుంటారు అనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే టూత్ లైఫ్ అనేది పోతుంది సార్. అంటే వన్స్ ఒకసారి మొబిలిటీ స్టార్ట్ అయింది అనుకోండి పన్ను ఇంక ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిందే.
0: అంటే పన్ను
1: ఊగడం స్టార్ట్ అయిందంటే పన్ను ఇంకా ఎక్స్ట్రాక్షన్కి వెళ్ళిపోద్ది. ఎక్స్ట్రాక్షన్ వస్తే దాని తర్వాత కాంప్లికేషన్స్ మీకు తెలుసు కదా సార్, అంటే సరిగా మనం తినలేము, ప్రాపర్గా నమలలేము. ఇప్పుడు చాలామంది ఎక్కువ వినే ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ ట్రబుల్ వస్తూ ఉంటారు సార్. వాళ్ళు ఏంటంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకుంటారు. కానీ మనం ఇంతకుముందు మీరు వినే ఉంటారు సార్, అసలు గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది

0: ఏంటంటే, మనం ప్రాపర్గా నమిలి తినకపోవడం వల్ల వస్తుంది. మన వాళ్ళు ఇంతకుముందు పూర్వీకులు అనేవాళ్ళు బాగా నమిలి తిను నమిలి తిను అని. ఇప్పుడు మనం అంత నమిలే టైం ఉండట్లేదు. బేసిక్ ఇప్పుడుండే దీంట్లో అంత నమిలి తినడం లేదు. అండ్ ఇంకొకటి, ఒకవేళ నమిలి
1: తిన 32 పనులు ఉన్నాయి కాబట్టి కనీసం 32 సార్లు నవలాలు అనేవాళ్ళు.
0: ఇప్పుడు అది చేయట్లేదు కదా సార్. ప్రతి ఒక్కళ్ళు ఈ బిజీ లైఫ్లో ఫాస్ట్ ఫాస్ట్ నిలబడి తినేయడము, వెళ్ళిపోవడం ఆఫీస్కి అలా చేస్తున్నాం. ఇన్ని పళ్ళు ఉంటేనే సరిగ్గా తినలేకపోతున్నాం. అలాంటిది పళ్ళు లేకపోతే ఇంకెలా నమ్ములుతాం సార్ దాన్ని. సో మనకేంటంటే సరిగ్గా నమ్మలేకపోవడం వల్ల దానివల్ల మళ్ళీ కాంప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట.
1: అంటే డైజెషన్ ప్రాసెస్ కూడా
0: ఇంపాక్ట్ అవుతుంది.
1: సో ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఒక మాట అంటుంటారు, మంచిగున్న పక్క పన్ను కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. అది ఎంతవరకు నిజం?
0: ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, పన్ను పన్ను అన్ని పక్క పక్కనే ఉంటాయి కదా సార్. ఒకదానికి ఇన్ఫెక్షన్ వస్తే పక్కదానికి స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మన పైన పుచ్చు పడింది అనుకోండి సార్, ఆ పుచ్చు అనేది ఇన్ఫెక్షన్. మన సెలవు అనేది ఒక దగ్గర ఉండదుగా, సో అన్ని పళ్ళకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక్కదానికి ఇన్ఫెక్షన్ వస్తే, మన ఇప్పుడు మన పళ్ళు అనేవి రైలు పట్టాల్లో బోగిలు లాంటివి సార్, ఒకటి పడిందంటే దాని తర్వాత ఒకటి ఒకటి ఒకటి అలా పడుతూనే ఉంటాయి. సో ముందే జాగ్రత్త తీసుకోవాలి.
1: అంటే డాక్టర్ గారిని సంప్రదించాల్సిన సమయం ఏదంటారు? అంటే కేవలం పంటి నొప్పి రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, లేదు మనము పుచ్చు పడుతుందనే అనుమానం వచ్చినప్పుడు వెళ్లాల్సి వస్తుందా? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏ పరిస్థితుల్లో చేయించుకోవడం కరెక్ట్ అంటారు?
0: సార్ నా ఒపీనియన్ ప్రకారం, అసలు నీ పళ్ళు పాడైనా పాడవకపోయినా ఎవ్రీ 6 మంత్స్ 1 ఇయర్కి ఒకసారి డెంటిస్ట్ని కలవడం బెటర్ సార్. ఎందుకంటే వన్స్ ఒకసారి పాడైపోయింది అనుకోండి, ఇప్పుడు మన పుచ్చు వచ్చింది అనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ దాని మీద సిమెంట్ వేస్తే సరిపోద్ది. అది ఎక్కువ కాస్ట్ కూడా కాదు, పెద్ద ట్రీట్మెంట్ ఇది పెద్ద మనకి ఇంజెక్షన్ లాంటివి ఏ ట్రీట్మెంట్ ఏమీ జరగదు.
1: క్లీన్ చేసి సిమెంట్
0: జస్ట్ సిమెంట్ వేస్తే సరిపోద్ది.
1: అంటే తొలినాళ్ళలోనే కనుక వెళ్ళినట్లయితే సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.
0: మనం ఏం చేస్తాము, క్యావిటీ ఉన్నప్పుడు అప్పుడు చేయించుకోము, ఎప్పుడైతే పెయిన్ వస్తుందో అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇంకొంతమంది ఏం చేస్తారు, పెయిన్ వచ్చిన తర్వాత దానికి హోమ్ రెమెడీస్ లాంటివి, మనం ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, లవంగం లాంటివి వాడడము, సంథింగ్ వాళ్ళకి తెలిసిన ట్రీట్మెంట్లు చేయించుకోవడం,
1: చిట్కా వైద్యాలన్నీ
0: చేసేసి ఆఫ్టర్ దట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు.
1: అంటే ఒక విధంగా సమస్య ఉన్నా లేకపోయినా, అలాగే ఒక డెంటల్ డాక్టర్ దగ్గరకు ఒక విజిట్ వెళ్తే ఆ ఒక కన్సల్టేషన్ ఫీజుతోనే దాని పరిస్థితి కరెక్ట్ గా తెలిసిపోతుంది. ఏదైనా సమస్య ఉన్నట్లయితే తొలి దశల్లోనే గుర్తించి దాన్ని త్వరగా చికిత్స చేయడానికి అవకాశం
0: ఉంది సార్.
1: ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలని డాక్టర్ గారు నిర్ణయించారు అనుకుందాం, దానికి ఏ రకమైన ముందస్తు ప్రిపరేషన్స్ చేయాలంటారు?
0: ముందస్తు ప్రిపరేషన్స్ అంటే, ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనం చేయించుకున్నాం సార్, ఇప్పుడు ఇన్కేస్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనం చేస్తున్నాం, ప్రాసెస్ నడుస్తూ ఉంది, మేము ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నాం, ఏ టూత్కి అయితే చేస్తున్నామో అటువైపు గట్టిగా తినకూడదు సార్. అంటే గట్టిగా నమలకూడదు, ఎందుకంటే ఆ టూత్లో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండదు అన్నమాట. ఎప్పుడు నమలాలి అంటే ఆఫ్టర్ దట్ మేము క్యాప్ ప్లేస్ చేసిన తర్వాత నమలొచ్చు.
1: ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి బ్రిడ్జ్ అని పెడతారు డాక్టర్ గారు, అది ఏంటంటారు?
0: యా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత ఒక టూత్కు మాత్రమే మనం దాన్ని క్రౌన్ అంటారు సార్. ఇప్పుడు మధ్యలో ఒక పన్ను మిస్ అయిన తర్వాత అటు సైడ్ టూత్ ఇటు సైడ్ టూత్ సపోర్ట్ తీసుకుని పెడతాం కదా, దాన్ని బ్రిడ్జ్ అంటారు. ఇప్పుడు ఎలాగంటే, మనం పంది వేసేటప్పుడు ఇటు సైడ్ ఒక కర్ర ఇటు సైడ్ ఒక కర్ర సపోర్ట్ తీసుకుంటాం కదా సార్, అలా చేసే దాన్ని బ్రిడ్జ్ అంటారు అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే, ఇంతకుముందు బ్రిడ్జ్ పెట్టేవాళ్ళు సార్, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏమొచ్చిందంటే ఇంప్లాంట్ పెడుతున్నారు అన్నమాట. ఈ పక్క టూత్ కూడా సపోర్ట్ తీసుకోవడం, వాటిని ఎందుకు ఇన్వాల్వ్ చేయడం అని చెప్పేసి ఇంప్లాంట్ పెడుతున్నారు. ఇంప్లాంట్ ఏంటంటే, ఇంప్లాంట్ ఎక్కడైతే టూత్ మిస్సింగ్ ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టేసి దాని మీద క్రౌన్ ఇచ్చేస్తారనమాట. సైడ్ ఉండే టూత్ అనేది ఇన్వాల్వ్ అవ్వవు, వాటికి ఎటువంటి డ్యామేజ్ జరగదు. ఇంకా
1: ఇంప్లాంట్ అంటే ఏ రకమైన మెటీరియల్ వాడతారు, దానివల్ల ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా?
0: అలా ఏం లేదు సార్, ఇంప్లాంట్కి టైటానియం అనే మెటీరియల్ వాడతారు. అయితే ఏంటంటే, మనకి ఇంప్లాంట్ వాడడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓరల్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి సార్. మన ఓరల్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే ఇంప్లాంట్ వాడినా వేస్ట్. ఇప్పుడు బేసిక్గా న్యాచురల్ టూత్ బెటరా ఇంప్లాంట్ చాలామంది అడుగుతూ ఉంటారు సార్, అంటే ఇంప్లాంట్ వల్ల ఏమవుతుంది అనేసి. ఇప్పుడు న్యాచురల్ టూత్ అనుకోండి, అది మనకు బై బర్త్ మనకు వస్తుంది కాబట్టి మనం ఏం తిన్నా సరే దాన్ని ఇప్పుడు టేస్ట్ ఫీల్ అవ్వచ్చు, మనం తిన్న ఫుడ్ని ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక కుషింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది సార్, మనం ఏం తిన్నా సరే. మన న్యాచురల్ టూత్ అనేది మనకు పీడియల్ లిగమెంట్ అని ఉంటుంది అనమాట, మనం ఏం తిన్నా సరే కొంచెం గట్టి తిన్నా సరే కొంచెం కుషింగ్ ఎఫెక్ట్ ఉంటుంది,
1: షాక్ అబ్జర్వర్ లాగా.
0: షాక్ అబ్జర్వర్ లాగా, కానీ ఇది మన ఇంప్లాంట్ అనేది అలా కాదు, ఆసియో ఇంటిగ్రేషన్ అనమాట. డైరెక్ట్గా పెట్టేస్తాం, నువ్వు ఏం తిన్నా సరే గట్టిగానే తగులుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, మన న్యాచురల్ టూత్ ఇచ్చిన ఫీల్ రాదు మనకి, మనం ఏదో తింటున్నా ఫీల్ రాదు,
1: కృత్రిమంగా
0: తింటున్నాము అన్నట్టు ఉంది. అండ్ ఫైనల్గా సార్, నా ఒపీనియన్ ఏంటంటే, మనకెంత డబ్బు ఉన్నా సరే మనం తినేది నోటి ద్వారానే తినాలి సార్. సో నోటి అనేది సింహద్వారం అంటారు, నోటితో తినేటప్పుడు మనం దాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే మన హెల్త్ అంత జాగ్రత్తగా ఉంటుంది సార్.
1: గేట్వే ఆఫ్ హెల్త్.
0: ఎస్ సార్.
1: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కాస్ట్లీ అంటుంటారు డాక్టర్ గారు, ఎంతవరకు నిజం?
0: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కొంచెం కాస్ట్లీనే ఉంటుంది సార్, అది దాని కాస్ట్ అనేది డిపెండ్స్ ఆన్ క్యాప్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఇప్పుడు క్యాప్స్లో మనకి ఏంటంటే మెటలు, సిరామిక్, జెర్కోనియము, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ ఉంటాయి సార్. మనం లేదు నేను బేసిక్లో వెళ్ళిపోదాము,

0: నాకు నార్మల్ క్యాప్ అయినా పర్లేదు అనుకుంటే మెటల్కి వెళ్ళిపోవచ్చు సార్, కానీ అది కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇంకొంచెం మీడియం రేంజ్లో వెళ్దాము, అది సిరామిక్ కానీ డిఎంఎల్ఎస్ కానీ వెళ్ళొచ్చు సార్. లేదు ఇంకొంచెం నేను హైఫై కాస్ట్ పెట్టుకుంటాను అంటే జిర్కోనియం సార్. వీటికి ఏం తేడా వస్తుందంటే క్వాలిటీ సార్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు మనకు జిర్కోనియం అనుకోండి, లోపల ఎటువంటి మెటల్ ఉండదు, చూడడానికి చాలా న్యాచురల్ టూత్ లా ఉంటుంది,
1: మామూలుగా సహజమైన పన్నులు
0: అలాగా ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ క్యాప్ సార్, అది ట్రీట్మెంట్ కాస్ట్ పెద్దగా ఉండదు సార్, దాని మీద పెట్టుకునే క్యాప్ కాస్ట్ని బట్టి మన ట్రీట్మెంట్ కాస్ట్ డిపెండ్ అయి ఉంటుంది సార్.
1: ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో చాలా మందికి కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయండి, డయాబెటీస్ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్, బీపీ కానీ, ఇతరత్ర కొన్ని సమస్యలు చాలా మంది చాలా కుటుంబాల్లో కనిపిస్తుంటాయి. ఇలాంటి వాళ్ళకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమైనా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుందా?
0: సార్ దీంట్లో మెయిన్ సార్, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు సార్, వాళ్ళకి ఏంటంటే టూత్ మొబైల్ అంటే కదలడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బోన్లో అంత గ్రిప్ ఉండదు సార్ వాళ్ళకి. వీళ్ళకి ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఏంటంటే మనకు డయాబెటిక్ ఉన్నా సరే మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సక్సెస్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది సార్, ఎందుకంటే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ మనం ఎక్స్ట్రాక్షన్ చేసామనుకోండి వాళ్ళకి బ్లడ్ ఫ్లో ఆగదు, సో దానివల్ల మళ్ళీ కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి.
1: హార్ట్ పేషెంట్స్ కూడా బ్లడ్ థిన్నర్స్ వాడే వాళ్ళకి కూడా సమస్య ఉంటుంది కదా.
0: యా రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి ప్రాబ్లం ఉండదు కదా సార్, పెద్ద బ్లడ్ లాస్ అనేది జరగదు కదా. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఏంటంటే నీ టూత్ అలానే ఉంటుంది కదా, లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తీస్తుంది, దాన్ని మేమేమి డిస్టర్బ్ చేయము. కానీ ఎక్స్ట్రాక్షన్ ఏంది, టూత్ ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల బ్లడ్ బయటకు వస్తుంది
1: పీకడం వల్ల.
0: రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఏంటంటే అసలు ఛాన్స్ లేదు కదా సార్ బ్లడ్ బయటకు రావడానికి. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి అంత ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు సార్.
1: పంటి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తీసేటప్పుడు ఏ రకమైన ప్రక్రియను వాడతారు?
0: దానికి యాక్చువల్లీ ఏంటంటే రోటరీ చేస్తాం సార్, మనం ఫైల్స్ పెట్టేసి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఎంపీ చేసుకునేసి లోపల ఉండే ఇన్ఫెక్షన్ క్లియర్ చేసేసి నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ మన జీపీ పాయింట్స్ పెడతాం సార్. జీపీ పాయింట్స్ అంటే మనకు మామూలుగా అర్థమయ్యే ఎలా చెప్పాలంటే మన పంటి లాంటి పదార్థం అనుకోండి సార్, అది పెట్టి సీల్ చేస్తాం సార్. దాన్ని సీల్ చేసిన తర్వాత సీలింగ్ అయిపోయిన తర్వాత క్యాప్ చేస్తాం.
1: అంటే ముందుగా పూర్తిగా అందులో ఉండే చెడిపోయిన విషయాన్ని మొత్తం బయటికి లాగేసి డిస్ఇన్ఫెక్ట్ చేసి ఆ తర్వాత పంటికి సంబంధించిన మెటీరియల్ తో దాన్ని
0: ఫిల్ చేసి దానిపైన సీల్ చేసి పైన క్యాప్ పెట్టేస్తాం.
1: ఒకసారి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎంత కాలం వరకు సర్వీస్ ఉంటుంది అంటారు?
0: అది డిపెండ్స్ ఆన్ సార్. ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నేను చేసిన తర్వాత మీరు చేసే ఓరల్ హైజీన్ సార్, మనం మీ ఓరల్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేశారనుకోండి చాలా ఎక్కువ సంవత్సరాలు వస్తుంది. అది లేదు, మీరు ఓరల్ హైజీన్ ప్రాపర్గా లేదు, మీరు ఎంత మంచి ట్రీట్మెంట్ చేయించుకున్నా మీ ఓరల్ హైజీన్ ప్రాపర్గా లేదు అండ్ మీ షుగర్ లెవెల్స్ ఇవన్నీ ప్రాపర్గా మీరు మెయింటైన్ చేయట్లేదు అనుకోండి తక్కువ రోజులే వస్తుంది సార్.
1: అంటే ఏ పరిస్థితుల వల్ల ఆ సమస్య వచ్చిందో ఆ పరిస్థితులు రాకుండా నోటి పరిశుభ్రత పాటించడం ఉత్తమం
0: సార్.
1: మళ్ళీ అదే తప్పు చేస్తే మళ్ళీ
0: అదే సమస్య రావడానికి ఛాన్సెస్
1: ఉన్నాయి. మనం గమనిస్తుంటాం డాక్టర్ గారు, చాలా మంది ఈ వేప పుల్లతో తోమనం కానీ లేదంటే కానుగపుల్లనో లేదంటే అబ్రేజివ్ అంటే గరుపుగా ఉండే అలా తోమితేనే శుభ్రంగా అవుతుందని, ఇలా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు ఇలాంటి పరిస్థితి చేసినప్పుడు మళ్ళీ అది ఊడిపోయి వచ్చే సమస్య అవకాశం ఉందంటారు?
0: మరి ఉంటది కదా సార్ అలానే. ఇప్పుడు మనం వేపులతో మనం చేసామనుకోండి సార్, మన వాళ్ళు ఎలా చేస్తారంటే చాలా బలంగా రుద్దుతారు సార్. రుద్దడం వల్ల ఎనామీలే అరిగిపోతుంది, ఇంకా రూట్ కెనాల్ చేసిన పని ఎందుకు అగిద్ది సార్. సో ఎనామీల్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ పద్ధతి, మరి అదే ఎక్కువ బలం కదా, అదే అరిగిపోతున్నప్పుడు క్యాప్ అనేది ఊడిపోయేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కదా సార్.
1: కాబట్టి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ తొడుగునే వాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదు.
0: ఇలాంటివి చేయకూడదు.
1: ఏ రకమైన నోటి పరిశుభ్రత పాటించాలంటారు?
0: మనకు ప్రతి ఒక్కళ్ళు డైలీ ఒక యాపిల్ తింటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పని ఉండదు అంటారు కదా సార్, అలానే డెంటిస్ట్రీలో మీరు ఏం తిన్నా సరే నోరు పుక్కులు ఇచ్చుకుంటే మీరు డెంటిస్ట్ దగ్గర రావాల్సిన ఛాన్సెస్ 70% తగ్గిపోతాయి సార్. భోజనం చేసిన తర్వాత కానీ, టీ తాగిన తర్వాత కానీ, ఎప్పుడైనా సరే నువ్వు ఏం తిన్నా ఏం తాగినా వెంటనే నోరు పుక్కులు ఇస్తే సేఫ్ ఉండొచ్చు.
1: అంటే ముఖ్యంగా చెప్పాలంటే తిన్న పదార్థాలు నోట్లో ఉండి వాటిలో ఇన్ఫెక్షన్ పెరిగి బ్యాక్టీరియా పెరిగిన తర్వాతనే సమస్యలు వస్తాయి. కాబట్టి ఏ వస్తువు తిన్నా కానీ తిన్న వెంటనే ఒక నిమిషం పాటు పుక్కులించి ఉమ్మించేస్తే సమస్య పోయినట్టు.
0: మీకు డెంటల్ సమస్యలు రావు సార్.
1: మామూలుగా స్టిచ్చింగ్ టైం సేవ్స్ 9 అన్నట్టుగా మీ దంత వైద్యుల పరిభాషలో తిన్న వెంటనే పుక్కిలించినట్లయితే దంత సమస్యలే రావు
0: సార్. అందులోనే చాలా మంది అంటారు సార్ వేడి నీళ్ళతో పుక్కిలించండి, కొంచెం ఉప్పు నీళ్ళతో పుక్కిలించండి అనేసి అంటూ ఉంటారు సార్. అయితే అవసరం లేదు సార్, మనం బయటికి వెళ్ళినప్పుడు వేడి నీళ్ళు ఉప్పు నీళ్ళు ఇవన్నీ దొరకడం కష్టం. జస్ట్ నువ్వు పుక్కిలిస్తే చాలు, ఖచ్చితంగా మీరు సేవ్ అయిపోవచ్చు. సో అది చేస్తే మాక్సిమం మనం సేవ్ చేసుకోవచ్చు.
1: తిన్నంతసేపు తృప్తి కాదని ఒక నిమిషం పుక్కిలిచ్చేస్తే నోరులోంచి ఊసేసినామంటే ఖచ్చితంగా నోరు శుభ్రంగా
0: శుభ్రమైపోతుంది సార్.
1: ఈ నోటి పరిశుభ్రత కోసం ఈ నోరు పుక్కిలించడం కాకుండా ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయంటారా?
0: దీనికి నేను చెప్పేది ఏంటంటే మీరు వాడేది సాఫ్ట్ బ్రష్ వాడండి, ఒక 2 మినిట్స్ ఫోకస్డ్గా మీరు బ్రష్ చేస్తున్నారు కదా 2 నిమిషాలు నీట్గా బ్రష్ చేయండి. అలా చేయడం వల్ల మీరు మళ్ళీ నైట్ చేయాల్సిన పని కూడా లేదు సార్ నా దృష్టిలో చెప్పాలంటే, ఎందుకంటే మీరు పొద్దున ఒకసారి నీట్గా బ్రష్ చేసుకుని నోరు పుక్కులు ఇస్తూ ఉంటే

0: ఆల్మోస్ట్ మీ నోరు ఫ్రెష్ గానే ఉంటుంది సార్. చాలా మంది ఏంటంటే దీనికి లైక్ స్ప్రేస్ లాంటివి కూడా వాడుతున్నారు సార్ నోరు స్మెల్ రాకోకుండా. అరే న్యాచురల్ ఇవి ఉన్నాయి కదా సార్, నోరు పుక్కులు ఇస్తే సరిపోద్ది అన్నప్పుడు ఇది ఇంత న్యాచురల్, ఇవి వాడండి, ఇవి చేయండి సరిపోద్ది. అంటే నోట్లో పుచ్చులన్నీ ఎక్కువ పెట్టుకుని ఫుడ్ అంతా అక్కడ ఇరుక్కుపోయిన తర్వాత నువ్వు నోట్లో స్ప్రే కొడితే ఏమొస్తుంది? అది ఏదైనా మనం టెంపరీ కదా సార్,
1: డస్ట్బిన్ మీద సెంటు
0: సెంటు కొట్టినట్టే కదా సార్.
1: కాబట్టి నోటి పరిశుభ్రత అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా గమనించి ఖచ్చితంగా తిన్న తర్వాత ఏదైనా తాగిన తర్వాత ఒక నిమిషం పాటు నోరు పుక్కిలించి ఊసేసినట్లయితే 90% దంత సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు
0: సార్.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం రూట్ కెనాల్ ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ ఎం ప్రేమ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: आपके परिवार के जो बड़े लोग हैं उनके साथ परीक्षा पे चर्चा पढ़ने के लिए कहिए, उसकी चर्चा कीजिए. और कोई मंत्र है तो खास लाइन करके बताइए, देखिए ये पीएम ने ये कहा है तुम पढ़ो.
1: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु एनसीपीसीआर द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో కరెక్ట్ టైం 7:31 రాసేసి 49 సెకండ్స్ అవుతుంది. పాటతో ప్రయాణం వింటున్నారు. సరిలేరు నీకెవరు ఈ సినిమా కోసం మధుప్రియ పాడిన పాట

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

వన్ నేనొకడినే. ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన చంద్రబోస్ గీతమతి గానం నేహా బాసిన్.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: పాటతో ప్రయాణం వింటున్నారు. ఇద్దరు అమ్మాయిలతో ఈ సినిమా కోసం మనం సుచిత్ర సురేషన్ రేణారెడ్డి పాడిన పాట వినండి. సంగీతం సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్.
2: శ్రీ శ్రీ శ్రీ రంగ రంగ రంగా చారులవారి సింగిల్ నాద సంకీర్తన ఆదితారం పూర్ణ కుంభరాగం.
3: సెబస్.

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: ಮನೋಜನರಂಜನೆ.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్దమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: పాటతో ప్రయాణమించున్నారు విద్యురాజ్య నాగ్ కేవ్వు కేక. ఈ సినిమా కోసం భీమ్స్ రాసిన పాట, సునిధి చౌహాన్, భీమ్స్, నరేంద్ర శరణ్ గానం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం సమావేశమయ్యారు. తెలంగాణ హైకోర్టుకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 5వ తేదీ వరకు కోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతాయని హైకోర్టు రిజిస్ట్రీ వెల్లడించింది. అయితే ఈ సెలవు కాలంలో మొత్తం 4 రోజుల పాటు ప్రత్యేక ధర్మాసనాలు కొలువుదీరనున్నాయి. రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. 18 కార్పొరేషన్లు ఫెడరేషన్లకు చైర్మన్లను, 11 ఫెడరేషన్లకు వైస్ చైర్మన్లను నియమించారు. ఈ వివరాలను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. తమిళనాడులో టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ విశ్వనాథ్ అరలేకర్ను కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. అంతకుముందు గవర్నర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించే విషయంలో 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో కొత్త బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం 9వ తేదీన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులకు ఎల్పీజీ పంపిణీ సాధారణంగా జరుగుతోందని పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. వంట కోసం గృహ వినియోగదారులకు 100% ఎల్పీజీ సరఫరాను, వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు 70% వరకు సరఫరాను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. జపాన్ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఓనోడా కిమి ఈరోజు న్యూఢిల్లీలో శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ను కలిశారు. వివిధ రంగాల్లో, ముఖ్యంగా ఆరోగ్యం, వైద్య పరికరాల రంగంలో సహకారం గురించి చర్చించారు. నిజామాబాద్ జిల్లాలో 2 కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జానకంపేట్ నిజామాబాద్, ఇందల్వాయి సిర్నపల్లి మధ్య గూడ్స్ షెడ్ల వద్ద ఈ ఆర్ఓబి ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులను స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్ కింద చేర్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు ఎంపీ ధర్మపురి అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. విద్య ద్వారానే సమానత్వం, స్వేచ్ఛ సాధ్యమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. నాణ్యమైన విద్య, ఫీజుల నియంత్రణపై ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వాల బాధ్యతే అని నమ్మిన ప్రభుత్వాలుండాలన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్ల దోపిడీని నియంత్రించాలని డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: పరేడ్ గ్రౌండ్స్ రావణ ముఖకు కాష్టం పేరుస్తూ చికింది రాజకీయాల అంతు తేలుస్తూ రామరాజ్య స్థాపనకు తెలంగాణ వికాసానికి బాజాప్తా వస్తున్నాడు మన మోదీ. భరోసా ఇస్తున్నాడు మనకై మోదీ. మనతో కలిసి నడుస్తున్న మన మోదీకి మద్దతుగా మే 10 పరేడ్ గ్రౌండ్ సభను జయప్రదం చేద్దాం.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా.

అని అండర్స్టాండ్ అయ్యేలా చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటిగా మీకోసం ఏర్కొని వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్నో వింత వింత సంగతుల్ని, ఇంట్రెస్టింగ్ గా అనిపించే వార్తల్ని డీటెయిల్డ్గా మాట్లాడుకుని మస్తీ మజాలు కూడా ఇవాళ కూడా మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఈ హాఫ్ అన్ అవర్లో ఎన్ని వీలైతే అన్ని విషయాల గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఈ పాట తర్వాత స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలవించే సంపూర్ణ వినోదం.

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェム。
1: చలో పరేడ్ గ్రౌండ్స్ తెలంగాణ తలరాత మార్చనీకి వస్తున్నాడు మన మోదీ. అవినీతి పరుల ఆట కట్టిస్తాడు, మనకు అండగా నిలబడతాడు. May 10th మధ్యాహ్నం 3 గంటలకు మన మోదీతో కలిసి అడుగులు వేద్దాం వికసిత తెలంగాణ వైపు కలిసి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. టుడే టైం 8:12 క్రాసేసి 40 సెకండ్స్ అవుతోంది.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: మస్తి మజా వింటున్నారు. ఒక చిన్న జీవి 1000 ఏళ్ల పాటు నిద్రలో ఉండి మళ్ళీ ఒక్కసారిగా కళ్ళు తెరిచింది అనుకోండి, ఇది ఒక సినిమా స్టోరీ అనిపిస్తుంది కదా, కానీ నిజంగా జరిగింది. ఎక్కడంటే భూమి మీదనే, ఒక అతి చల్లని ప్రదేశంలో 1000 ఏళ్లుగా గడ్డకట్టిన మంచు పొరల్ని శాస్త్రవేత్తలు రీసెర్చ్ కోసం తవ్వుతూ ఉన్నారంట. అప్పుడే వాళ్లకు ఈ షాకింగ్ విషయం కనిపించింది. ఒక చిన్న జీవి కానీ అది సాధారణ జీవి కాదు, ఎందుకంటే 1000 సంవత్సరాలుగా మంచులోనే ఉంది. ఇక్కడే ట్విస్ట్. ఆ మంచును ల్యాబ్లోకి తీసుకెళ్లి నెమ్మదిగా మెల్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆ జీవి కదలడం స్టార్ట్ అయిందంట. ఫస్ట్ వాళ్ళు ఇదొక ఫాజిల్ అయి ఉంటుంది అని అనుకున్నారు, కానీ కదిలిన తర్వాత అది మళ్ళీ బతికింది. ఇంకా షాక్ ఏంటంటే మళ్ళీ తన జీవితాన్ని అలా కంటిన్యూ చేస్తుంది. అయితే ఈ సెకండ్ బర్త్లో అది ఎంతకాలం బతికింది, దానికున్న సూపర్ పవర్ ఏంటి, ఆ జీవి పేరేంటి, ఎక్కడ దొరికింది, ఇది భవిష్యత్తును ఎలా మార్చబోతుంది, ఈ సస్పెన్స్కి ఆన్సర్ ఒక రేర్ ప్రాసెస్లో దాగుంది. డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: గారు బాగున్నారా? ఈ సినిమాకు కోసం హరిహరన్ సుజాత పాడిన పాట మణిశర్మ సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన.
1: లంకంత రాక్షస సామ్రాజ్యాన్ని హనుమంతుడు తగులబెట్టినట్టు బెంగాల్లో తృణమూల్ చీకటి పాలనను చిత్తు చేసిండ్రు మన మోదీ. ఇక తెలంగాణలో అరాచక పాలన అంతమే తదుపరి లక్ష్యంగా రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళ్దాం. మన మోదీతో కలిసి అడుగేద్దాం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: పరేడ్ గ్రౌండ్స్, రావణ మూకకు కాష్టం పేరుస్తూ చికిండి రాజకీయాల అంతు తేలుస్తూ రామరాజ్య స్థాపనకు తెలంగాణ వికాసానికి బాజాప్తా వస్తున్నాడు మన మోదీ. భరోసా ఇస్తున్నాడు మనకై మోదీ. మనతో కలిసి నడుస్తున్న మన మోదీకి మద్దతుగా మే 10 పరేడ్ గ్రౌండ్ సభను జయప్రదం చేద్దాం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు.

0: సబ్స్క్రైబ్ చేయండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: చలో పరేడ్ గ్రౌండ్. రావణ ముఖకు కాష్టం పేరుస్తూ, సికింది రాజకీయాల అంతు తేలుస్తూ, రామరాజ్య స్థాపనకు, తెలంగాణ వికాసానికి బాజాప్తా వస్తున్నాడు మన మోదీ. భరోసా ఇస్తున్నాడు మనకై మోదీ. మనతో కలిసి నడుస్తున్న మన మోదీకి మద్దతుగా మే 10 పరేడ్ గ్రౌండ్ సభను జయప్రదం చేద్దాం.
2: మస్తి మజ వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. వేల ఏళ్ల పాటు నిద్రపోయి మళ్లీ బ్రతికిన ఒక జీవి గురించి మాట్లాడుతున్నాం కదా. ఆ జీవి ఇన్నేళ్ళు ఎలా అలాగే ఉందంటే దానికి క్రిప్టోబయోసిస్ అనే ఒక ప్రక్రియ కారణమంట. అలా మంచులో ఉన్న స్టేట్లో ఆ జీవి తన శరీరంలోని అన్ని కార్యకలాపాలను ఆపేస్తుంది. అంటే జస్ట్ లైఫ్ని కొన్నేళ్ళు అలా పాజ్లో పెట్టిందనమాట. అందుకే చలి, ఆహారం లేకపోవడం, ఆక్సిజన్ లేకపోవడం, ఇలా ఏది దాన్ని ఎఫెక్ట్ చేయలేదు. ఆ జీవి పేరు బ్లడ్లాయిడ్ రోటిఫర్. ఇదొక సూక్ష్మజీవి, కంటికి కనిపించదు. రష్యాలోని సైబీరియాలో అలజియా నది దగ్గర ఉన్న శాశ్వత మంచు పొరలో దొరికింది ఇది. ఈ జీవి వయసు చెప్తే షాక్ అవుతారు, ఆల్మోస్ట్ 24,000 ఇయర్స్. అప్పటి నుండి అది మంచులో స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయింది. కానీ అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. ల్యాబ్లో మంచు కరిగించగానే మళ్ళీ కదలడం స్టార్ట్ అయింది. అంతేకాదు అది సంతానం కూడా పెంచడం మొదలుపెట్టింది. మగజీవి అవసరం లేకుండానే పార్థెనోజెనెసిస్ అనే ప్రక్రియ ద్వారా తనను తాను రీప్రొడ్యూస్ చేసుకుంటుందంట. అంతరిక్ష ప్రయాణాల్లో ఫ్రీ చేసి మనుషుల అవయవాల్ని కూడా ఇలా స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటుంది అంటే, ఈ చిన్న జీవి వల్ల ఫ్యూచర్ సైన్స్కి ఒక కొత్త డోర్ ఓపెన్ అయింది అని అనిపిస్తుంది. ఇలాంటి ప్రకృతి మనకిచ్చే సర్ప్రైజ్లు ఎప్పుడూ పెద్దగానే ఉంటాయి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: కొంచెం మస్తీ, బౌలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
4: మస్తి మజా వింటున్నారు విత్ యువర్ రాజ్యన. ఒక పెద్ద సముద్రం మధ్యన మన జాతీయ జెండా ఎగురుతుందంటే అది ఎగురవేసే వాళ్ళకి గాలి కాదు, దేశభక్తి ఊపిరవుతుంది. లిజనర్స్, మీరు ఎప్పుడైనా ఇమాజిన్ చేశారా మన భారత జాతీయ జెండా ఆకాశంలో కాదు, నేల మీద కాదు, సముద్రం అడుగున ఎగురుతుందని? ఇది కలగాదు నిజం. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని ప్రఖ్యాతి చెందిన రాధానగర్ బీచ్ వద్ద భారత నౌకాదళం అలాగే అండర్ వాటర్ డైవర్లు కలిసి ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించారు. నీటి అడుగున మన జాతీయ జెండాను విస్తరించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఈ వండర్ఫుల్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఇది నార్మల్ విషయం కాదు నిజంగా. టోటల్ 223 ట్రైన్ డ్రైవర్లు ఒక్కసారిగా పనిచేసి సముద్రపు ఒత్తిడిని అలాగే కరెంట్స్ విజిబిలిటీ ఇలాంటి ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా అన్నిటినీ ఫేస్ చేసి మన త్రివర్ణ పతాకాన్ని అలా సముద్ర అడుగు భాగంలో ఎగురవేశారు. ఆ భారత జాతీయ జెండా ఎప్పుడు అలా ఎగురుతూనే ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఉగాది సినిమా నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాట, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

0: చలో పరేడ్ గ్రౌండ్స్. తెలంగాణ తలరాత మార్చనీకి వస్తున్నాడు మన మోదీ. అవినీతి పరుల ఆట కట్టిస్తాడు, మనకు అండగా నిలబడతాడు. మే 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మన మోదీతో కలిసి అడుగులు వేద్దాం, వికసిత తెలంగాణ వైపు కలిసి నడుద్దాం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాట్లో టైం 8:30 అయింది. ఓ సినిమాలో సాంగ్స్ బాగున్నాయంటే ఆ సినిమా సగం సక్సెస్ అయినట్టే. అలాంటి మూవీ ఆల్బమ్స్ ఎన్నిసార్లు విన్నా ఎందుకో మళ్ళీ మళ్ళీ వినాలి వినాలి అనిపిస్తుంటుంది కదా. ఆ బ్యూటిఫుల్ సాంగ్స్ కోసం అక్షరాలను అందంగా పేర్చిన లిరిసిస్ట్, సుస్వర సంగమంతో మృదుమధురంగా ఆలపించిన సింగర్స్, వాటిని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్, ఇలా చాలామంది వండర్ఫుల్ టాలెంట్ వాటి వెనకాల ఉంటుంది. అలాంటి సినిమాల్లోని కొన్ని పాటల నేపథ్యం కూడా ఆ పాటల్లాగే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది. అలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుంటూ ప్రతిరోజు మనం చేసే సంగీత ప్రయాణం ఏకచిత్రగానం. ఇప్పుడు ఏకచిత్రగానంలో మనం మాట్లాడుకునే పాటలు, అలాగే మనం వినబోయే పాటలు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వచ్చిన సూపర్ హిట్ మూవీ నువ్వు లేక నేను లేను అనే సినిమాలుంటివి. మధురమైన ప్రేమ కథకు ప్రతీకగా నిలిచిన ఆ సినిమాకు సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్. ఈ సినిమాలో పాటలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో అంతే ఎమోషన్స్ కూడా క్యారీ చేస్తాయి. అలాంటి వినుసంపైన పాటల కుసుమాలమాలను ఎంజాయ్ చేద్దామా? ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్.

0: ప్రేమ గురించి చాలా అందంగా చెప్పిన ఈ పాటలో ఆ ప్రేమ గొప్పతనాన్ని, నిష్కలష్మ బంధాన్ని గోదారితో పోల్చారు రచయిత కులశేఖర్. ఎంతో భావోద్వేగంగా సాగే ఈ పాటగానం కౌసల్య, ఆర్పి పట్నాయక్.
1: పరేడ్ గ్రౌండ్స్ తెలంగాణ తలరాత మార్చనీకి వస్తున్నాడు మన మోదీ. అవినీతి పరుల ఆట కట్టిస్తాడు, మనకు అండగా నిలబడతాడు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు మన మోదీతో కలిసి అడుగులు వేద్దాం, వికసిత తెలంగాణ వైపు కలిసి నడుద్దాం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: లంకంత రాక్షస సామ్రాజ్యాన్ని హనుమంతుడు తగులబెట్టినట్టు బెంగాల్లో తృణమూల్ చీకటి పాలనను చిత్తు చేసిండ్రు మన మోదీ. ఇక తెలంగాణలో అరాచక పాలన అంతమే తదుపరి లక్ష్యంగా రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళ్దాం, మన మోదీతో కలిసి అడుగేద్దాం.
0: ఏకచిత్ర గానం వింటున్నారు. స్టూడియో క్లాక్ టైం 8:37 క్రాస్ చేసి 52 సెకండ్స్ అవుతోంది. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఆర్పి పట్నాయక్ గారి మెలోడీస్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు వినబోయే ఈ పాట ట్యూన్ వింటే ఒక సెన్సిటివ్ ఫీలింగ్, ఒక రియల్ లవ్ ఎమోషన్ హార్ట్ని డెఫినెట్గా టచ్ చేస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొంతుతో కాదు మనసుతో పాడి మన మనసును దోచిన ఈ పాటలో ప్రకృతి సౌందర్యాన్ని, ప్రేమ భావనలను చిన్ని చిన్ని పూలతో పోల్చారు రచయిత వేటూరి సుందరరామమూర్తి గారు. ఈ పాట సినిమా కథ మొత్తాన్ని ఇండైరెక్ట్గా చెబుతుంది. ఇద్దరి మధ్య ఉన్న అమాయకమైన ప్రేమ, చిలిపి గొడవలు, ఆప్యాయతలను ఆయన వెన్నెల, పున్నమి లాంటి అందమైన ప్రకృతి రూపకాలతో కంపేర్ చేశారు. వాళ్ల బంధం జస్ట్ నార్మల్ ఫ్రెండ్షిప్ కాదు, జన్మజన్మల అనుబంధంగా గాఢంగా ఉందని, చిన్న చిన్న కోపాలు తగవులు ఉన్నా అవి ప్రేమను ఇంకా మధురంగా మారుస్తాయనే భావం ఈ సాంగ్లో కనపడుతుంది. వారి మధ్య ఉన్న నిర్మలమైన ప్రేమ, ఆనందం, కలిసిన జీవితం అందంగా ఉంటుందని చెప్తూ పాత జ్ఞాపకాలను వెలికితీసే ఈ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: చలో పరేడ్ గ్రౌండ్. రావణ ముఖకు కాష్టం పేరుస్తూ, చికిండి రాజకీయాల అంతు తేలుస్తూ, రామరాజ్య స్థాపనకు, తెలంగాణ వికాసానికి బాజాప్తా వస్తున్నాడు మన మోదీ. భరోసా ఇస్తున్నాడు మనకై మోదీ. మనతో కలిసి నడుస్తున్న మన మోదీకి మద్దతుగా మే 10 పరేడ్ గ్రౌండ్ సభను జయప్రదం చేద్దాం.
2: ఏకచిత్ర గానం వింటున్నారు. స్టూడియో ట్యాక్లో టైం 8:46 క్రాస్ చేసి 17 సెకండ్స్ అవుతోంది. అప్పట్లో ఆర్పి పట్నాయక్ గారి సినిమా అంటే ఖచ్చితంగా ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది అనేంతలా ఆయన పేరు తెచ్చుకున్నారు. మన నువ్వు లేక నేను లేను ఈ సినిమాలో కూడా అలాంటి పాటే ఉంది. అప్పట్లో ఆయన నువ్వు నేను సినిమాలో గాజువాక పిల్ల అనే పాట గాని, జేఎం మూవీలో రాను రానంటూనే సిన్నదో అనే ఫోక్ సాంగ్స్ అప్పటి యూత్లో ఫుల్ ట్రెండింగ్లో ఉండేవి. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేలా ఈ సినిమాలో ఒక పాట చేయాలనుకున్నప్పుడు వచ్చింది చీచీ చీబులెమ్మ అనే పాట. తరుణ్ ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్స్ ఒకరికొకరు చీచీ అని తిట్టుకుంటూ గొడవ పడుతున్న టైంలో ఈ సాంగ్ స్టార్ట్ అవుతుంది. అప్పటికి కమెడియన్గా ఉన్న సునీల్ గారితో మొదలయ్యే ఈ పాటలు హీరో హీరోయిన్స్ కన్నా ముందు ఈ పాటకి కమెడియన్ సునీల్ గారే డాన్స్ చేస్తారనమాట. ఈ పాట మొత్తంలో ఈ చీ అనే అక్షరం దాదాపు 200 సార్లు వస్తుంది. ఆర్పి పట్నాయక్, ఉషా, లెనీనా పాడిన ఈ పాటకు సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
4: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: Manu Cenerince mi?
1: తెలంగాణ తలరాత మార్చనీకి వస్తున్నాడు మన మోదీ. అవినీతి పరుల ఆట కట్టిస్తాడు, మనకు అండగా నిలబడతాడు. మే 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మన మోదీతో కలిసి అడుగులు వేద్దాం, వికసిత తెలంగాణ వైపు కలిసి నడుద్దాం.
2: ఏకచిత్ర గానం వింటున్నారు. స్టూడియో క్లాక్ టైం 8:53 క్రాస్ చేసి 41 సెకండ్స్ అవుతుంది. నువ్వు లేక నేను లేను ఈ సినిమా నుంచి పాటలు వింటున్నాం కదా. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం అనే పాటని సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ స్వరపరిచి స్వయంగా పాడారు. ఈ అద్భుతమైన ప్రేమ గీతానికి సాహిత్యం అందించింది వేటూరి సుందరరామమూర్తి గారు. ఈ పాట ఆ కాలంలో లవ్లో ఉన్న వాళ్లను చాలా అట్రాక్ట్ చేసిందంట. పాటలో ఉన్న నువ్వంటే నాకిష్టం, నా నువ్వైతే నాకిష్టం, కోపతాపాల తీపి శాపాల ముద్దు మురిపాల కథ ఇష్టమే, ఇలాంటి లైన్స్ ప్రేమభావాలను చాలా సున్నితంగా వ్యక్తపరిచాయి. ఈ ప్రపంచంలో అలాగే ప్రకృతిలో ఉన్న ఏ విషయంతో లేదా ఏ వ్యక్తితో పోల్చినా నాకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టమని హీరో హీరోయిన్తో చెప్పడమే ఈ పాట సారాంశం. ఇప్పుడు ఆ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: म्यूजिक एंड मस्ती फिल्मी न्यूज तो पाटु मनल्नि अपडेटेड गा उंचडानिकि बोलेदंत गपशप व्हाट्सएप रिक्वेस्ट सॉन्ग डेडिकेशंस इंका एन्नेन्नो ओनली ऑन विविध भारती आकाशवाणी तेलुगु प्रपंचमंता विनोच्चु एला अंटारा सिंपल మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: ఏకచిత్ర గానం వింటున్నారు. స్టూడియో క్లాక్ లో టైం 8:59 క్రాస్ చేసి 59 సెకండ్స్ అవుతుంది. హృదయంలోని ప్రేమను బయట పెట్టడానికి ఒక అమ్మాయి పడే తపన, సిగ్గు, ఈ రెండు విషయాల్ని

తెలియజేసేది ఈ పాట. ఈ చిత్రంలో గాయని ఉషా పాడిన ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను అనే పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఈ పాట విన్న చాలామంది అమ్మాయిలు నిజమే, మేము లవ్లో ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే బిహేవ్ చేస్తాం, కానీ ఆ విషయం మాకు కూడా ఈ సాంగ్ వింటుండే తెలుస్తుంది అనేంతలా శాస్త్రి గారు ఈ సినిమాలో ఈ పాటలో ఎక్స్ప్రెషన్స్ రాశారు. ఎదలోని ప్రేమను మృదువైన మాటలను ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, చెప్పాలనే ఆశ ఉన్నా సిగ్గు వల్ల నా వల్ల కావడం లేదు. ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది కథానాయిక. అందులో కొన్నిటి గురించి మాట్లాడుకుంటే, గాలిలో వేలితో రాసి చూపాలా, నేలపై సిగ్గుముగ్గులు వేయాలా, జడలో పూలతో అక్షరాలు చేసి పంపాలా, ఈ వాక్యాలన్నీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్కి సినానిమ్స్ అనొచ్చేమో. లేదంటే ఈ మాటలన్నీ పక్కన పెట్టి చిరునవ్వుతో కనుచూపుతో లేదా గోళ్లు కొరుకుతూ బాడీ లాంగ్వేజ్తో తన ప్రేమను చెప్పాలని అడుగుతుంది. అదీ కాదంటే ప్రేమికుల మధ్య మాటలు లేకపోయినా ప్రేమను అర్థం చేసుకునేలా తెలుపకనే తెలుపన అనే భావన ఈ పాటలో కనిపిస్తుంది.

0: రాక్షస సామ్రాజ్యాన్ని హనుమంతుడు తగులబెట్టినట్టు బెంగాల్లో తృణమూల్ చీకటి పాలనను చిత్తు చేసిండ్రు మన మోదీ. ఇక తెలంగాణలో అరాచక పాలన అంతమే తదుపరి లక్ష్యంగా రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళ్దాం. మన మోదీతో కలిసి అడుగేద్దాం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: పరేడ్ గ్రౌండ్ రావణ ముఖకు కాష్టం పేరుస్తూ సికింది రాజకీయాల అంతు తేలుస్తూ రామరాజ్య స్థాపనకు తెలంగాణ వికాసానికి బాజాప్తా వస్తున్నాడు మన మోదీ. భరోసా ఇస్తున్నాడు మనకై మోదీ. మనతో కలిసి నడుస్తున్న మన మోదీకి మద్దతుగా మే 10 పరేడ్ గ్రౌండ్ సభను జయప్రదం చేద్దాం.
2: ఏకచిత్ర గానం వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా నువ్వు లేక నేను లేను. ఈ సినిమాలోని చాలా చాలా ఫేమస్ సాంగ్ లవ్ సాంగ్ ఇప్పుడు విందాం. ప్రేమలో పడిన ఒక అమ్మాయి తనలో కలుగుతున్న ఆ న్యూ ఫీలింగ్స్ని చేంజెస్ని అర్థం చేసుకోలేక ఆ ఎమోషన్ని ఎంజాయ్ చేస్తూ పాడే పాట ఇది. ఈ పాట ప్రేమలో పడినప్పుడు కలిగే ఇన్నోసెన్స్ లేదంటే ఒక తెలియని యాంగ్జైటీ లేదంటే ఎగ్జైట్మెంట్ ఈ విషయాలన్నింటినీ చూపిస్తుంది. ఏదో ఏదో అయిపోతుంది, ఎదలో ఏదో మొదలయ్యింది అంటూ స్టార్ట్ అయ్యే ఈ పాటను ఈ సినిమా డైరెక్టర్ వై కాశీ విశ్వనాథ్ గారి రాయడం విశేషం. ప్రేమ స్టార్ట్ అవ్వగానే తన మనసులో ఒక తెలియని కొత్త భావన మొదలైందని, గుండెలో ఏదో తెలియని అలజడి రేగుతోందని హీరోయిన్ చెప్తూ ఉంటుంది. అలాగే ఆ వ్యక్తిపై ఏర్పడిన ఇష్టం, వాళ్ళని మళ్లీ మళ్లీ చూడాలనే ఆరాటం, తన ప్రేమను బయటపెట్టాలని ఆ భావాన్ని వ్యక్తపరచాలనే తొందర ఇందులో కనిపిస్తాయి. ఏదేమైనా ప్రేమలో పడినప్పుడు కలిగే మొదటి మధురమైన అనుభూతి ఇష్టాన్ని వ్యక్తపరచడంలో ఉండే సందిగ్ధత, అది కన్ఫ్యూజన్ అంటాం కదా, అలాగే ఆనందాన్ని ఈ పాట రూపంలో చెప్పొచ్చు. ఈ పాట గానం ఉషా.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:15. ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు.
1: ఆదాబ్, ఏ ఆకాశవాణి హే ఖబరం కే సాత్ మే శబానా బేగం.

వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. శ్రావ్యంగా పాడుతున్న ఓ మధురగాయకుడి పాట రేడియోలో విని రూపు తెలియకుండానే అతనికి మనసిస్తుంది ఓ మగువ. కాని అతడు తన కళాశాలలో తనతో పాటు చదివే విద్యార్థి అతని పేరు రవి అని తెలుసుకోలేకపోతుంది. ఒకనొకరోజు విహారయాత్రకి వెళ్లి అతని పాటలే వింటూ ఉండగా అనుకోని ఆపదలో చిక్కుకుంటే ఈ గాయకుడే ఆమెకు రక్షకుడవుతాడు. ఆమె ఇష్టపడే గాయకుడు తనేనని అప్పుడే అతనికి తెలుస్తుంది. తరువాతిరోజు ఆ గాయకుడి సన్మాన సభకు వెళ్లిన ఆ అమ్మాయి తనను కాపాడిన రవి తనకి ఇష్టమైన గాయకుడు అని తెలుసుకుని చిలిపిగా పెట్టుచేస్తుంది. ఆ సందర్భంలో ఆమెను సరదాగా అల్లరి పెడుతూ ఈ పాట పాడుతాడు రవి. పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన సి. నారాయణరెడ్డి. సంగీతం సత్యం.

వలపించిన వారు గాయపడిన క్షణాన వలచిన వారి మనసు బాధపడింది. కంటికి రెప్పలా చూసుకుంటూ సపర్యలు చేసి వారిని కోలుకునేలా చేసింది. కాని కోలుకున్న ఆ మనిషికి ఏమీ తోచక నిదురరాక కునికిపాట్లు పడుతున్న సందర్భంలో ప్రేమించిన ఈ అమ్మాయి చేరువై పండు వెన్నెలలో మనసుకు హాయిని చేకూర్చుతూ ఈ గీతాన్ని పాడుతోంది. గుడిగంటలు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట, రచన నార్ల చిరంజీవి, సంగీతం ఘంటసాల.

కోలుకునేలా చేసింది. కాని కోలుకున్న ఆ మనిషికి ఏమీ తోచక నిద్రరాక కునికిపాట్లు పడుతున్న సందర్భంలో ప్రేమించిన ఈ అమ్మాయి చేరువై పండు వెన్నెలలో మనసుకు హాయిని చేకూర్చుతూ ఈ గీతాన్ని పాడుతోంది. గుడిగంటలు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట, రచన నార్ల చిరంజీవి, సంగీతం ఘంటసాలా.

కొంతమంది వ్యసనపరులు ఓ కాంతకు మోహితులై తమకున్న ఆస్తిపాస్తులన్నీ ఆమెకే సమర్పించుకుంటారు. ఆమెను జయించే వారేలేరా అని బాధపడతారు. ఆ విషయం తెలుసుకుని ఆమె దగ్గరికి బయలుదేరాడు ఓ వీరుడు. పరదేశపు రాజులమణి పరిచయం చేసుకుని కనకరాశులను ఆశచూపి ఆ కాంతను తనవలలో వేసుకుంటాడు. ఆనందంతో నృత్యం చేస్తూ ఆ వచ్చినవారిని తనవలలో వేసుకోవాలని ఆమె చూస్తుంది. అలాంటి సందర్భంలోనిదే చిక్కడూ దొరకడూ చిత్రంలోని ఈ పాట. పి సుశీల ఆలపించిన గీతం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం టివి రాజు.

అంతస్తుల అంతరాలు వేరని చెప్పినా వినకుండా ఓ పల్లెటూరి అబ్బాయికి మనసిచ్చింది ఓ కలవారింటి అమ్మాయి. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన తల్లిని ఒప్పించాడు ఆ అబ్బాయి. కన్నవారిని కాదని అతడిని వివాహం చేసుకుని మెట్టినింట అడుగుపెట్టిన ఆ చెంటను ఆ ఇంటి ఆడపడుచు ఆనందంలో తేలియాడుతూ ఆ దంపతులకు చిరునవ్వుల స్వాగతాంజలి పలికింది. పట్నపు హంగులే తప్ప పల్లెటూరి పచ్చదనాన్ని ఎరుగని ఆ అమ్మాయి తొలిసారిగా పల్లె ప్రకృతిని ఆస్వాదిస్తున్నవేళ ఆమెను సరదాగా ఆటపట్టిస్తూ పాడుతున్న గీతమిది. అభిమానం చిత్రం కోసం ఘంటసాల జిక్కీ బృందం పాడిన పాట. రచన ఆరుద్ర, సంగీతం ఘంటసాల.

రాజ్యంలు తనను మించిన వీరుడే లేడని ప్రగల్భాలు పలికిన ఓ సేనానికి తనతో వీరోచితంగా పోరాడి అంతకు మించిన వీరుడనిపించుకుంటాడు రాజా అనే ఓ యువకుడు. యువరాణివారు రాజాకు బహుమానమందిస్తూ తొలిచూపులోనే అతన్ని ప్రేమిస్తుంది. నగరంలో జరిగిన ఆ వీరుని ఊరేగింపులో అంతఃపుర గవాక్షం నుంచి అతనిపైకి వలపుల తలపులు నింపిన ఉలబంతి విసురుతుంది. ఆ సాయంత్రం పండు వెన్నెలలో మనసు విప్పి ఇలా పాట పాడుకుంటుంది. అగ్గిబరాట చిత్రం కోసం రచన జి. కృష్ణమూర్తి, సంగీతం విజయ కృష్ణమూర్తి.

మంచి హృదయం ధనం కన్నా గుణానికే ప్రాధాన్యతనిస్తుంది. ఆతిథ్యం స్వీకరించమని అడిగిన ఆత్మీయుల ఇంటికి అతిథిగా వెళుతుంది. ఆ ఇంటి చిన్నారుల ముద్దుల పలకరింపులకు, చక్కని నడవడికకు, సంస్కారానికి ముచ్చటపడుతుంది. కళ్ళు చెమర్చుతూ చిరునవ్వులతోనే వారిని ఎంతో సంతోషంతో ఇలా ఆశీర్వదిస్తుంది. ఆత్మగౌరవం చిత్రం కోసం పి. సుశీల, బి. వసంత పాడిన గీతం, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ఓ రంగస్థల నటుడు వేదిక మీదే కాకుండా నిజ జీవితంలోనూ నటిస్తున్నాడు. నటించే కళ చేతిలో ఉన్న కాసుల లోటు అతనిని చెడు అలవాట్లకు బానిసను చేసింది. మంచికంటే చెడేనచే కొందరి వ్యక్తుల సహవాసంతో అది మరింత ముదిరింది. అనుకోకుండా వచ్చిపడిన డబ్బుతో పిల్లల చిరుకోరికలు తీరుద్దామనుకున్న విధి అతనిని విలాసాలవైపే తీసుకెళ్లింది. అక్కడ ఓ అందమైన నర్తకి తన మనసును అర్పించానని ఇలా పాట పాడుతోంది. అయ్యన్ మూర్తి దర్శకత్వం వహించిన ఇరుగు పొరుగు చిత్రం కోసం జిక్కి ఆలపించిన గీతం, రచన ఆరుద్ర, సంగీతం మాస్టర్ వేణు.

మనసులు కలిసిన వారిరువురూ పరిణయంతో ఒక్కటి కావాలనుకున్నారు. అందుకు పెద్దల అంగీకారం కోసం ఎదురుచూడసాగారు. రోజులు గడచి తీపి ఆశలు రేగుతున్న వారికి ఎడారిలో కురిసిన వానజల్లులా, ఒకరోజు వారి వివాహానికి సంబంధించిన విషయం పెద్దలు ముచ్చటించుకుని అంగీకారం తెలిపారని తెలిసి ఉప్పొంగిపోయి వనవిహారం చేస్తూ ఇలా హాయిగీతం పాడుకుంటున్నారు. మాతృదేవత చిత్రం కోసం ఘంటసాల బి వసంత పాడిన గీతం. రచన సి నారాయణరెడ్డి. సంగీతం కెవి మహదేవన్.

సంగీతంలో బహుమతి సాధించిన తన చెల్లాయి రేడియోలో గాయనిగా ఉద్యోగం సంపాదించి తొలిపాట పాడుతున్న తరుణంలో తన అన్నయ్య ఒక కొత్త రేడియో కొనుక్కుని వచ్చి తన చుట్టుప్రక్కల వారందరికీ చెల్లిపాటను వినిపించి పొంగిపోతాడు. ఒక సందర్భంలో తన స్నేహితులతో కలిసి విహారయాత్రకి వెళ్లాల్సిన ఆమె డబ్బులు లేక దానిని విరమించుకుంటుంది. ఆ విషయం తెలుసుకున్న అన్నయ్య చెల్లెలి సంతోషం కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని ఆ డబ్బిచ్చి ఆమెను విహారయాత్రకు పంపిస్తాడు. కాలక్రమంలో పెళ్లికూతురు కాబోతున్న తన చెల్లిని ఉద్దేశించి ఆ అన్నయ్య ఈ మధురమైన గీతం పాడుతున్నాడు. సుఖదుఖాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం ఎస్పి కోదండపాణి.

కుంచికదిపి వర్ణశోభితమైన చిత్రరాజాలను గీసే చిత్రలేఖనా కళాకారుడు ఒకవైపు, మనసుని మధించి మధురమైన కవితలు రాసే కవి మరోవైపు, కష్టాల కొలిమిలో కాలుతున్నా నిదురలేని రాత్రులు గడుపుతున్నా వారి కళ పదునెక్కిందే తప్ప తగ్గలేదు. ఆ కళాకారులిద్దరూ ఆకలితో అలమటిస్తూ ఉండగా అనుకోకుండా ఓ రోజు కవి మెదడులో మెరిసిన మెరుపు ఆలోచన వారికి ఓ 10 రూపాయలు సంపాదించిపెట్టింది. వారిద్దరూ ఏకదినకా సుల్తాన్ అయిపోయారు. ఇద్దరూ కలిసి కడుపు నిండా భోజనం చేద్దామని బయలుదేరారు. అక్కడ రేడియోలో ఈ కవి రాసిన ఆ పాట వీణుల విందుగా వినపడుతుండగా విందు ఆరగించారు. 1954లో విడుదలైన వద్దంటే డబ్బు చిత్రం కోసం జిక్కి ఆలపించిన గీతం, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం టి.ఏ. కళ్యాణం.

కన్నతల్లి ప్రేమకు అంతులేదు, కాని అది బాధ్యతగా ఉండి పిల్లలకు చక్కని భవిష్యత్తును చూపాలి. ప్రాపంచిక మోహాలను ధైర్యంగా ఎదుర్కోవడానికి మానసికంగా వారిని సంసిద్ధులను చేయాలి. అలా ఓ చిన్నారిని తన బిడ్డల ఆప్యాయంగా ప్రేమానురాగాల మధ్య పెంచింది ఓ అమ్మ. ఎంతో ప్రేమగా పెంచిన ఆ చిన్నారి కనబడకపోయేసరికి ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూ అతడిని ఓ బొమ్మలో చూసుకుంటూ ఇలా కమ్మగా పాట పాడుతోంది. జీవనజ్యోతి చిత్రం కోసం పి సుశీల పాడిన గీతం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

ఎంఏ చదివిన ఓ నిరుద్యోగి అందమైన ఓ అమ్మాయికి అడగకుండానే సలహాలు ఇస్తాడు. అనుకోకుండా ఒకరోజు ఆ అమ్మాయి వెళ్తున్న కారు చెడిపోతే దాన్ని బాగుచేసి ఆమె తాతగారి మెప్పు పొంది ఉపాధి కోసం వారింట్లోనే ప్రైవేటు మాస్టర్గా ట్యూషన్స్ చెప్పడానికి కుదురుతాడు. సంగీతం వింటేనే కాని చదువు వంటబట్టని ఆ అమ్మాయికి చదువు కూడా సంగీతంలాంటిదేనని చెబుతూ ఇలా ఓ పాట పాడుతున్నాడు. ప్రైవేటు మాస్టారు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం, రచన ఆరుద్ర, సంగీతం కెవి మహదేవన్.

వేణుగానలోలుని సుమధుర మురళీ స్వరాలకు పురివిప్పి నాట్యం చేస్తోంది ఓ వనమయూరం. స్వరజతులకు లయగతులుతోడై కమనీయం రమణీయమైన రసమయ కావ్యం ఆవిష్కృతమైంది. రాధనై నీ మురళి రవలిలో కలిసిపోవాలనుందని ప్రియురాలు అంటే, నాదమై నీ నాట్య సరళిలో కదలిపోవాలనుందని ప్రియుడు అంటున్నాడు. ఇది కథ కాదు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం. ఇంతవరకు

0: మాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం. పర్యవేక్షణ శ్రీ రమేష్ శుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: రేపు రాత్రి 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో జీర్ణకోశ వ్యాధుల యోగ ప్రకృతి చికిత్స డాక్టర్ టి కృష్ణమూర్తి గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. రేపటి ఆరోగ్య జీవనం కార్యక్రమంలో 7:15 జీర్ణకోశ వ్యాధులు యోగ ప్రకృతి చికిత్స ఈ అంశం గురించి పరిచయ కార్యక్రమం వినవచ్చు.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం. హైకోర్టులో కేసులు. శ్రీ ఘంటా రామకృష్ణ గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం సరిగ్గా 11:00. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.